ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 17వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం, మహనీయుల త్యాగఫలం బృందగానం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో బృహత్ స్తోత్ర రత్నాకరం నుండి శ్రీ గణేశ స్తోత్రం కీర్తన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత డాక్టర్ సి పద్మావతమ్మ.
1: కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజ. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే, క్షీయంతే అఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది భర్తృహరి సుభాషితం. భూషలు కావు.

0: మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్, భూషిత కేశపాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు కావు. పురుషుని భూషితు చేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము, భూషణములు నశించునన్నీయున్. ఇది ఏనుగు లక్ష్మణకవి అనువాద పద్యం. నక్షత్రహారాలు, నగలు, నాణ్యాలు మానవునకు అలంకారం కాదు. పువ్వులతో అలంకరించిన కేశపాశాలు, సుగంధ జలాభిషేకాలు మానవులకు భూషణాలు కావు. మానవుని అలంకృతం చేసేది అతని పవిత్ర వాక్కు మాత్రమే. ఆ వాగ్భూషణమే మంచి భూషణం, మిగిలినవన్నీ నశించే స్వభావం కలవి మాత్రమే. ఎంత మంచి మాట చెప్పాడండి మహానుభావుడు. తెలుగులో మనకు సామెత ఉంది, నోరెట్టుకు బ్రతకవే అని. బాగా బ్రతక నేర్చిన తనంతో కొట్లాడుతూ యాగీ చేస్తూ బ్రతకవే అని ఈ సామెతలో చెప్పారు అని అనుకుంటారు. కానీ అది అర్థం కాదని నేననుకుంటాను. అవసరమైనంత వరకు మంచి మాటల్ని మితంగా హితంగా మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ బ్రతకాలని బోధించారేమో ఈ సామెతలో అనిపిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత కూడా ఈ అర్థాన్నే బలపరుస్తుంది. నోటిని అదుపులో పెట్టుకుని ప్రియమైన సత్యాల్ని మాట్లాడుతూ నొప్పింపక తానొప్పక బ్రతికితే జీవితం అర్థవంతమవుతుంది. పోరాని చోట్లకు పోయి అనరాని మాటలు అంటే రారాని కష్టాలు వస్తాయి అని మరో సామెత. అంటే అనవసరమైన చోట్లకు పోయి అనవసరమైన మాటలు మాట్లాడితే ఆ వాచాలత్వం వల్ల అనేక కష్టాలు వస్తాయి అని అర్థం. టాక్ లెస్ వర్క్ మోర్ అనే సూక్తి కూడా ఉంది కదండి. అనవసరమైన మాటలు ప్రగల్భాలు మాట్లాడాడు ఉత్తరుడు గోగ్రహణం ముందర. నేను కౌరవ వీరుల పీచ మణగొట్టగలను, నాకు సరైన సారథే దొరకలేదు అని బీరాలు పలికిన ఉత్తరుడు అపార కౌరవసేనను చూడగానే బ్రతికియుండిన బలుసాకుతిని బ్రతకవచ్చు అంటూ పలాయనం చిత్తగించి హాస్యాస్పదుడైనాడు. సంజయుని రాయబార సందర్భంలో, శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో వాక్కును పదునైన ఆయుధంలాగా ఎలా వాడుకోవచ్చో మనం చూడవచ్చు. సంజయుడు ధర్మరాజును కుశల ప్రశ్నలు అడుగుతూ, మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణినాథుడు ఇక్కడ మీరున్నారని, మీ కుశలం తెలుసుకుని రమ్మని నన్ను ఎంతో ప్రేమగా తానే రథం ఎక్కించి పంపాడు అని చెప్తాడు. సంజయుని పంపడంలో అసలు ధృతరాష్ట్రుని ఆంతర్యం ఏమిటంటే, ఎలాగైనా సంజయుడు ధర్మరాజు కోపం పోగొట్టి యుద్ధం అనే ఆలోచన మానేటట్లుగా చేయాలి అనేది. అందుకే మీ తండ్రి, మీ అయ్యా అనే పదాలు వాడుతూ ధర్మరాజు మనసులో బంధుప్రీతి మొలకెత్తింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ అరణ్య అజ్ఞాతవాసాయాసంతో బాధపడిన ధర్మజునకు ఇది ముల్లా గుచ్చుకుంది. అందుకే అతడు ధృతరాష్ట్ర ధరణినాథుడు, ధృతరాష్ట్ర ధరణినాథుడు అనే పదం ప్రయోగిస్తూ మాట్లాడతాడు. ధృతరాష్ట్రుడు మాతో బంధులక్షణంతో కానీ తండ్రి లక్షణంతో కానీ ప్రవర్తించలేదు, రాజు లక్షణంతోనే ప్రవర్తించాడు, నీవు అనవసరమైన పూతలు పొయ్యవద్దు అన్నట్లుంటుంది. ఈ ఘట్టంలో వాక్కుకు ఎంత పదునుందో మనకు తెలుస్తుంది. ఇక అహంకారపూరితమైన మాటలతో దుర్యోధనుడు భీష్మద్రోణాది వీరులను గాయపరచి ఒక రకంగా తన అపజయానికి తానే కారకుడైనాడు. వినయ ప్రపూరితమైన వాక్కుతో ధర్మరాజు అందరినీ మెప్పించి తన వాళ్ళని చేసుకోగలిగాడు. మంచి మాట, హితవైన మాట, సత్యమైన మాట, ఎవరినీ ఒప్పించని మాట, అందరినీ ఒప్పించే మాట నీకు మిత్రులను చేకూరుస్తుంది. వంకర మాట, పొడుపు మాట, వ్యంగ్యపు మాట, అసత్యమైన మాట నీకు శత్రువులను సమకూరుస్తుంది. అటువంటి వాక్యే మానవునకు సుభూషణం.
1: మాట తీరు గురించి తనదైన మాటల్లో డాక్టర్ సి పద్మావతమ్మ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వల్ల కలిగే నష్టాలు ప్రమాదాలు గురించి అనంతపురం శ్రీకృష్ణదేవరాయ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందించే వివరాలు విందాం.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనము పంట పొలాల్లోని వ్యర్థాలను కాల్చడం వల్ల వాటి వల్ల జరిగే ప్రమాదాలు మరియు నష్టాల గురించి తెలుసుకుందాం. ముందుగా నష్టాల గురించి చూద్దాం. ఈ వరి కొయ్యలను లేదా పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల సారాన్ని పూర్తిగా కోల్పోతాము,

గాలి కాలుష్యం మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువవుతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతుంది మరియు ప్రయోజనకరమైన కీటకాలు మృతి చెందుతాయి. అలాగే పోషక విలువలు మన నేలలో పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఈ పంట పొలాల్లోని వ్యర్థాలను కాల్చడం వల్ల జరిగే ప్రమాదాలను కూడా ఒకసారి చూద్దాం. ఒకవేళ మన పంట పొలాల్లోని వ్యర్థాలను కాల్చడం వల్ల జరిగే ప్రమాదాలు ఏంటంటే, పక్క పొలాలకు అగ్ని వ్యాపిస్తుంది, పల్లెల్లోని అగ్ని ప్రమాదాలు ఎక్కువవుతాయి. ఎలాగంటే ఇల్లు మరియు పశువులు కూడా దగ్నమవుతాయి ఈ మంటలు వ్యాపించి. అలాగే మానవ మరణాలు మరియు గాయాలు కొన్ని కొన్నిసార్లు తీవ్ర స్థాయిలో ఉంటే మరణించడం జరుగుతుంది. అదే తీవ్రంగా లేకుండా తక్కువగా ఉంటే మనుషులకి గాయాలవుతాయి మరియు రవాణాకు ఆటంకం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు జరిగి ఒక్కోసారి చనిపోవచ్చు లేదంటే గాయాలవ్వచ్చు. ఎలాగంటే మనము ఈ పంటలో అవశేషాలను కాల్చడం వల్ల ఈ పొగ అనేది వాతావరణంలో వ్యాపిస్తుంది. పొగ వ్యాపించినప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలకు ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల ఈ ప్రమాదాలు అనేది జరుగుతాయి. అలాగే రవాణాకు కూడా ఆటంకం జరుగుతుంది. ఈ పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరుగుతుందంటే, భూసారానికి తీవ్ర నష్టం కలగడమే కాకుండా ఈ నేలలోని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు నశించడంతో పాటు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, వానపాములు నశిస్తాయి. భూసారం తగ్గి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యర్థాల దహనంతో గాలిలో విషపూరితమైన పొగలు వ్యాపిస్తాయి. పంట అవశేషాలు నేలలో కలపడం, పశుగ్రాసంగా వినియోగించడం, కాంపోస్ట్ తయారీ, బయోడీకంపోజర్ వినియోగం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు రైతులందరూ పాటించాలి. అలాగే ఈ పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులు మరియు ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంట వ్యర్థాలను కాల్చడంతో భూమిలోని సూక్ష్మజీవులు కూడా పూర్తిగా నశించి భూమి సారవంతత కూడా దెబ్బతింటోంది. రైతులు ఎందుకని ఈ పంట అవశేషాల్ని పొలాల్లోనే కాలుస్తున్నారంటే, దానికి ముఖ్య కారణం వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు వినియోగిత పెరుగుతున్న కొద్దీ వరి కొయ్యలు మరియు ఇతర పంట అవశేషాలు దహనం కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. పంట కోతల అనంతరం పొలాలను త్వరగా సిద్ధం చేసుకునేందుకు రైతులు వరి కొయ్యలను కాల్చేస్తుండడం భూసారానికి తీవ్ర ముప్పుగా మారుతోంది. ఈ చర్యతో భూమిలోని పోషకాలు, సూక్ష్మజీవులు నశించి భవిష్యత్తు పంట దిగుబడులపై తీవ్ర ప్రమాదం పడే అవకాశం ఉంది. పర్యావరణానికి కాలుష్యం పెరగడమే కాకుండా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎందుకు రైతులు ఆధునిక యంత్రాలు వినియోగం ఎక్కువగా చేస్తున్నారంటే, ఈ వ్యవసాయ రంగంలో ప్రస్తుతం కూలీల కొరత అధికంగా ఉంది. అందుకని రైతులందరూ ఈ మధ్య కాలంలో యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. అలాగే వరి కోతలకు కూడా హార్వెస్టర్లను వినియోగం పెరగడంతో పొలాల్లో గడ్డి కొయ్యలు అధికంగా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ఈ హార్వెస్టర్లు పైన వరకు మాత్రమే కోయడం వలన అవశేషాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. కొంతమందికి పశువులు ఉండడం వల్ల ఈ గడ్డిని వినియోగించుకుంటున్నారు. అలాగే పశువులు లేని రైతులు ఈ అవశేషాలని ఏం చేస్తున్నారంటే, పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఆ వదిలేసిన వాళ్ళు కలియ దున్నకుంటే మంచిది. అలా కలియ దున్నకుండా ఈ మధ్య కాలంలో పంట పొలాలను ఎక్కువగా కాలుస్తున్నారు. ఎందుకంటే పొలాన్ని త్వరగా సిద్ధం చేయాలనే ఆలోచనతో రైతులందరూ ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఇలా కాల్చడం వల్ల రైతులకే ఎక్కువగా ప్రమాదాలున్నాయి. వాతావరణ కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. పంటలకు అవసరమైన నత్రజని, ఫాస్ఫరస్ వంటి

0: పోషకాలు దెబ్బతింటున్నాయి, అలాగే దిగుబడులు కూడా పూర్తిగా తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. నేలలో పీచు పదార్థం అనేది ఎంతో అవసరం. అలాంటి పీచు పదార్థం ఈ అవశేషాలతో పాటు కాలిపోవడంతో భూసారం అనేది క్రమంగా తగ్గిపోతుంది. పంటలకు ఎంతో మేలు చేసే సూక్ష్మజీవులు నశించడంతో పాటు ఈ రైతుల పొలాల్లో తిరిగే పాములు, ముంగీసలు, ఉడుములు, తొండలు వంటి జీవరాశులు కూడా చనిపోతున్నాయి. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిని వ్యవసాయంపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. కలియదున్నితేనే నేలకు ఎంతో మేలు. ఎలా అంటారా, ఈ వరి కొయ్యలను భూమిలో కలియదున్నడం వల్ల అందులో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి నేల సారవంతం అవుతుంది. రైతులందరూ ఈ విధానం పాటిస్తే పంట దిగుబడులను 5 నుంచి 10% వరకు పెంచుకోవచ్చు. దుక్కి దున్నే సమయంలో రైతులందరూ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫర్టిలైజర్ చల్లితే అవశేషాలు అనేది త్వరగా కుళ్ళిపోయి పోషకాలుగా మారుతాయి. అలాగే కలియదున్నడం ద్వారా ఎకరాకు దాదాపు 1 టన్ను ఎరువు సమకూరుతుంది. మొక్కలకు కూడా నత్రజని, ఫాస్ఫరస్తో పాటు జింక్, మ్యాంగనీస్, ఇనుము వంటి సూక్ష్మ ధాతువులు కూడా అందుతాయి మెండుగా. అలాగే నేలలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరిగి భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుంది. ఈ నీటి నిల్వ ఉంచడం వల్ల ఒక్కోసారి రైతులు వేరే ఏదైనా పనిలో పడి నీళ్లు ఇవ్వకున్నా కూడా 1-2 రోజుల వరకు సరిపోతుంది. అందుకనే ఈ పంట అవశేషాల్ని దుక్కి దున్నుకోవడం చాలా మంచిది. మనకే ఇన్ని లాభాలున్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనము కలియదున్నుకోవడమే మంచిదని పక్క రైతులకు కూడా తెలియజేసి మన పొలాల్లో కూడా అదే పద్ధతిని పాటిద్దాం. అవగాహనతోనే భూసారం పరిరక్షణ చేస్తే పంట అవశేషాలను కాల్చడం ఒక్కోసారి తాత్కాలికంగా మనకు సౌలభ్యం ఇచ్చినా కూడా ఇదే విధంగా మనము ప్రతి సంవత్సరం కాల్చుకుంటూ వెళితే దీర్ఘకాలంలో తీవ్ర నష్టాలను మిగులుతుంది. పొలంలో దున్నే 10 రోజుల ముందు గడ్డిని పొలంలో శుభ్రంగా పరిచి నీరు అందించి తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ పొలంలో పరిచిన గడ్డి మీద చల్లడం వల్ల ఈ అవశేషాలు అనేది త్వరగా కుళ్ళిపోతాయి. ఇలా చేయడం వల్ల నేలలో సేంద్రియ పదార్థాలు స్థాయి పెరిగి భూసారం కాపాడుకోవచ్చు. అలాగే మన భవిష్యత్తు తరాలకు కూడా సారవంతమైన భూమిని అందించవచ్చు. ఈ వరి కొయ్యలనే కాకుండా ఇతర పంట అవశేషాలని కూడా మనము కలియదున్నుకోవచ్చు. భూమిలో ఉండే పంటకు ఎన్నో ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోకుండా ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతినకుండా మన పంట అవశేషాల్ని దుక్కి దున్నడం వల్ల ఇన్ని లాభాలున్నాయి. భూమిలోకే ఈ పోషకాలు తిరిగి వెళ్ళి భవిష్యత్తు పంటకి ఎంతో మేలు చేస్తాయి.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వల్ల కలిగే నష్టాలు, ప్రమాదాలు గురించి అనంతపురం శ్రీకృష్ణదేవరాయ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ

బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని విద్య విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: రాష్ట్రంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: అమరావతి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సస్టైనబుల్ వాటర్ సెక్యూరిటీ ప్రొవైడ్ వీఆర్ గోదావరి కృష్ణ అదర్ రివర్స్ డ్రింకింగ్ నౌ గోదావరి వీఆర్ కంప్లీటింగ్ దిస్ ఇయర్ పోలవర ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఆర్ బెస్ట్ ఇండస్ట్రియల్ ప్రాస్పెక్చర్ ఐ కెన్ ప్రొవైడ్ బట్ ఆల్సో ల్యాండ్ పర్మిషన్ స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇదో.
0: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ,
2: కనెక్టివిటీ బెహతర్ కర్నే కే లియే 2,245 crore ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్. రైల్వే కా 73,743 crore రైల్వే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 73 రైల్వే స్టేషన్ అండర్ మోడర్నైజేషన్ అమృత్ భారత్ స్టేషన్ మే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హమ్నే స్వీకృతి దియా మోదీజీ కే నేతృత్వ మే. విశాఖపట్నం మే హెడ్ క్వార్టర్ డెవలప్ కర్నే కా కామ్ చల్ రహా హే. రైల్వే అలోకేషన్ ఆజ్ హమ్ 26-27 మే ఆంధ్రప్రదేశ్ కో 10,134 crore దియా హే.
0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
3: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 points.
0: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షల పైగా వ్యవసాయ పంపుసెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పీసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2,958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2,655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు.

0: సందర్భంగా ఆయన మాట్లాడుతూ రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్దికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహవర్ధంతి ఈరోజు. 1867 సంవత్సరం సెప్టెంబర్ 26 తేదీన ప్రస్తుత పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ధి పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీనరసింహం 1946 జూన్ 17 తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులు ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగ అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాణ్యత నియంత్రణ కోసం పలు ప్రయోగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పెరిగిన ఆక్వా మేత ధరలను నెలాఖరులోకి తగ్గించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం పనులను కేంద్ర రాష్ట గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన వీరుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు, 7:15 భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ అందిస్తారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి, వి చలపతి గారులు. ఆ తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా గురించి న్యాయవాది వి విజయ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 9:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల

ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10 గంటలకు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:20కు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12 గంటలకు హిందీలోనూ, 12:05కు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30కు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 6 గంటలకు లలిత గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30కు ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య హెడింగ్లీ స్టేడియం లీడ్స్లో జరగనున్న ఐసీసీ ఉమెన్స్ T20 2026 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం వింటారు. 7:05కు జాతీయ వార్తలు, 7:15కు తిరిగి క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఇక రాత్రి 8:30కు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40కు క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం కొనసాగుతుంది. 9:00కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16కు స్పాట్లైట్, 9:30కు క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం కొనసాగుతుంది మ్యాచ్ ముగిసే వరకు. రాత్రి 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:10కు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, అలాగే పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు గురువారం అంటే రేపు రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

అంజనా సుధాకర్ గారు గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగలు ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏవియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజు రోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల

మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌరకూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్దిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాట్లు ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ది రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్

0: పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ కాలేదని ఎన్టీఆర్ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్ బయాలజికల్స్ వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరుసాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనెగల్ నుంచింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 44వ శ్లోకం.

జం కృషి వ్యవసాయము, గౌరక్ష్య అనగా గోవుల పోషణము, వాణిజ్యం వ్యాపారము అనేవి స్వభావజం స్వభావసిద్ధమైన. వైశ్యకర్మ అనగా వైశ్యకర్మలు అపి మరియు పరిచర్యాత్మకం ఆయా వృత్తుల వారికి సహాయం చేయడమనే కర్మ శూద్రస్య స్వభావజం శూద్రుడికి స్వభావసిద్ధమైనది.

అర్జున, పంటలు పండించడం, పశువులను పోషించడం, వ్యాపార లావాదేవీలు అనేవి స్వభావసిద్ధమైన వైశ్యకర్మలు. ఆయా వృత్తుల వారికి సహకరించి ప్రతిఫలం పొందడమే స్వభావసిద్ధమైన శూద్రకర్మ. పరిచర్య అన్నచోట సేవ. సేవ అనేది దాసత్వం కాదు. ఇక్కడ పరిచర్య అనే పదానికి సేవ అనే అర్థం చెప్పుకోవాలి. ఆయా వృత్తుల వారు తమ తమ కార్యాల నిర్వహణ కోసం ఇతరుల సహాయం కోరతారు. ఈ సహాయం నిశుల్కం కాదు. ఈ సహకారానికి ముందుగా మాట్లాడుకున్న ప్రతిఫలం అంటే శుల్కం లభిస్తుంది. అదే పరిచర్య, అదే సేవ.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ అందిస్తారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి గారు. ఆ తరువాత న్యాయ సలహాలు కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా గురించి న్యాయవాది వి విజయ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమాలు విందాం. వినే ముందుగా ఈ పాట విందాం.

కేజే యేసుదాస్ గారు పాడిన భక్తిగీతం విన్నారు కదా. ఇప్పుడు వినండి సమాచార వేదిక. గూగుడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కుళ్ళాయి స్వామి ప్రథమ దర్శనంతో ఉత్సవాలు ప్రారంభమై

11 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగుడు క్షేత్రంలో ఆంజనేయస్వామి, కుళ్ళాయస్వామి జంట దేవాలయాల్లో హిందూ ముస్లిం సోదరులు పూజలు నిర్వహిస్తారు. రాయలసీమలోనే మొహరం బ్రహ్మోత్సవాలకు గూగుడు క్షేత్రం అత్యంత ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి స్వామి సేవలో పాల్గొంటారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మాతృ శిశు మరణాలను ఎందుకు అరికట్టలేకపోతున్నామని వైద్య సిబ్బందిని డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి ప్రశ్నించారు. మాతృ శిశు మరణాలపై మంగళవారం డిఎంహెచ్ఓ వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని ఆమె నిర్వహించారు. జిల్లాలో ఇటీవల నమోదైన 6 మృత శిశువుల కేసులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తల్లి బిడ్డల మరణాలను అడ్డుకునేందుకు వైద్య సిబ్బంది గట్టి చర్యలు తీసుకోవాలని, గర్భిణులకు ప్రారంభ దశ నుంచే ప్రభుత్వం నుంచి అన్ని వైద్య సేవలు అందేలా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని ఆమె తెలియజేశారు. తల్లి బిడ్డల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఆమె స్పష్టం చేశారు.

యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండలంలోని నసనకోట సమీపంలోని తిరుమల దేవర ఆలయ ప్రాంగణంలో యోగా 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతతో పాటు అధికారులు, స్థానికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మనిషి జీవితం రోజురోజుకు యాంత్రికంగా మారుతోందని, దీనివల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. దీన్ని అధిగమించడానికి రోజు యోగాసనాలు వేయడంతో పాటు ధ్యానం చేయాలన్నారు. గౌరవనీయులు పిఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు యోగాను ప్రోత్సహిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఉమ్మడి అనంత జిల్లాలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 16 సిఐఎస్ స్పెషలిస్ట్, 10 సిఐఎస్ జనరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్ట్ పోస్టులైన వీటిని వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నట్లు డీసీహెచ్ఎస్ అధికారి డాక్టర్ డేవిడ్ సెల్వరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 5:30 దరఖాస్తులను అనంతపురంలోని పాత ఊరు ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి కార్యాలయంలో అందచేయాలని ఆయన తెలియచేశారు. ధర్మవరం పట్టణానికి చెందిన చరిత్ర పరిశోధకురాలు సోమిశెట్టి సరళ కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సిసిఆర్టీ నిర్వహించిన డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపాజిటరీ ప్రాజెక్టులో దేశంలోనే అత్యధికంగా ఆమె 228 పరిశోధనాత్మక చారిత్రక వ్యాసాలను సమర్పించారు. న్యూఢిల్లీలో ఈ నెల 25న జరిగే జాతీయ సదస్సులో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారుల చేతుల మీదుగా సోమిశెట్టి సరళ అవార్డు అందుకోనున్నారు. స్వాతంత్ర సమరయోధులు, సంఘటనలపై పరిశోధనాత్మక చారిత్రక వ్యాసాలను అందించినందుకు తనకు ఈ అవార్డు దక్కిందని ఆమె తెలియచేశారు. నగరంలోని జీసస్ నగర్ రేణుకాయల్లమ్మ ఆలయంలో నిన్న రాత్రి శివపార్వతుల కళ్యాణోత్సవం నేత్రానందంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న 27వ వార్షికోత్సవాల్లో భాగంగా ఉదయం అర్చక బృందం వేద మంత్రాలతో స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నిన్న స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో దివ్యాంగ థీమ్తో ప్రత్యేక దివ్యాంగ యోగాసన ప్రదర్శన నిర్వహించారు. యోగాంధ్ర 2026 పురస్కరించుకుని జరిగిన ప్రదర్శన ఆద్యంతం స్ఫూర్తిని నింపింది. కలెక్టర్తో పాటు పలువురు జిల్లా అధికారులు దివ్యాంగులు యోగాసనాలతో ఆకట్టుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, 21న గుత్తికోటలో, తాడిపత్రిలోని దేవాలయాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయన్నారు. నెల రోజులు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలియజేశారు.

విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదని టౌన్ 1 సబ్ డివిజన్ డిఈఈ చంద్రశేఖర్ తెలిపారు. కమలానగర్, సప్తగిరి సర్కిల్, రాజు రోడ్, గుల్జార్పేట, ఆదిమూర్తి నగర్, కోర్ట్ రోడ్, మల్లీశ్వరి రోడ్, టవర్ క్లాక్, ఎన్టీఆర్ సర్కిల్, సుభాష్ రోడ్, రామచంద్రనగర్, శ్రీనివాస్ నగర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు. రానున్న 5 రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణ స్వామి తెలిపారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: శ్రోతలు, హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 18వ తేదీ గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు, ఈ గురువారం అంటే రేపు రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. చావడి సంభాషణ అందిస్తారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి గారు.
5: రంగప్ప, నిన్న బాగా వర్షం పడింది, రోంత చల్లబడిందప్ప, కాఫీ తాగొద్దాం పల్లి.
6: ఓ నన్ను నాకట్లే ఉందప్పో, తలకైంత నప్పిస్తాంది, రొంత కాఫీ అన్న పోసుకుందాం నోట్లే కానీ చూస్తాను, కాలన్నీ పట్టేసినాయన్న.
5: యాలో ఏం పని చేసినావబ్బా?
6: ఇంటి ముందరప్ప నీ బండలు సుమారుగుండే కాలబ్బండ్లు, దానిని అపకన్నా ఇద్దాం ఊరికే అడ్డంగా ఉండవి అని గడారు తీసుకొని తగినానప్ప.
5: మంచిదే కదా,
6: ఎత్తుకుండాను పైకి. ఆ పని చేసిన దానికి విపరీతమైన నొప్పులప్ప, పై అంతానో పగలగొట్టినట్లుంది. తీరా డాక్టర్ దగ్గరకు పోతే నువ్వు ఇవన్నీ తగ్గాలంటే చెప్పు, నువ్వు రొంత వ్యాయామాలు, రొంత యోగాను ఇటాడవి చేసుకోప్ప అని అన్న.
5: మంచి పని కదా,
6: నాకు ఏంటి కన్నా ఇవన్నీను. ఏదో ఈ 4 మాత్రలు ఇస్తే మింగేదో నిమ్మలంగా నిద్రపోయి పద్దన్నే పని పోతానప్ప.
5: కాదయ్యా, ఆరోగ్యం అందరిదే, చదువుకున్న వాళ్ళది కాదు, చదువుకోని వాళ్ళది కాదు, అందరికీ. ముందుగా మనకే ముఖ్యం, రైతులకి. కాళ్ళు చేతులు బాగుంటేనే కదా మన వ్యవసాయ పనులు చేసుకునేది. డాక్టర్ ఎవరో కానీ మంచి పని చెప్పినాడే, వ్యాయామాలు. ఎందుకంటే టాబ్లెట్ ఏమో 5 రూపాయలు ఇస్తే పోతుంది, ఇది వచ్చిన తర్వాత వేసే మందు, రాకోకుండా చేసేదే ఈ వ్యాయామాలు కానీ యోగాలు కానీ ఇవన్నీ రాకోకుండా చేసేటివి. రంగప్ప నువ్వు
6: ఏందన్నా, నువ్వు మాట్లాడుతుండేది
5: ఏంది? నిజం మాట్లాడు.
6: యోగా చేస్తే ఇవన్నీ పోతాయంటాడు, ఇప్పుడు కాదప్ప. ఈ కాళ్ళు చేతులన్నీ పురులు తిప్పుకొని మెడమింది వేసుకొని ఇదే నువ్వు అంటాండేది, దానికి ఏంటి తగ్గుతాయప్ప?
5: యోగా అంటే మొండెం ఈ పక్క తిప్పి తలక ఈ పక్క పురులు తిప్పేది కాదయ్యా. యోగా అంటే ఒక కలయిక అన్నమాట. అంటే శరీరము, ఊపిరి, మనసును మూడింటిని ఒకే లైన్లో పెట్టేదే యోగా అన్నమాట. యోగా అంటే ఆసనాలు ఒకటే కాదు.

0: గప్ప అంటే ఒక మైండ్ ఉంటుంది కదా, దానంతా స్థిమితపరచుకొని ప్రస్తుతం ఉన్న స్థితిని ఆస్వాదించాలి. అంటే నువ్వు స్నానం చేస్తా అంటావు, స్నానం చేసేటప్పుడు స్నానాన్ని ఆస్వాదించవు. పొద్దున పనికి పోల్లా, కూలీలు వస్తారో లేదో, ఇదే తలకాయలో ఉండలేదా ఈ ఆలోచనలు హుద్హుద్ తుఫాన్ లాగా నిన్ను ఎంటాడుతా అంటాను.
1: ఒకటి కాదు లేపు,
0: అట్లా
1: ఊదినే ఇదే ఆలోచనలు, నిద్రపోయిన అవి ఆలోచనలు, నీళ్లు తాగినా నీళ్లు పోసుకున్నా
0: ఇదే ఆలోచనలో ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు వేరే పనులు ఆలోచనలు ఎక్కువ వస్తా ఉంటాయి. ఈ ఆసనాల వల్ల ప్రస్తుత స్థితిని ఆస్వాదించడానికి ఉపయోగపడే ఒక చిన్న సాధనం మాత్రమే ఈ యోగా అనేది.
1: ఆసనాలు ఏంటికన్నా చేసేది?
0: పూర్వకాలం 5000 ఏళ్ల క్రితము ఋషులు లేదా ధ్యానం చేసేవాళ్ళు. అంతసేపు కూర్చోనప్పుడు, ఇప్పుడు నువ్వు కూర్చో కాసేపు,
1: ఆడ కూర్చుంటామప్పా
0: మనం
1: ఆలోచనలుంటే.
0: కాబట్టి వాళ్ళు చేసేటప్పుడు కూడా శరీరం వాళ్ళకి బాగా సహకరించేదాని కోసము ఈ ఆసనాలు కనిపెట్టినారు అనమాట.
1: ఊన్లేపో నువ్వు అంటే ఇది అర్థమైతుంది నాకే. మనసు నిలకడగా ఉండాలంటే శరీరం కూడా సరిగ్గా ఉండాలి.
0: నువ్వు మనసు నిలకడ ఉండేది ధ్యానం చేస్తావు కదా, ఆ ధ్యానం కూర్చునేటప్పుడు శరీరం నీకు సహకరించకపోతే ఎట్లా?
1: ఏం చేస్తావు?
0: ఏం చేయలేము. కాబట్టి ఆ శరీరాన్ని సహకరించేదాని కోసమే యోగా అనేది ఉందన్నమాట.
1: మనసు ఏం పరిగెడతా ఉంటుందప్ప, ఆ పని చేయాలి ఈ పని చేయాలి, నీకు శరీరం సరిగ్గా లేకుండా
0: సరిగ్గాపోతే శరీరంలో అవయవాలని కంప్లైంట్ చేస్తాయి. కాసేపు కళ్ళు నులుపుకుంటావు, నడుము నొప్పిస్తా ఉంటుంది, ఇట్లాంటివన్నీ చేయకోకుండా దాని కోసమే యోగా అనేది వచ్చింది అనమాట. ఈ ధ్యానం చేసేటప్పుడు యోగా అనేది ఒక సాధన మాత్రమే అనమాట. పతంజలి అనే గురువు గారు యోగా అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అని 8 చెప్పినాడు. నువ్వు బాగా గమనిస్తే దీంట్లో 3 ఆసనము, 7 ధ్యానం. అంటే దీంట్లో ఈ 2 ఒక చిన్న భాగాలు మాత్రమే యోగా సాధించాలండి. చివరిది ఏదైతే ఉంది, సమాధి యోగం ఉంది కదా. సమాధి యోగ అంటే
1: సమాధి అంటే ఏమి?
0: పడిపోయినది ఇంకా సమాధి లోపల దొబ్బేసేది అనుకుంటున్నావా?
1: నేను అట్లే అనుకుని భయం అవుతుంది.
0: సమాధి యోగాలో ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ఈ సమాధి యోగ అనేది చిట్ట చివరకు వచ్చేది అనమాట. ఏకాగ్రతగా ధ్యానం చేస్తే పూర్తిగా ప్రశాంత స్థితిని ఈ సమాధి యోగాలో మనం సాధించవచ్చు.
1: అంటే ఋషులు ఆటి వరకు వెయింటారా అన్న?
0: వాళ్ళు రోజుల తరబడి చేసేవాళ్ళు. ఇప్పుడున్న ఉరుకులు పరుగులు సమాజంలో మనం అంతసేపు చేయలేము, కానీ మనం ఏం గంటల గంటలు ఏం చేయనక్కర్లేదయ్యా. 10 చేస్తే చాలు మనం రోజు.
1: 10
0: అంతే, రోజు పొద్దున ఒక 10 ముందు లేస్తే సరిపోతుంది. అంత
1: సరిపోతుంది
0: అంతే, 10 చేస్తే చాలు. మీకు ఆ రోజుకు సంబంధించినది అంతా కూడా ఆ ఉత్సాహం అట్లా నీకే ఉంటుంది అనమాట.
1: అంటే యోగా చేస్తే ఉత్సాహం వస్తుంది.
0: మరి అవయవాలన్నీ బాగా ఉరుకులు పరుగులు ఎత్తుతా అంటే అనమాట, వాటి పని అవి బాగా చేస్తానే నీ పని బాగా చేస్తావు.
1: అంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.
0: మరి ఏందనుకోండి, ఇప్పుడు మధుమేహం ఉన్న షుగర్ అంటారు కదా, ఉన్న వారికి ఉపయోగపడుతుంది. ఈ బీపీ ఉన్న వారికి ఉపయోగపడుతుంది.
1: అంటే యోగా చేస్తే ఇప్పుడు రోగాలన్నీ తగ్గిపోతాయన్నా?
0: రోగాలన్నీ తగ్గిపోవు రంగప్ప. ఈ మధుమేహం వచ్చేకి బీపీ ఏదైతే వస్తాయో, ఈ అవయవాలు ఏదైతే బాగా పనిచేసేటట్లుగా ఈ యోగా పనిచేస్తుంది అనమాట. ఆ అవయం బాగా పనిచేసిందంటే నీకు బీపీ రాదు, షుగర్ రాదు.
1: ఉండేది అదే కదా,
0: ఇదేం మందు కాదు. ఆ అవయవాలని బాగా పనిచేసేటట్లు చేస్తుంది. మీకు భవిష్యత్తులో కూడా ఏం రాకోకుండా, నీకు ఇబ్బంది రాకోకుండా చేస్తుంది అనమాట. ఎట్లా నువ్వు భోజనం చేస్తావో, ఎట్లా స్నానం చేస్తావో, అట్లా కొన్ని ఆసనాలు రోజు చేస్తూ ప్రాణాయామం లాంటివి చేస్తూ ఉంటే 10 చాలయ్యా ధ్యానం చేస్తే. ఈ తరం యువతకి మరీ ముఖ్యంగా, ఎందుకంటే చాలా ఒత్తిడిలో ఉన్నారు. పరీక్షలు
1: పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ
0: అందరికీ ఉంది
1: కాదు సమస్య.
0: ముఖ్యంగా ఈ తరం యువతకి బాగా ఉపయోగపడుతుంది రంగప్ప. ఇంతకుముందు యోగా అనేది భారతదేశంలో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైందప్ప.
1: వాళ్ళు కూడా చూసుకుంటున్నారు.
0: దీంట్లో ఉన్న ఉపయోగాలు వాళ్ళకి తెలిసిపోయింది, బాగా తెలిసిపోయి ప్రపంచ వ్యాప్తంగా అందరూ చేస్తున్నారు. యోగా కూడా నిరూపించబడిన శాస్త్రం అనమాట. 6 పిల్లల దగ్గర నుంచి 80 ముసలివాడు వరకు చేయొచ్చు.
1: ఎవరన్నా చేసుకోవచ్చు అని చెప్పిన,
0: ఎవరన్నా చేసుకోవచ్చు. ఇది నువ్వు డాక్టర్ చెప్పినట్టుగా ఒక రోజు నువ్వు విశ్రాంతి తీసుకుంటే 2 పని పాటలు ఉండవు, కొంచెం శరీరం చల్లబడుతుందప్ప.
1: అట్లా
0: మన్నాటి నుంచి చేయి నువ్వు. అయితే
1: ఇప్పుడు నువ్వు చెప్పిండేది ఒకటి, డాక్టర్ సార్ చెప్పిండేది ఒకటి, భూ ఎట్లా తింటానో, నీళ్ళు ఎట్లా పోసుకుంటానో రోజు, అట్లే ఇది కూడా నిన్ను నేర్చుకుంటా ఇప్పుడు నుంచి.
0: అద్భుతంగా చెప్పినావు రంగప్ప. నువ్వు చేసేటప్పుడు కాదు, నన్ను కూడా పిలిచి ఇద్దరు కలిసి వద్దాం. అయితే
1: ఏ మళ్ళీ తెలుపులు వేసుకుంటావు బట్టలు నువ్వే?
0: నాకు ఆడ నేర్పిస్తానప్ప, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నేర్పిస్తారా?
1: నేను వస్తాను మళ్ళీ ఇప్పుడు.
0: సరే రా, పదాం పంపడైతే.
2: శ్రోతలు, ఇంతవరకు చావడి సంభాషణ విన్నారు. మీకు అందించిన వారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శ్రోతలకు ఒక గమనికా.

0: రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో SRFMT మరియు TI ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు గారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. అలాగే రాత్రి 8:15 రైతులకు వరం కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ అంశం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు గారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఈ రాత్రి 7:45 అలాగే 8:15 ఈ కార్యక్రమాలను ఆకాశవాణి అనంతపురం FM యాప్లో వినవచ్చు. గమనిక విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం న్యాయ సలహాలు కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా గురించి న్యాయవాది వి విజయ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. వినండి.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి న్యాయ సలహాలు కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా గురించి మనకు తెలియజేయడానికి న్యాయవాది వి విజయ గారు మన స్టూడియోస్కు విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం లాయర్ విజయ గారు.
4: నమస్తే సార్.
3: లాయర్ విజయ గారు, చెప్పండి, అసలు మానవ అక్రమ రవాణా అంటే ఏంటి? దీని నిరోధానికి ఏవైనా చట్టాలున్నాయా?
4: సార్, లాభాపేక్ష కోసం మనుషులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడాన్ని అక్రమ రవాణా అని అంటారు సార్.
3: అంటే అక్రమంగా తరలించడం,
4: అక్రమంగా, అది డబ్బు కోసం కానీ మరి ఏ ఇతర వాళ్ళ లాభాపేక్షతో, డబ్బు కోసం కానీ ఏ ఇతర దానికోసమైనా అట్లా తరలించడాన్ని మానవ అక్రమ రవాణా అని అంటారు సార్.
3: ఎక్కువ మానవ అక్రమ రవాణా విషయానికి వస్తే, ఈ విషయంలో మహిళలు ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతుంది, మహిళలను ఎక్కువగా అక్రమ రవాణా చేస్తున్నారు అనేది మనం చాలా చోట్ల విన్నాం, చాలా సార్లు విన్నాము. మరి ఈ మహిళల అక్రమ రవాణా జరగకుండా ఏమైనా చట్టాలు ఉన్నాయా?
4: ఉన్నాయి సార్. మొదట్లో అయితే అది సీతా SITA అని, సీతా యాక్ట్ అని, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ అని చెప్పేసి 1956 వచ్చింది సార్. దాన్ని ఏం చేసిందంటే పార్లమెంటు 1986 ఒక మేజర్ అమెండ్మెంట్ చేస్తూ దాన్ని పేరు కూడా మార్చడం జరిగింది సార్. అది ఏమంటే ITPA అని చెప్పేసి.

0: చెప్పేసి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి దాన్ని పేరు మారుస్తూ ఒక అమెండ్మెంట్ చేసింది సార్. ఏమంటే అమెండ్మెంట్ ఏమంటే పురుషులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ అలాగే ట్రాన్స్జెండర్స్ని కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ ఇది అమెండ్మెంట్ చేయడం జరిగింది సార్.
1: అంటే ఓన్లీ ఉమెనే కాకుండా
0: పురుషులను ప్లస్ ట్రాన్స్జెండర్స్ ని కూడా ఇంక్లూడ్ చేసింది సార్.
1: అంటే మానవ అక్రమ రవాణా అనుకోవచ్చు,
0: అందులోనే ఇది ఇంక్లూడ్ చేసింది సార్.
1: అంటే సీత యాక్ట్,
0: ఎస్ఐటీఏ, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ 1956.
1: ఇప్పుడు అమెండ్మెంట్ చేసినది ఐటిపిఏ,
0: ఐటిపిఏ ఇట్వా లేదు పీటా, పిఐటిఏ, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని చెప్పేసి 1956 సార్.
1: మరి ఈ అక్రమ రవాణా అనేది ఎలాంటి సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది లాయర్ గారు?
0: సార్ అది చెప్పాలంటే పల్లెల్లో కానీ రిమోట్ ఏరియాస్ అవగాహన ఉండదు, వాళ్ళకు కొంచెం చదువులో వాళ్ళు వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, పేదరికము ఒకటి,

0: కిడ్నాప్
1: ఇమ్మోరల్
0: ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని చెప్పేసి 1956
1: సార్. మరి ఈ అక్రమ రవాణా అనేది ఎలాంటి సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది లాయర్ గారు?
0: సార్ అది చెప్పాలంటే పల్లెల్లో కానీ రిమోట్ ఏరియాస్ అవగాహన ఉండదు, వాళ్ళకు కొంచెం చదువులో వాళ్ళు వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, పేదరికము ఒకటి, వాళ్ళకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తెలియకపోవడము, వాళ్ళకు జీవన భృతి కష్టమయ్యి ఇట్లా వాళ్ళంతా ఎవరైనా మాయమాటలు మీకు ఉపాధి కల్పిస్తాము అని చెప్పేసి వేరే గల్ఫ్ దేశాలకు కానీ బాంబేకి కానీ ఇట్లా రెడ్ లైట్ ఏరియాస్కి తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఏదో చెప్తారు సార్, ఇట్లా మీకు ఉపాధి కల్పిస్తాము, పలానా చోటుకు వస్తారా మాతో పాటు వస్తే మీకు అంటారు. వీళ్ళు అవునా మాకు ఉపాధి కల్పిస్తానన్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మేస్తారు సార్. నమ్మేసి సరే సార్ వస్తాము అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు అక్కడ తీసుకొని పోయి వాళ్ళని వేరే విధంగా వాడుకోవడము, వేరే వాళ్ళకి అమ్మడము, ట్రాఫికర్స్కి దళారులు ఉంటారు కదా సార్ వాళ్ళకి అమ్మడము, డబ్బులే ప్రధాన ధ్యేయంగా వాళ్ళు ఆ ట్రాఫికర్స్ వీళ్ళని ఉమెన్ కానీ గర్ల్స్ కానీ వాడుకుంటూ ఉన్నారు సార్.
1: అయితే బాధితులంతా కూడా ఎక్కువగా ఏ వయసు వర్గానికి చెందిన వారై ఉంటారు లాయర్ గారు?
0: అది అమ్మాయిలు అవ్వచ్చు, మహిళలు, అమ్మాయిలు, అంతేకాదు సార్ ఇందులో అబ్బాయిలు కూడా వస్తారు సార్, అబ్బాయిలు వస్తారు, పురుషులు కూడా వస్తారు సార్. వాళ్ళని పార్ట్స్ తీసేసి లేదంటే అబ్బాయిల్ని బిక్చాటనకు కళ్ళు పీకేసి అవయవాలు కూడా దోచుకుంటారు సార. అవయవాలు తీసేసి కాలు కాలు తీసేసి చేయి తీసేసి వాళ్ళకు ఇంకా సింపతి కదా సార్, అయ్యో అనుభవింది అని చెప్పేసి బిక్చాటనకు అట్లా వాడుకుంటారు సార్. లేదా కిడ్నీలు అట్లా వాళ్ళ తీసుకుండేది అమ్ముకుండేది ఇట్లా దాంట్లోకి వాడుకుంటారు, కాలు చేతులు తీసి వాళ్ళు బిక్చాటనకి ఇట్లా వాడుకోవచ్చు, ఇట్లా అని చేస్తారు సార్.
1: ఉద్యోగాల పేరుతో కూడా మోసపోయే
0: ఉద్యోగాలు కూడా ముందు ఏముండేది సార్, అసలు ఉద్యోగం ఇప్పిస్తాము లేదా పెళ్లి చేసుకుంటా మంచి నీకు పెళ్లి చేసుకొని నేను బాగా చూసుకుంటాను అని చెప్పేవాళ్ళు ముందైతే. ఇప్పుడేమి ఫ్యాషన్ ఏమైపోయింది సార్, ప్రేమ లవ్ ఎటువంటి వాళ్ళు ప్రేమ అంటే పడిపోతారు, ముఖ్యంగా అమ్మాయిలు టీనేజ్ అమ్మాయిలు. ప్రేమ అంటే కొంచెం మంచిగా మాట్లాడినా కొంచెం మంచిగా ఇచ్చేసినా వాళ్ళకి అర్థం కాదు ఆ ఏజ్ లో.
1: అది విదేశాల్లో ఉంటారు కదా,
0: సినిమాల్లో ఛాన్స్ నువ్వు బాగున్నావు నీకే నీకేమైంది సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానులే నీకు, బాగుండొచ్చు బాగా సెటిల్ అవ్వచ్చు అని ఇట్లా చెప్తారు వాళ్ళు. అవును కదా సరేలే సినిమాల్లో ఇంకేమి సినిమాల్లో ఛాన్స్ వస్తుంది ఇంతకంటేనా అన్నట్టు వాళ్ళు వాళ్ళ మాటలకి ఇదైపోతారు సార్. అదే సామాజికంగా ఆర్థికంగా మానసికంగా వీళ్ళ నీ క్యాష్ చేసుకుంటారు ఎవరు దళారులు, క్యాష్ చేసుకొని వాళ్ళని ట్రాప్లోకి లాగేసి వాళ్ళు ఎక్కడో అక్కడ ఇక్కడ అమ్ముకోవడము జరుగుతుంది సార్. ముందైతే 9 జిల్లాలు ఉండేటివి సార్ ఉమ్మడి రాష్ట్రంలో. రాయలసీమలో 4 జిల్లాలు ప్రకాశము, ఒంగోలు, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇవన్నీ ట్రాఫికింగ్ జోన్గా ఉండేది సార్ ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. మళ్ళీ అంతేకాక కదిరిలో ఎక్కువ, మన అనంతపురంలో కదిరిలో ఈ కేసులు ఎక్కువ ఉంటున్నాయి సార్. మహిళలు కానీ అమ్మాయిలు కానీ
1: పురుషులు కానీ
0: పురుషులు అబ్బాయిలు పురుషులు వీళ్ళు లేరు అనడానికి లేదు సార్, ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు,
1: ఎక్కువగా రవాణా
0: చేస్తున్నారు, రవాణా చేస్తున్నారు.
1: అయితే గతంలోనే అప్పుడు ఎక్కువగా రవాణా జరిగింది అంటున్నారు కదా, ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతంగా వాడుతున్నారు.
0: అవును సార్.
1: అయితే ఈ సోషల్ మీడియా ద్వారా మోసాలు?
0: అవును సోషల్ మీడియా అవును ఉన్నాయి సార్, ఎక్కువ ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా లవ్ అట్రాక్షన్, లవ్ అక్కడ ఇక్కడ అని చెప్పేసి సినిమా ఛాన్స్లు ఇప్పిస్తాము, మనం అక్కడ పోయి పెళ్లి చేసుకుందాము ఇట్లా అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి వాళ్ళకు రెచ్చగొట్టి ఇచ్చేస్తారు. ఆ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువైనాయనే చెప్పొచ్చు.
1: అయితే లాయర్ గారు, ఇప్పుడు ఒకసారి అక్రమ రవాణా జరిగాక అక్కడ బాధితులు ఎదుర్కొనే ప్రధాన ఇబ్బందులు ఏముంటాయి?
0: భయంకరంగా ఉంటాయి సార్, వాళ్ళు చాలా వినడం జరిగింది, చాలా చోట్ల నేను మాట్లాడడం కూడా జరిగింది సార్. కదిరి ఒకసారి డిఎల్ఎస్ఏ తరఫున ఒకసారి పోయినాము, మీటింగ్ పెట్టాం పెద్ద ఎత్తున అక్కడ, అక్కడ చాలా మంది ఆ బాధితులు అక్కడికి వచ్చారు, పిలిపించామన్నమాట. ఎస్పెషల్లీ అట్లా వాళ్ళనే పిలిపించాము అక్కడ మీటింగ్లో, లేడీస్ అందరూ అక్కడ స్పీచ్ ఇస్తే చాలా మంది అసలు కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడవడం కూడా చూశాను సార్. అక్కడ ఎట్లా ఉంటుంది ఏం కథ పరిస్థితి విన్నాను సోషల్ మీడియాలో, కొన్ని చెప్పడము అట్లా విన్నాను సార్ నేను. విని అట్లా నేను అట్లా చూసి వాళ్ళకు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇట్లా ఉంటాయి మీ పరిస్థితి, ఇట్లుంటుంది, దారుణంగా ఉంటుంది.

0: మీ పరిస్థితి పోయి ఒక్కసారి మీరు అక్కడ పోయి కాలు పెట్టినారా, మీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది, మళ్ళీ మీరు అక్కడ ఉండలేరు, మళ్ళీ ఇంటికి రాలేరు, బంధువులు అనుకోలేరు, తల్లిదండ్రి అనుకోరు, తలెత్తుకొని తిరగలేరు, సమాజంలో ఒక మళ్ళీ తలెత్తుకొని తిరగలేకపోతారు, మరీ భయంకరంగా ఉంటుంది మీ జీవితము, అట్లా ట్రాప్లో పడకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంతో అట్లా చాలా మంది అట్లా రియలైజ్ అయినారు సార్.
1: మరి ఈ మహిళల కానీ లేకపోతే ఈ మానవ అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఈ ప్రభుత్వంతో పాటు మిగతా ఏమైనా స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి?
0: ఎన్జిఓస్ ఉన్నాయి సార్, ఎన్జిఓస్ ఉన్నాయి, దాంతోపాటు గవర్నమెంట్ కూడా చాలా దిశ యాప్ అంట ఏమన్నా ఇట్లా వచ్చిన అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ తీసుకోవచ్చు, అక్కడ కేసులు వేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అలాగే శక్తి టీం అని చెప్పేసి గవర్నమెంట్.
1: అయితే లాయర్ గారు, ఇప్పుడు అక్రమ రవాణా జరిగినటువంటి బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలాంటివి ఉంటాయి? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయి?
0: ఉన్నాయి సార్, మన స్వచ్ఛంద సంస్థలతో పాటు గవర్నమెంట్ కూడా మనకు చాలానే చేసింది సార్. అలా దిశ యాప్ ప్రవేశపెట్టింది, శక్తి టీం అంట, ఈ శక్తి టీం కూడా ఇచ్చేసిందనమాట. వీటిని మనం ఉపయోగించుకొని ఏమన్నా ఉంటే, అంతేకాదు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అని చెప్పేసి ఇక్కడ కూడా జిల్లాకు ఒకటి ఉంటుంది సార్. అంతేకాకుండా మళ్ళీ నేషనల్ లెవెల్లో నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ, అలాగే స్టేట్ వైడ్ వచ్చేసి స్టేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ అని చెప్పేసి స్టేట్ వైడ్, అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ అని చెప్పేసి ఇట్లా ఇవి కూడా పనిచేస్తున్నాయి సార్. అవి కాకుండా అదే నేను చెప్పింది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అదొక వేరే విధంగా అవి కూడా పనిచేస్తున్నాయి సార్.
1: మహిళల అక్రమ రవాణా కోసం అంటూ చట్టం కాదు,
0: ముందైతే అది ఉన్నింది సార్, మహిళలు అమ్మాయిల కోసం ఉన్నింది. ఈ ఎప్పుడైతే పార్లమెంటు 1986లో అమెండ్మెంట్ చేసిందో, మేజర్ అమెండ్మెంట్ అన్నాను కదా, అమెండ్మెంట్ చేసింది పురుషుల్ని, ఈ ట్రాన్స్జెండర్ని ఇంక్లూడ్ చేసింది కదా అందులోకి, అప్పటి నుంచి వీళ్ళు కూడా ఇంకా యాడ్ అయిపోయినారు. ఇంకా జరుగుతూ ఉండేది కూడా ముందు నుంచి అది జరుగుతూ ఉంది. అంతేకాదు 167 దేశాల్లో ఈ ట్రాఫికింగ్ జరుగుతుంది అని అంటే అసలు చూడండి, అందులో మైనర్స్ 26% మైనర్సే ఉన్నారంట సార్.
1: మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పేదరికము నిరుద్యోగము ఈ సమస్యకు ఎక్కువ కారణం అంటే,
0: అవును సార్,
1: మరి గ్రామీణ ప్రాంత మహిళలు ఎందుకు ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారు?
0: అది చెప్తున్నా, అక్కడ వాళ్ళకి అవగాహన ఉండదు. ఇక్కడ టౌన్లో అయితే ఏదో మీటింగ్ అది ఇది అది అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ అవేర్నెస్ ఉండదు సార్, అవగాహన ఉండదు. ఏదో కాలం గడుస్తుంది అంటే వాళ్ళు సరేలే అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు, తొందరగా నమ్ముతారు మాటలు, అట్లాంటి వాళ్ళని క్యాచ్ చేసుకుంటారు ఈ దళారులు. అంతేకాదు 2016లో అయితే దాదాపు 20,000 మిస్సింగ్ కేసెస్ నమోదైనాయి అని రికార్డ్స్ చెప్తున్నాయి సార్.
1: మరి లాయర్ గారు, మహిళల భద్రత కోసం సమాజం ఏం చేయాలంటారు?
0: సమాజంలో అవగాహన తీసుకురావాలి, మీటింగ్స్ అయితేనేమి కండక్ట్ చేయాలి, వాళ్ళని పిలిపించి ఇట్లా ఇట్లా ఉంటుంది ఫలానా, మీరు ఆడపోయి ఇరుక్కున్నారంటే మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లో ఉండదు, బ్రతికేదానికంటే చావడం బెటర్ అన్నట్టు మీ లైఫ్ తయారైపోతుంది. కాబట్టి మానవ అక్రమ రవాణా కానీ, బాలల అక్రమ రవాణా కానీ, మహిళల అక్రమ రవాణా కానీ, వీటి పట్ల అవగాహనతో ఉండాలి. ఎక్కడైనా మీటింగ్స్ జరిగినా ఎక్కడైనా మీరు పోయి వినాలి, తెలుసుకోవాలి, తెలుసుకునింది ఇంకా నలుగురికి చెప్పాలి ఇట్లా ఉంటుంది పరిస్థితి, అట్లా పోతే ఇట్లా బతుకులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, మానసికంగా శారీరకంగా ఆర్థికంగా జీవితాలు నాశనమవుతాయి అని చెప్పి వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని అక్కడి నుంచి ఆలోచన లేకుండా అటువైపు పోకుండా కొంచెం అవగాహన కల్పిస్తే వాళ్ళు కొంచెము భయంతో అట్లా పోకూడదు అని అవగాహన వస్తుంది, వాళ్ళు వెనకడుగేస్తారు పోకూడదు అట్లా పోకూడదు అని.
1: మరి బాధితుల పునరావాసం ఎలా జరుగుతుంది లాయర్ గారు?
0: అదే సార్, ఎన్జిఓస్ అక్కడక్కడ హోమ్స్, ముందైతే సౌదార్ హోమ్స్ అని ఉండేటివి, సౌదార్ హోమ్స్ అని ముందు ఉండేటివి సార్,
1: ప్రభుత్వం నడిపేది
0: అది, ఎన్జిఓస్ అట్లా వాళ్ళు చూసుకునేవాళ్ళు సార్. ఇప్పుడు ఉజ్వల హోమ్స్ అని ఇక్కడ అనంతపూర్ ఉజ్వల అని హోమ్ ఉండింది సార్, అక్కడ ఇట్లా అదే సర్వైవ్ అయిన వాళ్ళ విక్టిమ్స్ని తీసుకొచ్చి అందులో పెట్టి వాళ్ళకి ఏదో చూసేవాళ్ళు, అక్కడ ఏమన్నా వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి

0: ఏమన్నా ఉపాధి కల్పించేవాళ్ళు.
1: అంటే ఇప్పుడు హోమ్ కి తరలిస్తానంటున్నారు కదా,
0: అవును సార్,
1: వీళ్ళు అక్రమ రవాణా భార్యను పడిన బాధితుల్ని,
0: అవును సార్.
1: అంటే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి వాళ్ళకి?
0: అన్నీ ఉంటాయి సార్, మామూలుగా ఇంట్లో ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఉపాధి కోసం టైలరింగ్ కానీ ఏదన్నా అల్లికలు కుట్లు ఇట్లాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు కొన్ని చోట్ల.
1: స్వయం ఉపాధి,
0: స్వయం ఉపాధి.
1: లైర్ గారు, మరి ఇప్పుడు బాధితులు ఎవరైతే అంటే పునరావాసానికి వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే ఈ అక్రమ రవాణా గురి కాపాడిన వాళ్ళు, వాళ్ళు మానసికంగా ఎదుర్కొనే సమస్యలు ఏమై?
0: భయంకరంగా ఉంటాయి సార్ మానసికంగా. అదే చెప్తున్నాను కదా, అక్కడ పోయి ఇరుక్కున్న తర్వాత ఎక్కడికి పోవాలో వాళ్ళకు దిక్కు తెలియదు అనమాట. ఇంటికి రావాలంటే మొహం ఎత్తదు, పక్కలో చుట్టుపక్కల ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, ఇంట్లో వాళ్ళు రాణిస్తారా లేదా, ఎలా ఉండాలి అని చెప్పేసి నరక వేదన అనుభవిస్తుంటారు సార్ వాళ్ళు. కొంతమంది విన్నాను నేను, అలా పోయి వచ్చిన వాళ్ళు చూసినాను మీటింగ్స్లో, అట్లా కండక్ట్ చేసినప్పుడు పోయినప్పుడు మాట్లాడి అట్లా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పే మాటలోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత నరక వేదన అనుభవించినారు అని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగింది సార్. అలాగే దీన్ని మోడర్న్ స్లేవరీ అని కూడా అంటారు సార్, ఆధునిక బానిసత్వం అని కూడా పిలుస్తారు సార్ దీన్ని.
1: బాగుంది గారు, మరి మానవ అక్రమ రవాణా జరుగుతోంది అని అంటున్నారు.
0: అవును సార్.
1: అయితే ఇది జరగకుండా మరి ఇప్పుడు ఉన్న చట్టాలు కఠినంగా ఉన్నాయా, లేక మరింత మార్పు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా?
0: ఉన్నాయి సార్. అదే 1956లో ఒక చట్టము, ITPA, ఇమ్మోరల్ ట్రాఫికింగ్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి 1956లో వచ్చింది. మళ్ళీ పిల్లలకేమో పోక్సో, అమ్మాయిలు అబ్బాయిలు అని కాకుండా ఇద్దరికి ఇది అనమాట, ఇది వర్తిస్తుంది పోక్సో యాక్ట్. 2012లో వచ్చింది సార్ ఈ యాక్టు. అలాగే ఐపీసీలో సెక్షన్స్ 366A, మళ్ళీ 372, 373 అని ఈ కొన్ని సెక్షన్లు ఇవి ఉన్నాయి సార్. ఇందులో మైనర్లని ప్రలోభ పెట్టకూడదు, బిలో 18 ఇయర్స్ వాళ్ళని మనము అమ్మడం కానీ వాళ్ళని ప్రలోభ పెట్టి వేరే వాళ్ళకి అమ్మడము, లీజ్ అది అమ్మడం అంటే ట్రాన్స్ఫర్ చేయడం వేరే వాళ్ళకి, తరలించడం వేరే వాళ్ళకి, వేరే చోటుకి తరలించడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తే దీన్ని ఈ యాక్ట్స్ ఈ సెక్షన్స్ ప్రకారం 10 ఇయర్స్ వరకు శిక్ష ఉంటుంది సార్, అలాంగ్ విత్ ఫైన్ సార్.
1: 10 ఏళ్ల వరకు శిక్ష,
0: శిక్ష లైక్ ఫైన్ కూడా ఉంటుంది సార్.
1: మీరు చెప్పారు ఇప్పుడు మహిళలు కానివ్వండి లేకపోతే చిన్నారులు కానివ్వండి లేకపోతే ట్రాన్స్జెండర్లు కూడా అంటున్నారు.
0: అవును సార్.
1: ఈ చట్టం కిందికి వాళ్ళు కూడా వస్తారు?
0: వస్తారు. అవును సార్.
1: ఇప్పుడు కూడా ఈ అక్రమ రవాణాకు గురి కాకుండా ఉండడానికి ఎలాంటి సలహా ఇస్తారు మీరు?
0: మానవ అక్రమ రవాణా, మహిళల అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, వీటి పట్ల అవగాహనతో ఉండాలి. ఫోన్లు అందరికీ ఫోన్ చేతిలో ఉంది,
1: సోషల్ మీడియా,
0: సోషల్ మీడియా ఉంది సార్. అది దాని సోషల్ మీడియా ద్వారా కొంచెం నష్టం ఉన్నా కూడా మనం నేర్చుకునేది కూడా ఉంది సార్ దాంట్లో. లాభం మంచి ఉంది, చెడు ఉంది దాంట్లో. మనం దాంట్లో కూడా చూసి మనము ఏమి ఏం కథ అని మనము మంచి చెడ్డ అని తెలుసుకోవచ్చు, చూసుకొని దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు మంచి చెడ్డ. అది చట్టాల పట్ల అవగాహన ఇంతోంత తెలుసుకోవాలి, ఎవరైనా చెప్పింది విని ఇట్లా అవగాహనతో ఉంటే కొంచెం వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు సార్.
1: అంటే చాలామంది ఆశపడతారు ఉద్యోగం ఇప్పిస్తామను విదేశాలు లేకపోతే వేరే ప్రాంతాలు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు చాలామంది, ఉద్యోగం కావాలి, ఉపాధి కల్పిస్తామని పట్టణాలకు లేకపోతే
0: విదేశాలు, నగరాలకు, విదేశాలకు పంపిస్తారు సార్.
1: విదేశాలకు కూడా
0: పంపిస్తారు. అక్కడ ఏం చేయాలి సార్? వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏజెంట్లు ఉంటారు సార్, కొంతమంది ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు అసలు వాళ్ళ నకిలీ వాళ్ళ, వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, మాకు ఉపాధి కల్పిస్తామన్నారు కదా వాళ్ళకి, వాళ్ళు అసలైన ఏజెంటా కాదా, నకిలీ ఏజెంటా, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళని కనుక్కొని అప్పుడు వాళ్ళు ముందుకి ప్రొసీడ్ అవ్వాలి. గల్ఫ్ దేశాలకు కానీ, ఎక్కడ బాంబే కానీ, ఎక్కడన్నా కానీ పోవచ్చు. ఉద్యోగం చేసుకుంటామంటే పోవచ్చు, అంతేగాని ఎవరు పడితే వాళ్ళ పిలిస్తే అట్లా పోతే అది నరకం అయిపోతుంది జీవితం. ఎవరికి అమ్ముతారో, ఏం చేస్తారో, ఎట్లా వాడుకుంటారో, శారీరకంగా ఇంకా వాళ్ళని ఇంకా హూనం చేసేస్తారు, ఇంకా వాళ్ళు నరక యాతన పడాల్సి వస్తుంది. మా ఇంటికి రాలేక అక్కడ బతకలేక రోడ్డును పడాల్సి వస్తుంది వాళ్ళ బతుకులు.
1: బాధితులు ఒకవేళ తాము మోసపోయాము లేకపోతే మమ్మల్ని వీళ్ళు మోసగించారు అని అనుకున్నప్పుడు వీరు ఎవరికి ఫిర్యాదు చేయాలి బాధితులు?
0: వీళ్ళు మహిళలకైతే

0: 10991 అని హెల్ప్ లైన్ ఒకటి ఉంది సార్, అలాగే 181 హెల్ప్ లైన్ సార్ మహిళలకైతే, మహిళలకైతే, లేదంటే 112 ఆర్ 100 ఈ పోలీసులకి ఏమన్నా ఇన్ఫామ్ చేయాలంటే 112 యూజ్ చేసుకోవచ్చు, అలాగే 100 యూజ్ చేసుకుని ఇట్లా పలానా మాకు ఇట్లా జరుగుతూ ఉంది, మాకు డౌట్గా ఉంది, పలానా చోటు తీసిపోయినారు మమ్మల్ని ఇట్లా చెప్పి మాయమాటలు చెప్పి ఇట్లా తీసిపోయినారని చెప్పేసి పోలీస్ వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. లేదా దిశలో మనకి ఏమన్నా ఇబ్బంది ఉంటే అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. శక్తి టీమ్ అని అది ఉంది, దానికి కూడా ఇంటిమేషన్ ఇవ్వచ్చు. ఇవన్నీ హెల్ప్ లైన్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎన్జిఓ హోమ్స్కి వాళ్ళకు కూడా నెంబర్లు ఏమన్నా ఉంటే ఉపయోగించుకుని వాళ్ళ ద్వారా కూడా చేసుకోవచ్చు. పోలీసుల ద్వారా ఎన్జిఓ హోమ్స్కి పోయి పోలీసుల ద్వారా
1: రక్షణ
0: పొందవచ్చు సార్.
1: బాగుంది లైర్ గారు. అయితే ఈ మానవ అక్రమ రవాణా విషయంలో
0: సార్
1: ఇంతవరకు అమెండ్మెంట్ జరిగింది అంటున్నారు, చట్టాల సవరణ జరిగింది, శిక్షలు మరింత కఠినతరం చేశారు అంటున్నారు.
0: అవును సార్.
1: మరి ప్రజలు కానీ లేకపోతే మహిళలు కానివ్వండి, వీరందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: అదే సార్, చట్టాల పట్ల అవగాహనతో ఉండాలి, తెలుసుకోవాలి. మనకు తెలియదు చట్టం గురించి, తెలియదు తప్పు చేసినానంటే చట్టము క్షమించదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ అని చెప్పి ఇంగ్లీష్లో ఒకటి ఉంది సార్. అది అట్లా మనకి, మా నాకు తెలియదు, ఆమె చట్టం తెలియదని నేను తప్పు చేసినానంటే చట్టం క్షమించదు, దానికి శిక్ష పడనే పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చట్టాల పట్ల అవగాహన, కొంచెం ఎంతో కొంత చట్టాల పట్ల అవగాహనతో ఉండాలి, తెలుసుకోవాలి చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సమాజం ఎక్కడ పోతుంది, మనం ఎలా బతకాలి, ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి సమాజంలో, ఏ విధంగా వాడుకుంటున్నారు. అది ముఖ్యంగా ఆడపిల్లల్ని, ఆడపిల్లలు మహిళలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలో వాళ్ళు నమ్మాలి. చక్కగా చదువుకునే టైంలో సినిమా, ఏదన్నా సినిమా అవకాశం ఇప్పిస్తానన్నా, లేదంటే లవ్ నీకు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్తే అట్లా పోకుండా వాళ్ళు ఏదో చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఈ సమాజంలో వాళ్ళు బతకగలుగుతారు. లేదంటే మాయమాటలు, మోసం అట్లా మోసపోతారు అంతే సార్.
1: లైర్ గారు, ఇప్పుడు బాధితులు ఉంటారు కదా, ఎవరైతే ఈ అక్రమ రవాణాకు గురి ఉంటారో అలాంటి బాధితులు వెనక్కి వచ్చిన తర్వాత హోమ్స్లు పెడతారు అంటున్నారు.
0: అదే సార్,
1: ఉజ్వల హోమ్స్ లాంటివి ఉన్నాయి కదా, ఆ ఉజ్వల హోమ్స్లో ఉండి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా
0: ఉంటాయి.
1: అయితే ఇప్పుడు అంత దూరం వెళ్ళిన తర్వాత, లేకపోతే ఒకరితో ఒక వ్యక్తితో వెళ్ళిన తర్వాత కొంతమంది ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. అలాంటి సందర్భంలో అలాంటి యువతలకు కానీ మహిళలకు కానీ మీరు ఎలాంటి సూచన ఇస్తారు?
0: ఎంత అవగాహనతో ఉంటే అంత మంచిది. చట్టాల పట్ల అవగాహనతో ఉండాలి, తెలుసుకోవాలి చట్టాల గురించి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అమ్మ నాన్న చెప్పినట్లు వింటూ ఏదో చదువుకునే టైంలో చదువుకుంటే మళ్ళీ ఫ్యూచర్ బాగుంటుంది అని వాళ్ళు అవగాహనతో ఉండాలి. అమ్మ నాన్న ఏదన్నా చెప్తే అది వాళ్ళ వ్యతిరేకంగా అనుకుంటారు, పోకూడదు అక్కడ, పోకూడదు మా ఫ్రెండ్స్ వాళ్ళతో ఇట్లా, పోకూడదు అట్లా ఇట్లా అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు. వాళ్ళు మంచి కోసమే చెప్తారు, పేరెంట్స్ వాళ్ళ మంచి కోసమే అని వాళ్ళు ఎప్పుడు అయితే అర్థం చేసుకుంటారో మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు, లేడీస్ ఎవరైనా, మహిళలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ మా కాళ్ళ మీద మేము నిలబడితే, మా చేతుల్లో 4 డబ్బులు ఉంటే ఇప్పుడు ఎవరినైనా మేము మేనేజ్ చేస్తాం, ఇంట్లో భర్త కానీ ఎవరైనా కానీ, వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంటుంది సార్. తను కూడా ఏదో ఇంటికి హెల్ప్ చేసుకుంటుంది, ఫైనాన్షియల్ కూడా ఏదో కుట్టు మిషన్ పెట్టుకొని ఏదో చేసుకొని ఇంట్లో తను కూడా ఉంటుంది అని చెప్పేసి అవగాహన ఉంటుంది. ఇట్లా కొట్లాటలు అట్లా లేకుండా ఇంట్లో కూడా మంచి అవగాహన ఉంటుంది. పిల్లల్ని చక్కగా పెంచుకుంటారు, వాళ్ళు చెప్పిన పిల్లల్ని కూడా మంచి రూట్లో పంపిస్తూ అట్లా చెప్పి చేసుకుంటారు సార్.
1: అంటే ఈ పునరావాసం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తోందా వీరి కోసం, బాధితుల కోసం?
0: కొంతమంది పోయేవాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటే రీఇంటిగ్రేట్ చేస్తున్నారు, రిహాబిలిటేషన్ వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, రెస్క్యూ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. రీఇంటిగ్రేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంతమంది పిలుచుకుంటారు, కొంతమంది నువ్వు అంతా తిరిగి అంతా అయిపోయి వచ్చినావు, మాకు మాన మర్యాద ఉండదమ్మా ఇంటి పక్కల చుట్టుపక్కల, మేము వదులుకోము అంటారు. అట్లాంటి వాళ్ళకి ఇంకా ఏం, ఇంకా అదే వేరే ఏదన్నా రూముల్లో అట్లా పెట్టి స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అప్పటికే ముందుకంటే ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పాలి, ఎందుకంటే అవగాహన పెరిగింది కాబట్టి. అట్లా దీంట్లో అయితే పశ్చిమ

0: బెంగాల్ ఫస్ట్లో ఉంది సార్.
1: పశ్చిమ బెంగాల్
0: ఫస్ట్లో ఉంది, రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ కేసులు ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటే, ఎక్కువ రైల్వే జంక్షన్స్ ఎక్కడెక్కువ ఉంటాయో, ఇప్పుడు గుంటకల్లో రైల్వే జంక్షన్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి కదా సార్, రైల్వే జంక్షన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో, ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అట్లాంటి చోట ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి సార్.
1: రవాణా సౌకర్యం
0: అక్రమ రవాణా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. పిల్లలు కానీ లేడీస్ ఉమెన్స్ కానీ వీళ్ళు ఎవరైనా కానీ అక్కడ ఎక్కువ జరుగుతుంది. అలాగే అవగాహన ప్రతి సంవత్సరం సార్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2014 నుంచి జూలై 30వ తేదీని ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవంగా జరుపుకుంటూ దాని పట్ల ఏమి బాధలు పడతారు, ఏమి ఏం కథ, అది ట్రాఫికింగ్ అంటే ఏమి, దాని గురించి అది దానివల్ల నష్టాలు ఏమున్నాయని చెప్తూ దాన్ని ఎదిరించాలి అని చెప్పేసి అవగాహన కల్పిస్తూ అన్ని చోట్ల ఎన్జిఓస్ అయితేనేమి అక్కడక్కడ మీటింగ్లు ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంది సార్. 2014 నుంచి ఇది జరుగుతూనే ఉంది సార్.
1: ప్రతి
0: జూలై 30వ తేదీ రాజ్యాంగంలో కూడా సార్ Article 23 Clause 1 చెప్తుంది సార్, ఈ మానవ అక్రమ రవాణా అనేది నిషేధితము అని చెప్పి చెప్తుంది సార్. రాజ్యాంగంలో కూడా చెప్పబడింది దీని గురించి.
2: చాలా బాగుంది లాయర్ విజయ్ గారు మా స్టూడియోస్కి విచ్చేసి. మానవ అక్రమ రవాణా అంటే ఏంటి, మానవ అక్రమ రవాణా నిరోధానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇందుకోసం ఏ కార్యక్రమాలు అమలు చేస్తోంది అని మా శ్రోతలకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే సార్.
3: శ్రోతలు, ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా గురించి న్యాయవాది వి విజయ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఈ పాట విందాం.

చేసుకొస్తాడు. గోవింద గోవింద శ్రీమద్ రమారమణ గోవింద. తిరుపతికి పోయేవాడు తల నిండుగా పోతాడు, గోవింద అంటూ తల గుండు చేసుకొస్తాడు. కోతుకు పోయేవాడు జబులెగ రేసుకు పోతాడు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: in their Group I opener at the Boston Stadium in the United States this morning. Norway's Erling Haaland netted twice to make his World Cup debut special. The scoreline now put Norway top of Group I. Earlier, France defeated Senegal 3-1 in the opening game of Group I of FIFA World Cup 2026. India Meteorological Department, IMD, has forecast heavy rainfall today at isolated places over sub-Himalayan West Bengal and Sikkim. Moderate to heavy rainfall is expected during the day over parts of Assam, Meghalaya, Bihar, Kerala and Mahe. And now for a look at today's newspapers. It's over to Tanvi Khurana.
1: Thank you, Sarabjit. Most newspapers today open with the details of the G7 in France, addressing an outreach with Trump present, Modi flags, seafarers' safety at G7 is the lead in the Hindustan Times. The Indian Express informs government bans Telegram until 22nd of June in bid to secure NEET retest. The Statesman in its editorial piece captioned, "Peace without peace," writes, "The announcement of a framework agreement between the United States and Iran has understandably been greeted with relief. Oil prices have retreated from their wartime highs, stock markets have rallied, and governments dependent on Gulf energy supplies have welcomed what appears to be a retreat from the edge. But relief is not the same as resolution. For weeks, the conflict demonstrated how a regional confrontation can swiftly become a global economic problem." The Delhi Tribune says to curb pollution, Delhi may soon allow only BS6 vehicles. And finally, with the weather being benevolently pleasant on Tuesday, the Statesman has captured a picture of people relaxing under the shade of trees on the lawns near India Gate. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls on all nations to ensure security of global maritime routes and protect seafarers from conflict-related threats. Prime Minister Modi to meet US President Donald Trump on the sidelines of G7 summit in Avion, France today. Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan reach consensus on implementation of long-pending Keshau Dam project to revive Yamuna River. National Testing Agency warns candidates against fake NEET re-exam paper leak claims. IMD issues orange alert for heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
3: జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా యోగా కార్యక్రమాలు, మోగిన బడిగంట మొదలైన చేపల వేట ప్రారంభమైన ఎస్ఐఆర్ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వివరాలు సేకరించారు. నాటి నేటి జాబితాలను సరిపోల్చి ఒకే కుటుంబంలో ఉన్న వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేలా మ్యాపింగ్ చేశారు. దీని ఆధారంగా ఎస్ఐఆర్ పరిశీలన కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి పోలింగ్ కేంద్రాల ఆధారంగా ప్రతి ఓటరుకు 2 గణన పత్రాలు అందజేస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసిన తర్వాత సేకరిస్తారు. మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తయ్యాక జూలై 21న ముసాయిదా జాబితాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అదే నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన తర్వాత సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన పాకల, 15వ తేదీన కొత్తపట్నం సముద్ర తీరం వద్ద యోగాసనాలు

0: సాధన చేశారు. మార్కాపురం జిల్లాలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చారిత్రాత్మక కంభం చెరువు కట్టపై యోగాసనాలు వేయగా, ధీమాటిక్ యోగా పేరుతో ఈ నెల 14వ తేదీన మార్కాపురం పట్టణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1,357 ప్రాథమిక, 139 ప్రాథమికోన్నత, 439 హైస్కూళ్లు కలిపి 1,980 పాఠశాలల్లో 2,03,825 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 1,02,024 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 2,444 మంది ఎయిడెడ్ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో 99,357 మంది చేరారు. పాఠశాలలు పునః ప్రారంభమైన రోజున శుక్రవారమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని తీర ప్రాంతంలో మళ్లీ చేపల వేట ప్రారంభమైంది. చేపల వేట నిషేధకాలం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ముగియడంతో మత్స్యకారులు వేట ప్రారంభించారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. జిల్లాలో 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముంది. మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన జిల్లాలోని 8,554 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాల అమలు గురించి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వివరించారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మాట్లాడుతూ, నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు, పనిదినాల పెంపునకు వీలు కల్పిస్తూ బీవీజీ రామ్జీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ది దిశగా అడుగులు వేయడం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల కేంద్రంలోని పిఎం శ్రీ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి వంశీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన ఈ పాట

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో SRFMT మరియు TI ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. అలాగే రాత్రి 8:15 రైతులకు వరం కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ విషయం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ బాలాజీ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఈ రాత్రి ఆకాశవాణి అనంతపురం యాప్లో ఈ కార్యక్రమాలు వినవచ్చు. గమనికి విన్నారు.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. వందే మాతరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట

మీరు విన్న ఆ పాట వైభవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట విన్నారు. గీత రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. వాగ్దానం చిత్రం కోసం ఘంటసాల గారు, సుశీలమ్మ పాడిన ఈ పాట

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 18వ తేదీ గురువారం, అంటే రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, అలాగే పశుగ్రాసాల రకాలు, ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు.

కార్యక్రమంలో ముందుగా అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి వ్రాస్తున్నారు బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, రాఘవేంద్ర, రంగం వెంకటస్వామి, శ్రీనివాసులు వీరంతా కోరుతున్న పాట. సింహ చిత్రం కోసం హరిహరన్, కౌసల్య పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం చక్రి. విందామా?

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రం కోసం వి రామకృష్ణ, సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. విందామా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. జాబితా సవరణలో సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలు 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి వ్రాస్తున్నారు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీర్జారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట ఆర్య చిత్రం కోసం మాలతి రంజిత్ పాడిన ఈ పాట విందామా?

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ఎఫ్ఎంటి మరియు టిఐ ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు గారు, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. అలాగే 8:15 రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ విషయం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. శ్రోతలు, ఈ కార్యక్రమాలను ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఎఫ్ఎం యాప్లో ఈ రాత్రి 7:45 అలాగే 8:15 వినవచ్చు. గమనిక విన్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. భువనగిరి విద్యానగర్ నుంచి వ్రాస్తున్నారు మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, సదానంద్ గౌడ్, మాదాసు సత్యనారాయణ, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజాన్. వీరంతా కోరుతున్న పాట దొంగ నోట్లు చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట, గీత రచన అనిశెట్టి, సంగీతం పెండ్యాల. విందామా?

ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రం మండలం దండువారిపల్లి నుంచి వ్రాస్తున్నారు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, ఇంద్ర, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, గగన్, నరసింహ, సోని, చరిత, తేజ, శకుంతలమ్మ, ఆదినారాయణమ్మ, రమణమ్మ. వీరంతా కోరుతున్నారు కల్పన చిత్రం కోసం జి ఆనంద్, సుశీల పాడిన పాట, గీతరచన వేటూరిగారు, సంగీతం చక్రవర్తి. విందామా?

మీరు విన్న ఆ పాట జైలర్ గారి అబ్బాయి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి గారు, సంగీతం రాజ్కోటి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. అనంతపురం ఆకాశవాణి వారికి నమస్కారం అంటూ ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నారు. అనంతపురం రాణినగర్ గుత్తిరోడ్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, మరుట్ల చంద్రిక వీరంతా కోరుతున్న పాట గడుగ్గాయ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం చక్రవర్తి

నీతోనే పట్టిస్తానే తడిబట్ట తారంగం లబ్బరు చెప్పరు సుబ్బమ్మో దెబ్బకు దెయ్యం దిగునమ్ము.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్, మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి వ్రాస్తున్నారు. దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట భాగ్యచక్రం. చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాట

కోటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి. ప్రజా విరోధుల పని పట్టించక ప్రతిజ్ఞ చేస్తూ పదండి ముందుకు. ధర్మ విదూరుల దానవ రాజ్యం ధ్వంస

మీరు విన్న ఆ పాట మహాప్రస్థానం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. గీత రచన శ్రీరంగం శ్రీనివాసరావు, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా ఆ పాటను వినిపించమని కోరుకున్నారు. శ్రోతలు అభిలాష కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం, అనంతపురం

నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా ఆ పాటను వినిపించమని కోరుకున్నారు. శ్రోతలు అభిలాష కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి వ్రాస్తున్నారు. పూజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజాశంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత సాయి వీరంతా కోరుతున్న పాట ఆరాధన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం ఎళ్ళైరాజా.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 18వ తేదీ గురువారం, అంటే రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, అలాగే పశుగ్రాసాల రకాలు, ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు, రేపు రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ రాత్రి, ఈ సాయంత్రం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో SRFMT మరియు TI ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంత్ రాజు గారు, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. అలాగే రాత్రి 8:15 రైతులకు వరం కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ విషయం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంత్ రాజు గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమాలు అనంతపురం ఆకాశవాణి కేంద్ర సమర్పణ. శ్రోతలు, ఈ కార్యక్రమాలను ఆకాశవాణి అనంతపురం FM యాప్లో వినవచ్చు. గమనిక విన్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా సిసి కొత్తకోట గ్రామం నుంచి వ్రాస్తున్నారు ఆర్ భాస్కర్ రెడ్డి గారు. వీరు కోరుతున్న పాట అమాయకురాలు. చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. విందామా?

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: ముఖాముఖి ఇప్పుడు వింటారు. రెండు వేల 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి గత 12 ఏళ్లుగా దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి, ఆ పాలనలో సాధించిన విజయాల గురించి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ గారు. ముందుగా వారికి మన కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం మాధవ్ గారు.
1: నమస్కారం
0: మాధవ్ గారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గడిచిన 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయాలు సాధించి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్విరామంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిపై మీ స్పందన తెలియజేయండి.
1: దేశంలో ఇది జరగటం 3వ సారి. మొదటిసారి నెహ్రూ గారి ఆధ్వర్యంలో 3 సార్లు ప్రభుత్వం రావటం జరిగింది. 2వ సారి ఇందిరాగాంధీ హయాంలో రావటం జరిగింది. అలాగే ఈసారి ఏదైతే ప్రత్యేకత ఉందో, అంటే ఒక కూటమిలు ఏర్పడిన తర్వాత, అంటే కోయిలేషన్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ తనంతట తానుగా అధికారంలోకి రావటం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైనది. 2014లో 282 సీట్లతో గెలవటం, తర్వాత 2019లో 303 సీట్లు రావటం, అలాగే మొన్న 240 సీట్లు వచ్చినా కూడా అందరికి ముందే ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో ఆ అలయన్స్కి మళ్ళీ పెద్ద భేటీ ఇవ్వడం, నరేంద్ర మోడీ గారికి అందరూ కలిసి ప్రోత్సహించడం ఏదైతే ఉందో, దేశంలో ఒక కొత్త మొరవడి దేశంలో రావటం జరిగింది. ఒక పార్టీ, ఒక నాయకుడు బలంగా పనిచేస్తే ప్రజలందరూ మద్దతు ఇస్తారనే దానికి తార్కాణం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అప్రతిహాతంగా 3 సార్లు ప్రధానమంత్రిగా, ఆయన ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో సుమారు 7 సార్లు అధికారంలో రావటం, 3 సార్లు ఆయన ద్వారా, తర్వాత ఆయన ప్రోత్సాహంతో తర్వాత. సో ఇది కూడా చారిత్రాత్మకం. ఆ విధంగా 25 సంవత్సరాలు ఒక రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో దేశంలో ఏ నేత లేదు, ప్రపంచంలో కూడా ఇటువంటి నేతలు అరుదు. అటువంటి కోవకి చెందటం మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మొన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఎలక్టెడ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు కూడా బ్రేక్ చేయడం ఏదైతుందో మనందరికీ కూడా ఒక స్ఫూర్తివంతమైన ఒక మైలురాయి. ఆ మైలురాయి దాటం మనందరూ కూడా తప్పనిసరి గర్వించాం.
0: అయితే 2014 ఎన్నికల ప్రచారంలో అవినీతి నిర్మూలన అనేది ప్రధాన ఎజెండాగా నిలిచింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంది, ఆ చర్యలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
1: ముఖ్యంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది దేశవ్యాప్తంగా. అవినీతి పైన అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, అనేక సామాజిక కార్యకర్తలు, అన్నా హజారే లాంటి అనేక మంది ఉద్యమం కారణంగా దేశవ్యాప్తంగా ఆ రోజు పూర్తి అవినీతిలో కుగురుకుపోయిన ప్రభుత్వం ఏదైతుందో ప్రజలు శ్రమగీతం ఆచి

అలాగే నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ఆయనకి అవకాశం ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఆయన కొనసాగించిన తీరు, అలాగే ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోకుండా, మొత్తం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా సెలవు తీసుకోండి, ఎవ్రీడే ఆఫీస్లో ఉండటం, ప్రపంచం అంతా తిరగటం, దేశం అంతా కలిగి తిరగటం, అనేక రకాల విషయాలపైన ఆయన చేసిన తీరు ఏదైతే అందరూ హర్షించి ముందుకు స్వాగతం పలుకుతుంది. అందుకే మూడోసారి గెలవటం జరిగింది. అయితే అవినీతి సంబంధించిన అంశాన్ని ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో మొదటిది పైనుంచి కింద వరకు ఏదైతే ఉందో సిస్టమ్ని కరెక్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా జనధన్ అకౌంట్ ప్రతి వాడికి అకౌంట్ ఓపెన్ చేయించాం. దాని తర్వాత ఏదైతే మొబైల్ అలాగే ఆధార్ కార్డ్ అలాగే తన జనధన్ అకౌంట్ మూడింటిని జామ్ అని చెప్పి దాన్ని అనుసంధానం చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా కేంద్రంలో నిధులేస్తే డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా ఈ దేశంలో మొదటిసారి జరిగింది. ఇంతకుముందు లేదు. ఆ విధంగా బెనిఫిషియరీ అకౌంట్లో రావడం కారణంగా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది, అలాగే పూర్తిగా ఒక రూపాయి కూడా నష్టం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కేవలం డీబీటీ కేవలం పెన్షన్స్ అంతవరకే కాదు, రైతులకు సంబంధించిన అది కాకుండా ప్రభుత్వానికి పంచాయతీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ప్రభుత్వాలకు ఇవ్వాలో, పంచాయతీలకు ఇవ్వాలో, వ్యక్తులకు ఇవ్వాలో, అన్ని కూడా ట్రాన్స్ఫర్స్ మెకానిజమ్స్ వచ్చాయి. దేశంలో 90% అందరూ కూడా అకౌంటింగ్ సిస్టంలోకి తీసుకురావడం ఏదైతుందో దీని ద్వారా అవినీతి పెద్ద ఎత్తున కంట్రోల్ అయింది. రెండోది టెక్నాలజీ ఈ రంగానికే కాకుండా ఎక్కడైతే కాంట్రాక్టింగ్ రంగం ఉందో కాంట్రాక్ట్ రంగంలో జెమ్ పోర్టల్ అని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ తీసుకొచ్చి జెమ్ పోర్టల్లో నమోదు చేయించడం, దాని ద్వారానే టెండర్ సిస్టమ్, అలాగే ఈ టెండరింగ్ సిస్టమ్ ఒకటి తీసుకురావటం. ఇది ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ముందు ఫైనాన్షియల్ బిడ్ కానీ టెక్నికల్ బిడ్ దానికి పెడతారో, ఎప్పుడైతే టెండర్ ఓపెన్ అయిపోతుందో ఎవరికైతే మనం అవార్డ్ చేస్తాం, అవార్డ్ చేసిన తర్వాత ఎవరైనా తక్కువ తడకుండా చూసుకునే అవకాశం. అలాగే ఇంకొక మేజర్ ఏంటంటే రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈరోజు గ్రూప్ 4 అలాగే ఇటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దానికి ఇంటర్వ్యూ తీసేయటం జరిగింది. ఇంటర్వ్యూ అనేది బాగా పెద్ద ఎత్తున కరెక్షన్కి అవకాశం, కనుక దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు. ఇవాళ మీరు పోస్టులకు సంబంధించిన ఏదైతే గ్రామ్ డాక్ సేవకు ఏదైతే ఉందో జీడిఎస్లు డైరెక్ట్గా 10th క్లాస్ వాళ్ళ మార్క్షీట్ ప్రకారం మెరిట్ ప్రకారం అదే నెట్లో పెడతారు. కేవలం ఇటువంటివన్నీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కింద స్థాయి రిక్రూట్మెంట్లో ఎక్కువ అవినీతి జరుగుతుంది. అది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీలో ఇవాళ వెబ్సైట్లో పెట్టి దాంట్లో రిక్రూట్ చేయటం, ఒకవేళ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎలా వచ్చిందో మీరు అడిగే అవకాశం మీకు ఇచ్చారు, సిటిజన్స్కి రైట్ ఇచ్చారు. దాని కారణంగా దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ పైన ఎటువంటి అవినీతి లేకుండా చేస్తాం. ఇంకొకటి లీగల్ ఫ్రేమ్వర్క్, ఈ దేశానికి సంబంధించిన ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో 1988 కరప్షన్ యాక్ట్, దాంట్లో బోల్డ్ అండ్ రిస్కులు ఉన్నాయి, దాన్ని మరింత పదును చేసి ఆయన 2018 యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇటువంటి అనేక రకాల ప్రావిజన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనీ లాండరింగ్ బినామీ ట్రాన్సాక్షన్ సంబంధించినవి యాక్ట్స్ మార్చడం జరిగింది. 2018లో 4 కరప్షన్ మీద యాక్ట్స్ రావడం జరిగింది. దాని కారణంగా ఎవరైనా ఫ్యూజిటివ్ అంటారు, ఫ్యూజిటివ్ ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విదేశాలు పారిపోకుండా ప్రివెంట్ చేశారు, జస్ట్ మీరు ఒక కంప్లైంట్ ఒక బ్యాంక్ లో ఫలానా ట్రాన్సాక్ట్ జరిగిందంటే తన హీ బికమ్స్ ఎ ఫ్యూజిటివ్, అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు క్రాస్, ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇంకా ఆయన వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు చూస్తే యూపీఏ గవర్నమెంట్ లోనే ఆల్మోస్ట్ వీళ్ళందరూ లలిత్ మోడీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని విధులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక్కి తీసుకురావాలని అనొచ్చు, కానీ గోల్డ్ అని దాని లీగల్ ప్రావిజన్స్ ఉన్నాయి, కానీ అది మరీ మనం ఒకసారి జరగకుండా చూడలేదు. ఇంకొకటి చాలా పెద్ద మార్పు ఏం తీసుకోవాలి, బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చారు. మీరు బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా అడగండి, బ్యాంకులో గతంలో లోన్స్ ఇచ్చే సిస్టమ్ ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నాడని తెలుసు. ఇవాళ దాన్ని ట్రాన్స్పరెంట్ చేశారు, ఎవరికి లోన్ ఇవ్వాలన్నా దానికి సంబంధించి హై ట్రాన్సాక్షన్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా అదంతా పారదర్శకంగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతేనో కేవలం హీ డజంట్ లై విత్ ద బ్రాంచ్, ఇది పోలరైజ్ అయిపోయింది. మొత్తం అన్ని బ్రాంచెస్కి కలిపి ఒకే హబ్ క్రియేట్ చేస్తారు అన్ని బ్యాంకులు. ఏ బ్యాంకులు అయితే ఇవి జరగలేదో ఆ బ్యాంకులు క్లోజ్ చేసి మనం మెర్జ్ చేయడం జరిగింది. ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పు ఏదైతుందో దాని కారణంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ బ్యాంకింగ్ సెక్టర్లో జరిగేది అది పూర్తిగా ప్రివెంట్ అయింది. నేను ఇట్ కెన్ బి ఆన్ రికార్డ్ అంటే లోన్ తీసుకుని ఎగ్గొట్టే అవకాశం ఉండొచ్చు, కానీ లోన్ తీసుకోవడంలో ఇంతకుముందు ఫ్రాడ్ జరిగేది. నాకు ప్రావిజన్ 1 క్రోర్ కానీ 100 క్రోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఒకరు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్ ని బాగా స్ట్రాంగ్ చేశారు. అలాగే వీటితో పాటు గతంలో ఉండే లోక్పాల్ వాటిని కూడా అదే తరంగా ఉంచారు, దాన్ని ఎక్కడ కూడా పక్కన పెట్టిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే అతిపెద్ద విప్లవాత్మక మార్పు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ ఇవి చేయడం కానీ మన ప్రజలంతా ముందుకు రావు, కనుక 2 చారిత్రాత్మక నిర్ణయాలు, ఒకటి జిఎస్టీ. సో ఏదైతే ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ని అండర్ ఒక నెట్ కింద తీసుకురావడం కారణంగా ఎవడు ఎక్కడ ఏది కొన్నా
వాడు వాడి యొక్క ఇన్కమ్ ట్యాక్స్, వాడి జిఎస్టీ ఏ దేనికి దానికి

0: కన్నీటికి అనుసంధానం చేసి ఒక వెబ్లో చెక్ చేసుకుని వ్యవస్థ తీసుకొచ్చాం. సో ఆ విధంగా కాంప్లైంట్స్ కానీ వాడు ఏదైనా ఉంటే అబ్జెక్ట్ చేయడం కానీ ఈజీగా చేసే అథారిటీస్ చేసే విధంగా వ్యవస్థిస్తాం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం చాలా సులభతరం చేస్తారు చాలా. అలాగే ఎవడు కడుతున్నాడు కట్టడం లేదని అది ఫేస్లెస్ చేస్తారు, ఎవడు చూడకుండా ఉండేది. అలాగే ఇంకొక మీద డిజిటలైజేషన్ ఏదైతుందో, భారతదేశం ఎక్కడ ఉండేది అని ప్రపంచ దేశాల్లో 160వ స్థానం ఉండేది, ఇవాళ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వచ్చాం. ఏ చిన్న వెండార్ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తున్నాం ఇవాళ యూపీఐ ద్వారా చేయగలిగే అవకాశం ఉంది. దానివల్ల మొత్తం అకౌంటబిలిటీ రావటం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కరప్షన్ కానీ ట్యాక్స్ పేమెంట్స్లో కానీ మార్పు వచ్చింది. అలాగే జిఎస్టీ కూడా విప్లవాత్మక మార్పు. ఈ విధంగా డిజిటలైజేషన్ ఏదైతుందో ఇది చారిత్రాత్మకంగా దేశంలో జరిగింది. ఇవాళ ప్రపంచం వీసిపోతుంది, ఈ కంట్రీ ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియా ఎలా చేసింది అని చెప్పి అందరు ఆశ్చర్యపోతున్నారు. డెవలప్ కంట్రీస్ కూడా చేయలేదు. సో ఆ విధంగా మనం లాస్ట్ మెయిల్ వరకు డిజిటలైజ్ చేయడం ఏదైతుందో దీని కారణంగా కరప్షన్ తగ్గింది. కరప్షన్ పోలేదు, కరప్షన్ అయితే చాలా తగ్గింది. ఇంతకుముందులో విచ్చలవిడిగా చేసే అవకాశం లేకుండా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది.
1: మాధవ్ గారు, 2015లో ఎన్డీఏ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమం దేశ అభివృద్ధికి ఎలా దోహదపడిందంటారు?
0: ఒక్కసారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు రావటం జరిగింది. ఇవాళ మీరు అంటే ఫారెన్ ఫారెన్ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అవి విపరీతంగా పెరిగాయి. సుమారు $680 బిలియన్ వచ్చింది. దానికి మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. అలాగే మనకి బ్యాంక్ సెక్టర్ దగ్గర విపరీతమైన డబ్బులు రావడం జరిగింది. అందుకే ముద్రా లోన్స్ లాంటివంటే ఎటువంటి గ్యారంటీ లేని రుణాలు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున అవకాశం, స్టాండప్ స్టార్టప్ లోన్స్. ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర డిస్బర్స్మెంట్కి క్యాష్ బాగా ఎక్కువ పెరిగింది. సో అది ఒక పెద్ద అవకాశం కనుక దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి చాలా పెద్ద ఎత్తున దోహదపడింది. అలాగే మనం బోల్డ్ నిర్ణయాలు ఇస్తాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు కానీ గమనిస్తే 60 ఇయర్స్ లో భారతదేశం ఎంతైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుందో గత 12 రోజుల్లో దాని అంతా చేసింది. అంటే ఈ 60 సంవత్సరాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చేస్తాం, ఈ 12 సంవత్సరాలు చేస్తాం. ఈ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా ప్రజల దగ్గర ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్లో జమ అయిందో వాటన్నిటిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే ఇంకొక పెద్ద ఎత్తున అవకాశం దొరికిందంటే బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించడం కారణంగా మనకి మొత్తం దేశ వ్యాప్తంగా ఒక సింగిల్ మార్కెట్ అయింది. మనం ఇనామ్ అనేది ఏదైతుందో ఒక ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అలాగే ఎండ్ కస్టమర్ వరకు అంతా కూడా ఓ సింగిల్ నెట్వర్క్లో చూసే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ఇంకా ట్రాన్స్ఫర్ ఇంకా పెరగాలేదు, బట్ రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం దేశం అంతా పిన్ టు బిన్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ కార్నర్ విల్ బి కమింగ్ అండర్ వన్ రూఫ్. దాని కారణంగా మనకి ఏది ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలిసిపోతుంది.
1: అలాగే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఈ నినాదం వెనుకున్న ప్రధాన ఉద్దేశం గురించి తెలియజేయండి.
0: ఏ చిన్న పని చేయాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన నుంచి బయటపడాలి. ఎవరు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పనిచేసుకునే మెకానిజం పెరగాలి. ఆ విధంగా పరిపాలన అనేది ఏదైతే ఉందో ప్రజలొచ్చే ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది. ఇది అందరికీ కూడా ఉండాల్సిన అవసరం. మనకి ఏదైతే కమ్యూనిస్ట్ ఆలోచనతో మన ప్రభుత్వం అప్పుడు ఉంది, రష్యా యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచే దాంట్లో రెడ్ టేపిజం అనేది బాగా పెరిగింది. అలాగే బ్యూరోక్రటిక్ ఇంటర్వెన్షన్ ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉండేది. సో సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక 6 నెలలు ఆగే పరిస్థితి ఉంది. ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున వేచి ఉండే అవకాశం. టెలికామ్ కనెక్షన్స్ దానికి కూడా ఎంపీ రికమెండేషన్ ఉండేది, ఎంపీ దగ్గరే ఇచ్చావు. ఇటువంటి రెడ్ టేపిజం ఏదైతే ఉందో అలాగే బ్యూరోక్రటిక్ హర్డల్స్ ఉందో దాని అన్నింటినీ తునాతునకలు చేశారు. ఎప్పుడు కూడా వీటి కోసం ఆగే పరిస్థితి లేకుండా చేశారు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దానికి కూడా భయపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేవాడు. ఎందుకంటే ఒకసారి నేను ఎక్కువ కట్టాను అనుకోండి ప్రమాదం, నేను స్కాన్ అయిపోతాను. ఇవాళ ఫేస్లెస్ చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా సింగిల్ పే చేయటం, పాన్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా సింపుల్గా ప్రతి వాడికి ఎందుకు ఇన్ని అవసరం అని చెప్పి మొత్తం కూడా పక్కన పెట్టేసి. అలాగే ఇంకోటి డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్, ఏవైతే కొన్ని లాస్ కారణంగా వీటి కారణంగా శిక్షలు పడే అవకాశం. సో ఆ శిక్షలు పడకుండా దాని ప్రావిజన్స్ కూడా బాగా తగ్గించారు. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద శిక్షలు వేయకుండా దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం. సో ఇవన్నీ డీక్రిమినలైజేషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ బాగా తగ్గించాయి. సో ఆ విధంగా గవర్నమెంట్ కేవలం పరిపాలన చేయాలి. ఇంకొకటి పబ్లిక్ సెక్టర్లో మనం ఏదైతే ఉన్నాం దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మనం అనుకుంటాం. పబ్లిక్ అంటే గవర్నమెంట్ షుడ్ డూ గవర్నమెంట్ బిజినెస్ ఇస్ నాట్ టు డూ బిజినెస్. ప్రభుత్వం యొక్క వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా పరిపాలన చేయడం. కనుక వాటిలో కూడా అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి రిడెండెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు వాటిలో రావటం. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురావటం, ఎక్కడెక్కడ సంవత్సరాలు ప్రోత్సహించడం.

0: ఆ విధంగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు 100% ఇంప్లిమెంట్ చేస్తారు.
1: అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంత్యోదయ అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
0: అంత్యోదయ అనే అంశం మన మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతంతో దాన్ని ప్రారంభం జరిగింది. అందరి జీవితాలు ఉదయించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. దీనికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా సిద్ధాంతకర్త ఉన్నాడో ఆయన దాన్ని అంత్యోదయ అని చెప్పి చెప్పడం జరిగింది. అంతిమ వ్యక్తి ఫలితాలు జరగాలని, ద లాస్ట్ మెయిల్ డెలివరీ. సో ఆ విధంగా ఎవరైతే క్యూ లైన్లో ఉండే చిట్ట చివరి వర్గానికి నీ యొక్క సంక్షేమ ఫలితాలు వెళ్లే విధంగా ఆలోచించారు. ఆ విధమైన ఆలోచనలోనే డీబీటీ వచ్చింది, అలాగే జనధన అకౌంట్ వచ్చాయి, అలాగే ప్రతి వ్యక్తికి రక్షణ భద్రత పథకాలు వచ్చాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలోచనతో వచ్చింది. అలాగే ప్రధానమంత్రి అన్న యోజన కానీ, సో అలాగే ముఫ్త్ బిజిలీ యోజన కానీ, అలాగే ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కానీ, మాతృ వందనా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన స్కీమ్స్. ఆ విధంగా ఒక వ్యక్తికి జీవితంలో కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు ప్రభుత్వం ఇవ్వాలని, కడుపులో బిడ్డ పుట్టినప్పటి పడినప్పటి నుంచి 6 నెలల దగ్గర నుంచి తను మరణించి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏదైతే మహాప్రస్థానం ఉందో అప్పటి వరకు ప్రభుత్వం ఆలోచించేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తారు. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేదు. ఆ విధంగా మనం చేయడం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి పథకాలు తీసుకురావట్లేదు. ఆ విధంగా మాతృవందన స్కీమ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి పోషణ అభియాన్ కానీ, దాని పోషణ అభియాన్ తర్వాత ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పిల్లలకి తల్లులకి ఏ విధంగా సంరక్షణ అనేది, అలాగే వీటి దీని తర్వాత ఏదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చేసే ప్రక్రియ కానీ, ఆ సుకన్య సమృద్ధి యోజన కానీ, బేటీ బచావో బేటీ పడావో లాంటి యోజనలు కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన ఆలోచన. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ఎల్ఈడీ లైట్ ఉండాలి, ప్రతి ఇంటికి అన్నం ఉచితంగా వెళ్ళాలి, ప్రతి ఇంటికి రక్షణ భద్రతా పథకాలు ఉండాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తికి అన్ని అందే విధంగా చూడాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, ఒకరికి వెళ్ళాలి. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కావాలో అన్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా వ్యవస్థిస్తారు. ఇవాళ 168 పథకాల ద్వారా దీంట్లో ఇవన్నీ కూడా అంత్యోదయ ఆలోచనతోనే ప్రారంభమై ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఆలోచన చేస్తారు. ఇవన్నీ కూడా ఏమిటని ప్రశ్నించాలి. ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక గ్రామానికి ఏం కావాలో అన్నీ ఇవ్వటం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడీ లైట్లు కానీ, ఊళ్ళో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, ఊళ్ళో ఉండే పాఠశాల కానీ, హెల్త్ క్లబ్ అది వైద్యాలయం కానీ, అలాగే ఊళ్ళో ఉండే రైతు భరోసా కేంద్రం కానీ, ఊళ్ళు చివరి ఉండే చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అన్ని కూడా 100% కేంద్రం ఇవ్వటం జరిగింది. దీనికి అదనంగా 14-15 ఫైనాన్స్ లో భాగంగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వటం అనేది ఇది కూడా విప్లవాత్మకం. ఆ విధంగా ప్రతి గ్రామానికి మీరు గత 6 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయల పైగా వచ్చింది. వాళ్ళకి సర్పంచ్ కూడా ఉండే అకౌంట్ ఓపెన్ చేస్తారు, డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు. దాని కారణంగా పంచాయతీలో కూడా మనం బిల్లులు కట్టగలుగుతున్నాం, జీతాలు ఇవ్వగలుగుతున్నాం, శుభ్రం చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు చేసి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలందరూ కూడా వాటిని అనుభవిస్తున్నారు, వాటి గురించి ఆలోచన చేస్తున్నారు.
1: మీరు ఇప్పటి వరకు చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రవేశపెట్టిన పథకాల ద్వారా కానీ గత 12 ఏళ్లుగా సాధించిన ప్రగతిని పునాదిగా వేసుకుని వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు అడుగులు వేద్దామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. అసలు ఏంటి వికసిత్ భారత్, ఆ లక్ష్య సాధన గురించి కొంచెం వివరంగా తెలియజేయండి.
0: అంటే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని యొక్క ఫలితం ఏంటి అంటే దేశం వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని మళ్ళీ పొందాలి అని, ఆ వైభవాన్ని పొందడానికి అందరం కూడా కృషి చేయాలని. దురదృష్టం ఏమైపోయిందంటే మనది అనుకున్న అంశాలపైన దేశ నిర్మాణం కాదు. మన విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న వాదాలు, సిద్ధాంతాలు, ఆ వాళ్ళ యొక్క ప్రగతి సంబంధించిన ప్రయోగాలు ఇక్కడ చేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ళ ప్రయోగాలు మన దగ్గర ఫలించవు. యో దేశే యో జంతు తద్దేశే తదౌషధం అని చెప్పి సంస్కృతం అవుతుంది. ఏ దేశానికి సంబంధించిన వ్యవస్థలు ఆ దేశం మీద, ఆ దేశం యొక్క ఆలోచన ప్రకారం నిర్మాణం కావాలి. ఏ దేశంలో ఏ జంతువు ఉంటుందో ఆ జంతువుకి ఆ దేశంలోనే ఔషధం ఇవ్వాలి. ఆ పక్క ఊర్లో ఇచ్చే మందు తీసుకొచ్చి ఈ జంతువుకి ఇస్తే నయం కాదనేది మనకి ఉండే ఒక శాస్త్రంలో ఉండే ఒక ఆలోచన. భారతదేశానికి ఏమేమి చెప్పి భారతదేశానికి సంబంధించిన సమస్యలు భారతదేశం యొక్క మేధస్సుతో ఆలోచించేది. దాని కారణంగా భారతదేశం వెనుకబడిన దేశంగా ఉంది, వికసిత భారతం కారే. కనుక ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటే 75 వసంతాల పూర్తి చేసుకున్న దేశ స్వతంత్రావనిలో ఒక శపథం, ఒక ఆలోచన, ఒక లక్ష్యం.

10:19 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం హరివిలులో. మరి హరివిలులో మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, హైవేస్లోకి మనం ఎంటర్ అయినప్పుడు, అదే మనం హైవేస్లో ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్లోకి ఎంటర్ అయినప్పుడు రెడ్ సిగ్నల్ అయితే పడుతుంది కదా, సో ఆ రెడ్ సిగ్నల్ పోయి గ్రీన్ సిగ్నల్ వెంటనే టక్కుని రావడానికి మన దగ్గర ఒక ట్యాగ్ అయితే ఉండాలన్నమాట. మరి ఇంతకీ ఏమిటా ట్యాగ్ తెలిసి కనుక మెసేజ్ చేసేమన్నాను 8662488144కి. ఆవార మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ పాట కూడా అలా ప్రయాణంలో సాగిపోతూ ఉంటుందన్నమాట. మరి ఈ ప్రశ్నకు ఎవరెవరు సమాధానాలు పంపించారు ఒక్కసారి చదివి వినిపించేస్తాను. మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే గనక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు పాతకొట్టం నుండి మెసేజ్ చేస్తున్నారు కాకినాడ జిల్లా నుంచి. చెప్పలేకపోయినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. ఓకే, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు, సంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ శ్రీకాకుళం నుండి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారా. సో అగ్రికల్చర్ వస్తుందేమో డ్రోన్స్ ఇంకా ఈ విషయాలన్నీ అందించారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. కానీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే మరి నాకు కనిపించలేదు మీరు పంపించిన మెసేజ్లో. సరే చూద్దాం అయితే ఇంకా ఏం మెసేజ్ చేశారు. కామారెడ్డి జిల్లా నుంచి భవానీపేట గ్రామం నుండి మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మోనిష మధురై నుండి మెసేజ్ చేశారు తమిళనాడు నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సత్యభార్గవి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కొదుమూర్ నుండి వీరేష్ ఊర్మిళ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎమ్మిగనూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు గడిగే తిమ్మప్ప గారు, సరోజా గారు కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు ఉమ్మెడ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హైదరాబాద్ నుండి ఆనంద్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ అనే ఒక చిన్న ట్యాగ్ వెహికల్కి ఉండడం వల్ల ఏంటి అంటే అక్కడ టోల్ గేట్ని ఈజీగా మనం బయటకి యాక్సెస్ వచ్చేయచ్చు అన్నమాట. నిజంగా మరి ఈ ఫాస్ట్ ట్యాగ్ని ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా? టోల్ గేట్ అంటేనే అందరూ కూడా ఖచ్చితంగా ఆగాలి. సో బైకులు మినహాయిస్తే కారుల దగ్గర నుంచి లారీ వరకు కూడా ప్రతిదీ టోల్ గేట్ దగ్గర ఆగాలి. ఇంకా టోల్ గేట్ దగ్గర ఆగడం అంటే నిజంగా చెప్పాలంటే ప్రయాణంలో కొంత ఉపశమనం అని అనుకోవచ్చు. అయితే సంక్రాంతి టైం కానీ ఇంకా దసరా టైం కానీ చూస్తే కనుక టోల్ గేట్స్ అనేవి కొన్ని కిలోమీటర్ల మేర అక్కడ వెహికల్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ ఎప్పుడైనా సరే టికెట్ తీసుకుని దానికి సరిపడా చిల్లర లేకపోతే ఇలాగా రకరకాల కారణం వల్ల ఆ వెహికల్ అనేది ఎక్కువసేపు అక్కడే ఉంటే ఇంకా చూసుకోండి ఉన్న టైం కంటే కూడా ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఆ టోల్ గేట్ నుంచి బయటికి రావడానికి. అండ్ అలాగే అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్కి కూడా చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుందన్నమాట. మరి ఫాస్ట్ ట్యాగ్ వల్ల ప్రయాణికులకు టోల్ గేట్ వెయిటింగ్ టైం అనేది

ఇది 15 నిమిషాల నుంచి కేవలం 40 సెకండ్లోనే పూర్తయిపోతుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని టోల్ గేట్స్ చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి కదా, సో హైవే అనేది అన్ని చోట్ల నుంచి కూడా ప్రయాణిస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని సిటీస్ నుంచి దూరంగా కొన్ని హైవే ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో అక్కడ ఏవైనా అనధికారికంగా వసూలు చేస్తే కనుక ఫాస్టాగ్ వల్ల అటువంటి వసూళ్లు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెన్సీ. ఇంకా ఈ ఫాస్టాగ్ వల్ల వెయిటింగ్ టైం తగ్గిపోతుంది, ఇంకా ప్రయాణ సమయం కూడా చాలా వరకు కలిసి వస్తుంది అన్నమాట. అనుకున్న సమయానికే సరుకులన్నీ కూడా రవాణా అవుతాయి. సో ఇటువంటి వెయిటింగ్ టైం లేనప్పుడు ఏ వెహికల్ ఆ వెహికల్ వెంటనే బయటికి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మరి సరుకు రవాణా ఎక్కడికి ఏ టైంకి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోతున్నట్టు కదా. సో ఈ టోల్ గేట్ వద్ద బండ్లు కూడా ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్యూయల్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. ఫ్యూయల్ వేస్టేజ్ తగ్గితే కాలుష్యం కూడా తగ్గుతుంది కాబట్టి ఫాస్టాగ్ వల్ల కేవలం ప్రయాణం కొంచెం టైంలోనే అయిపోతుంది అనే కాదు, దాంతోపాటు ఫ్యూయల్ వేస్టేజ్ తగ్గుతుంది, ఇంకా కాలుష్యం కూడా తగ్గుతుంది అన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, ఒక చిన్న ట్యాగ్ని వెహికల్కి అంటించుకోవడం వల్ల. మరి ఇంతకీ ఏమిటా ట్యాగ్ అంటే ఫాస్టాగ్. మరి హరివిల్లలో నేను అడగబోయే ఇప్పుడు రెండో ప్రశ్న ఏమిటంటే గనక ముఖ్యమైన పత్రాలు సర్టిఫికెట్స్ భద్రంగా డిజిటల్గా దాచుకోవాలంటే ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఏది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ముఖ్యమైన పత్రాలు సర్టిఫికెట్స్ భద్రంగా డిజిటల్గా దాచుకోవాలంటే ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఏది? తెలిస్తే గనక 8662438814 0866624884881 మెసేజ్ చేసేయచ్చు.

0: Tarpukalı lı yıkılamalı. Söz pakaklik lı nena. Vah.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
4: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है.
3: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్ళు.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అరవిలలో అడిగిన రెండో ప్రశ్న ఏమిటంటే కనుక, ముఖ్యమైన పత్రాలు సర్టిఫికెట్స్ భద్రంగా డిజిటల్గా దాచుకోవాలంటే ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఏది? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించిన వారు ఎవరో చూద్దామా. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా పెడన జోగానందన కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చెల్లపండి అండ్ మోనిషా గారు మదురై నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, నందమూరి, సో పేరైతే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే శ్రీను గారు శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. ఇంకా కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. అనంతపురం హెచ్బీ కాలనీ నుంచి రమేష్ మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఒయ్యూరు నుండి గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సులోచన గారు కరీంనగర్ నుండి, ఎస్ ప్లాట్ఫామ్ అని అన్నా కదా, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఏది అని చెప్పి అడుగుతున్నాను. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే డిజిలాకర్. సో ఏంటి డిజిలాకర్? ఇంకా మనం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. సో మరొకసారి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఆ రిపోర్ట్ చూపించాలి కదా. ఆ రిపోర్ట్ భద్రంగా దాచుకుంటే చూపించవచ్చు. ఒకవేళ ఎక్కడైనా పెట్టేసి పెట్టిన చోటుని మర్చిపోతే ఎలాగా? అందుకనే ఇటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా మనం సర్టిఫికేట్ లాగా మార్చుకుని, అది ఇంకా చెప్పాలంటే డిజిటల్గా మార్చుకుని ఈ డిజిలాకర్లో కనుక మనం పెట్టుకుంటే కనుక ఎప్పుడు ఎక్కడ అవసరమైతే ఆ డిజిలాకర్ లోపల నుంచి మనం ఈ సర్టిఫికేట్ని చూపించవచ్చు అనమాట. సో ఫిజికల్గా చాలా సర్టిఫికేట్స్ని క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఎక్కడ ఎప్పుడు అవసరమైతే అలాగా కావాల్సిన సర్టిఫికేట్ అంతటినీ కూడా డిజిటల్ రూపంలో చూపించవచ్చు. కావాలంటే అప్పటికప్పుడు హార్డ్ కాపీ కూడా తీసుకోవచ్చు అనమాట. మరి ఈ డిజిలాకర్ను ఎంతమంది వాడుతున్నారో తెలుసా? దేశంలో 69 కోట్ల మందికి పైగా వాడుతున్నారనమాట. సో సురక్షితంగా అవసర సమయాల్లో తమ విలువైన పత్రాలను యాక్సెస్ చేసుకునేందుకు, అలాగే డౌన్లోడ్ చేసుకునేందుకు, ఇంకా చూపించుకునేందుకు ఈ డిజిలాకర్ అనేది ఎంతగానో సహాయపడుతుందన్నమాట. మరి హరివేలలో వచ్చేసి ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి సంవత్సరంలో మొదటిగా వచ్చే ఋతుపవనాలు ఏవి? భారతదేశానికి సంవత్సరంలో మొదటిగా వచ్చే ఋతుపవనాలు ఏవి తెలిస్తే కనుక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: Mukti FM 101.3.
1: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తివంతం చేసింది.
2: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పది గంటల 43 నిమిషాలు దాటి 42 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. హరివిలిలో నేను అడిగిన ప్రశ్న, భారతదేశానికి సంవత్సరంలో మొదటగా వచ్చే ఋతుపవనాలు ఏవి? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించారు. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారో చూసేద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీకాకుళం నుండి శ్రీను మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుండి దేవసేన గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నుంచి సత్యభార్గవి గారు మెసేజ్ చేశారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. భవానీపేట్ గ్రామం నుండి మహమ్మద్ ఇనాయతుల్లా గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉయ్యూ నుండి లతా గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సూర్యారావు గారు మహాలక్ష్మి గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి సాయి శిరీష గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుండి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి. నెక్స్ట్ ఇంకా అనన్య శ్రీ టెక్కలి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి నాగేశ్వరరావు గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కరెక్ట్ ఆన్సర్. ధర్మవరం నుండి భావన మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. ధర్మవరం నుంచి మల్లికార్జున అమిరామ్ మెసేజ్ చేశారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి భారతదేశంలో సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 10:45 దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు ఒక ప్రాయోజిత కార్యక్రమం, షుగర్ వ్యాధి గురించి అవగాహన. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో ఈ రోజు మనం వచ్చేసి పెద్దవాళ్ళలో షుగర్ కంట్రోల్ మరియు షుగర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మనం డిస్కస్ చేద్దాము. పెద్ద వయసు వాళ్ళలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడినప్పుడు మనం వాళ్ళలో వాళ్ళని క్లుప్తంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అంటే ఏజ్ ప్రకారం కాకుండా, అంటే బాగా హెల్తీగా యాక్టివ్గా ఉండే సీనియర్స్, అంటే మంచి లైఫ్ స్టైల్ బాగుండి అన్ని ఆహారాలు పాటిస్తూ మంచి యాక్టివ్గా డైలీ వాకింగ్, జాగింగ్ ఇవన్నీ చేయగలుగుతున్న వృద్ధుల్లో వాళ్ళకి మనం టార్గెట్ హెచ్బిఏవన్సీ. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే మనం హెచ్బిఏవన్సీ గురించి మాట్లాడతాం. అంటే 3 నెలల సగటు పరీక్ష. ఇది యాక్టివ్గా ఉండే సీనియర్స్లో వచ్చేసి మనం టార్గెట్ 7 నుంచి 7.5లో పెట్టుకోవచ్చు. అది కాకుండా కొంతమందికి వృద్ధుల్లో ఏమవుతుందంటే ఒక షుగర్ ఒకటే కాకుండా వేరే నరాల సమస్యలు, వేరే కిడ్నీ సమస్యలు, లేకపోతే నడవలేని పరిస్థితిలో ఉండే వృద్ధులు ఉంటారు. వాళ్ళలో మనం ఆ టైట్గా హెచ్బిఏవన్సీ 7 to 7.5 మెయింటైన్ చేయాల్సిన రూల్ పెట్టుకోకుండా 8 లోపల ఉంచితే సరిపోతుందండి. ఎందుకంటే అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే వాళ్ళకి లో షుగర్ అయ్యి వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఎండ్ ఆఫ్ ది లైఫ్, కొంతమంది వెరీ కాంప్లెక్స్, అంటే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ మరీ పెద్ద వయసులో ఉంటారు. అంటే 75-80 సంవత్సరాలు దాటి నడవలేని స్థితిలో, బెడ్ రెడెన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం టైట్ షుగర్ కంట్రోల్ కంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా హెచ్బిఏవన్సీ 8 తిన్న తర్వాత షుగర్ 200 లోపల మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అధిగమించవచ్చు. అలా కాకుండా ఏంటంటే మరీ పెద్ద వయసులో వాళ్ళకి టార్గెట్ హెచ్బిఏవన్సీ

సమయానికి కంట్రోల్ చేయాలనుకుంది, మందులు అడ్జస్ట్ చేస్తే ఈ షుగర్ పద్దాక లో అవ్వడాలు, దానివల్ల వచ్చే వేరే కాంప్లికేషన్స్ లైక్ షుగర్ డౌన్ అయ్యి కింద పడిపోవడాలు ఇలాంటివి వచ్చి దానివల్ల ఫ్రాక్చర్స్ అవ్వడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి యువకుల్లో షుగర్ కంట్రోల్కి వచ్చిన గైడ్లైన్స్కు సమానంగా పెద్దవాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వాళ్ళకి హెచ్బిఏ1సి అనేది రిలాక్స్ చేసి 7 to 7.5, మరీ వృద్ధుల్లో తర్వాత వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి 8 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది షుగర్ కంట్రోల్ గురించి. సో షుగర్ పేషెంట్స్ వృద్ధుల్లో, వృద్ధాప్యంలో ఉండే షుగరు

తర్వాత వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి 8 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది షుగర్ కంట్రోల్ గురించి. సో షుగర్ పేషెంట్స్ వృద్ధుల్లో, వృద్ధాప్యంలో ఉండే షుగర్ షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆహారం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అంటే వాళ్ళు తీసుకునే భోజనం ఒక పూట మానేసి క్రాష్ డైటింగ్ అలాంటివి నార్మల్ యంగ్ వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయకూడదు. తర్వాత తీసుకునేదేదో కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకున్నా కూడా పెద్దవాళ్ళలో అది సరిపోతుంది. అలాగే వృద్ధాప్యంలో ముఖ్యమైనది ఏంటంటే మజిల్ లాస్ అనేది చాలా మందికి ఉంటుంది. ఏజ్ 40 దాటగానే మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 60 దాటిన వాళ్ళకి ఎక్కువ మజిల్ లాస్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి, నడకలో తేడాలు రావడము, ఫ్రీక్వెంట్ ఫాల్స్ అన్ని ఉంటాయి కాబట్టి, వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రోటీన్స్ వచ్చేసి పప్పు, తృణధాన్యాలు, కోడిగుడ్డు, పన్నీరు, కొవ్వు లేని మాంసం కావచ్చు. వాళ్ళు ప్రోటీన్స్ అధికంగా తీసుకుంటూ పిండి పదార్థాలని కొద్దిగా తగ్గించుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడోది వచ్చేసి వాళ్ళు తీసుకునే చాలామంది వృద్ధుల్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం చూసే సమస్య కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో వీళ్ళు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఆ పీచు పదార్థం ఉండే కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఇది కాకుండా ఖచ్చితంగా మనకి పేషెంట్స్ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి, అంటే తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో కొంచెం కామన్గా చూసే సమస్య, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా చూసే సమస్య హైపోగ్లైసీమియా. అంటే పద్దాక షుగర్ డౌన్ అయితే దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి, అంటే హార్ట్కి, అరిథిమియాస్, వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి, వృద్ధాప్యంలో ఖచ్చితంగా షుగర్ కనుక డౌన్ అయితే వాళ్ళకి సంబంధించిన డాక్టర్ గారిని కలిసి, అంటే ఎవరైతే మందులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళని కలిసి డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తరచూ షుగర్ డౌన్ అవ్వడం అనేది మంచి సంకేతం కాదు. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ యువకుల్లో ఉన్న లక్షణాలు వృద్ధాప్యంలో ఉండకపోవచ్చు, అంటే చెమటలు పట్టడము, అయోమయం ఉండడం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి షుగర్ చెకప్ రెగ్యులర్గా చేసుకుంటూ తరచూ షుగర్ డౌన్ అవుతుంటే మాత్రం డాక్టర్ గారిని కలిసి మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పెద్దవాళ్ళలో ఎక్కువగా కామన్గా చూసేది ఏంటంటే కాళ్ళకు ఇన్ఫెక్షన్స్, అల్సర్స్ ఇవన్నీ. ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం వాకింగ్ అనేది ఎవరైనా ఎక్కడైనా చేసే ఎక్సర్సైజ్, అంటే ఇంట్లో కూడా మన రూమ్లో చేసుకోవచ్చు. సో ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట సేపు స్లో వాకింగ్, ఒక రూమ్లో అయినా సరే ఆహారం చేసిన వెంటనే నిదానంగా ఎంత వీలైతే అంత వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పాదాల యొక్క సంరక్షణ జాగ్రత్త పాటించాలి. వృద్ధాప్యంలో ఏంటంటే కాళ్ళకి ఏదైనా గాయాలైతే అది త్వరగా మానక అది సెల్యులైటిస్, అల్సర్, తర్వాత గ్యాంగ్రీన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి తరచూ డైలీ పడుకునే ముందు పెద్ద వయసులో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు ఒకసారి చూసుకుని, సైలెంట్ అల్సర్స్ ఉంటాయి కొంతమందికి తెలియకుండా, చాలా కాలం నుంచి షుగర్ ఉండే వాళ్ళకి అల్సర్స్ ఉండే, బయట గాయం అయితే తెలియక దాని అది అల్సర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డైలీ తరచూ ఫుడ్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇకపోతే ఇన్సులిన్ వాడే షుగర్ పేషెంట్స్ వృద్ధాప్యంలో మెయిన్, పెద్ద వయసులో వాళ్ళకి కొంతమందికి కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి డోసేజ్ మిస్టేక్స్ చాలా కామన్గా పెద్ద వయసు వాళ్ళలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు, మామూలుగా బాటిల్ వాడేవాళ్ళు కరెక్ట్గా ఎటువంటి బాటిల్ వాడుతున్నారో చూసుకుని 40 యూనిట్ల/ml బాటిల్, 100 యూనిట్స్/ml బాటిల్ వాడుతున్నప్పుడు కరెక్ట్గా దానికి సంబంధించిన సూది మాత్రమే వాళ్ళు వాడాల్సిన అవసరం ఉంది. సిరంజ్, ఇన్సులిన్ సిరంజ్ ఒకవేళ కొంచెం అమౌంట్ పర్లేదంటే మాత్రం, కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే పెన్ వాడడం ఉత్తమం. సో పెద్ద వయసు వాళ్ళలో ఏమవుతుందంటే ఈ చూపు సరిగా, కొంతమందికి చూపు సరిగా లేనప్పుడు ఏంటంటే ఇన్సులిన్ తెలియక ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది, దానివల్ల షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తక్కువ చేసుకుని షుగర్ కంట్రోల్ లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పేరెంట్స్కి ఎవరైనా సరే పిల్లలు ఒకళ్ళు అసిస్ట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. షుగర్ ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాడే మందుల్ని తరచూ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా మందులు వేస్తున్నారా లేదా, డోస్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా, షుగర్ కూడా ఏమి అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా కూడా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పిల్లలది. సో పిల్లలు ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో యంగ్ వాళ్ళు, అంటే వాళ్ళ మనవాళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి మనం అసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా వృద్ధాప్యంలో కొన్నిసార్లు పేషెంట్స్కి నరాల సమస్యల వల్ల, పక్షవాతం వల్ల పేషెంట్స్కి ఇన్సులిన్ అవసరం, కానీ పేషెంట్ స్వతహాగా చేసుకోలేడు. సో చేసుకోలేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అసిస్టెన్స్ ఉండాలి. అలా అని చెప్పి టాబ్లెట్స్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే ఇన్సులిన్ అవసరమైన వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా మనం డోస్ అనేది పేషెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సొంతగా చేసుకునే పేషెంట్స్ కూడా కొంతమందికి ఈ ఇన్సులిన్ చేసే వాళ్ళకి వచ్చేసి
బాటిల్కి దేనికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, బాటిల్లో ఇన్సులిన్ డోసు 10 యూనిట్స్ తీసుకున్నాం అనుకుని 20 తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండవంటే ఆయన సూది పెట్టి

ఆ ఇన్సులిన్ చేతితో లాగే స్కిల్ కూడా కొంతమందికి వయసు పెరిగినప్పుడు ఉండదు కాబట్టి వాళ్ళు పెన్ను ఇన్సులిన్ వాడడం అనేది ఉత్తమం అండి. అలాగే కొన్ని రకాల షుగర్ మందులు హైపోగ్లైసిమియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తరచూ షుగర్ డౌన్ అవుతున్నప్పుడు మనం అలాంటి లో షుగర్ అయ్యే ట్యాబ్లెట్స్ వాడకుండా సేఫ్టీ ఏదైతే సేఫ్ ఉందో అదే చూసుకుని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం మనకుంది. ఇలా కాకుండా అంటే చాలా మందులు ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు పెద్దవాళ్ళలో మీరు చూసినప్పుడు కామన్గా పెద్దవాళ్ళలో డయాబెటీస్ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా దానికి అడిషనల్గా గుండెకి సంబంధించిన మందులు ఒక రెండు రకాలు, తర్వాత నరాలకు సంబంధించిన మందులు రెండు రకాలు, బీపీకి సంబంధించిన మందులు రెండు రకాలు ఇలా ఉంటాయి. అంటే పాలీఫార్మసీ అంటారు, చాలా మల్టిపుల్ మెడిసిన్స్ ఉంటాయి కొంతమందిలో చూసినప్పుడు. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా లేబుల్ చేసి పేషెంట్స్కి ఏ టైంలో ఏం తీసుకున్నారో కన్ఫ్యూజన్ అయ్యి ఒకసారి రెండు బిళ్ళలు వేసుకోవచ్చు, ఒకసారి బిళ్ళ వేసుకోలేకపోవచ్చు. కొంతమంది రంగులు బట్టి గుర్తుపెట్టుకుంటారు నేను చూసే పేషెంట్స్లో, అది రాంగ్ అనమాట. సో మందు పేరు బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప, షీటు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప రంగులు బట్టి, అంటే ఎర్ర ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం, గ్రీన్ ట్యాబ్లెట్ పొద్దున, అలాంటివి కాకుండా వాళ్ళకి ప్రాపర్ అసిస్టెన్స్ ఉండాలి. అలాగే మొత్తం అన్ని లేబుల్ చేసిన బాక్స్ ఒకటి ఉండి మెడిసిన్స్ కరెక్ట్గా టైం ప్రకారం దాంట్లో ఇస్తే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది ఉండదు. అలాగే కొంతమంది షుగర్ పేషెంట్స్కి మగవాళ్ళలో ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల కావచ్చు, యూరినరీ ఇన్కాంటినెన్స్ వల్ల కావచ్చు, తరచూ యూరిన్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని రకాల షుగర్ ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయడం బెటర్. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల మళ్ళీ జ్వరం వచ్చి అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. సో ఏజ్ బట్టి పేషెంట్ బట్టి మనం కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక విధంగా కాకుండా పెద్దవాళ్ళలో కొంచెం కేర్ఫుల్గా మందులు అనేది మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎక్కువగా పెద్దవాళ్ళలో రాత్రిపూట తరచూ యూరిన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చీకట్లో బ్యాలెన్స్ తప్పి కింద పడే అవకాశం, దానివల్ల ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి సో అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ మనం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పెయిన్ కిల్లర్స్కి చాలా, అంటే కొంతమంది బీపీ పేషెంట్స్ బీపీ మందులు వాడుతూ అలాగే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు తరచూ. అంటే 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్టులతో సహా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా, ఏజ్ వల్ల కూడా కొంతమందికి కిడ్నీ పనితీరు మందగిస్తుంది, తగ్గుతుంది. సో బేసిక్ క్రియాటిన్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఒకవేళ క్రియాటిన్ బార్డర్ లైన్లో ఉన్నా కొంచెం ఎలివేటెడ్ ఉన్నా దాని తగ్గట్టు మనం షుగర్ మందుల్ని అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే దానివల్ల కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో క్రియాటిన్ అనేది బేసిక్ టెస్టే, చాలా ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్, మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. సో ఎక్కడైనా సరే మనకి పేషెంట్ కన్వీనియన్స్ బట్టి వాళ్ళు 6 మంత్స్కి ఒకసారి క్రియాటిన్ చెక్ చేసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్ హెచ్పిఏ1సీ చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెద్దవాళ్ళకి తగ్గుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా వచ్చేసి పెద్దవాళ్ళలో వచ్చేసి మనకి డెంటల్ హెల్త్ కూడా, అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో డెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దానికి కూడా వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాళ్ళల్లో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది యంగ్ వాళ్ళతో పోలిస్తే పెద్దవాళ్ళకి. అది ఏజ్ వల్ల వస్తుంది, తర్వాత షుగర్ వల్ల వస్తుంది. అంటే సెనైల్ జీరోసిస్ అంటారు, అంటే పెద్దవాళ్ళలో బాగా చర్మం పొడిబారిపోయి దానివల్ల ఈ చలికాలంలో ఎస్పెషల్లీ కామన్గా మీరు గమనిస్తే చాలామంది పెద్దవాళ్ళలోనూ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలోనూ స్కిన్ అంతా బాగా పగిలిపోయి డయాబెటిక్ పేషెంట్స్లో దురద వల్ల వాళ్ళు దాన్ని ఇచ్చింగ్ వల్ల గోకడం వల్ల అక్కడ స్కిన్ చిన్న కట్ ఏర్పడి అక్కడ సెల్యులైటిస్ డెవలప్ అయ్యి మళ్ళీ కాలంతా వాసిపోయి కామన్గా ఈ 2 మంత్స్ డ్రై స్కిన్ వల్ల సెల్యులైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మంచిగా మాయిశ్చరైజర్ ఒకటి వాడుకుంటూ డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్ పగుళ్ళు తగ్గుతాయి, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, పాదాల మధ్యలో మంచి మాయిశ్చరైజర్ వాడి పద్దాక తడపకుండా కాళ్ళు జాగ్రత్త పడి, ఒకవేళ స్నానం చేసిన వెంటనే కాళ్ళు మంచి పొడి టవల్తో తుడిచేసుకుని మంచి మాయిశ్చరైజర్ రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇకపోతే దీర్ఘకాలకంగా షుగర్ మందులు వాడేటప్పుడు కొంతమందికి విటమిన్ బీ12 డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు బీ12 సప్లిమెంట్స్, అప్పుడప్పుడు బీ12 ఇంజెక్షన్స్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడడం ఉత్తమం. ఇది కాకుండా వ్యాక్సినేషన్స్ అనమాట, మనకి వీళ్ళకి ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్స్, అంటే ఇయర్లీ ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్స్, తర్వాత న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ డాక్టర్ గైడ్ లైన్స్ ప్రకారం 60 అబోవ్ మనం ప్రిస్క్రైబ్ చేయడం అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా హెర్పిస్ అంటారు, హెర్పిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి, నార్మల్ పర్సన్స్కి కూడా వస్తుంది. సో ఈ మధ్య మనకి హెర్పిస్ వ్యాక్సిన్ కూడా షింగిల్స్ వ్యాక్సిన్ అంటారు, సో అది డాక్టర్ గారిని అడిగి వాళ్ళ సలహా మీద హెర్పిస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. సో అలా స్టెప్ బై స్టెప్ చూస్తే ఏంటంటే బేసికల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే నార్మల్ 35 సంవత్సరాల షుగర్ పేషెంట్కి తీసుకోవాల్సిన స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోలు 75 సంవత్సరాల పేషెంట్కి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వయోవృద్ధుల్లో వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారు,
అవన్నీ చూసుకుంటూనే మనం ఫ్లెక్సిబుల్గా

0: షుగర్ కంట్రోల్ని 7, 7.5 కంప్లీట్గా బెడ్ రిడెన్, ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ ఉండి వేరే రకాల న్యూరో కార్డియాక్ సమస్యలు ఉన్నప్పుడు మనం 7.5 to 8 కూడా 8 ఇయర్స్ అబౌవ్ ఎండ్ స్టేజ్ లైఫ్లో అప్పుడు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తరచూ షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్. సెకండ్, ఇన్సులిన్ వాడే డయాబెటిక్ పేషెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ డోసే వాడాలి. తరచూ డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి మందులు డౌన్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలండి.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
3: పది గంటల 59 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది వివిక్ భారతి స్టూడియోస్ లో సమయం. మీరింతవరకు ప్రాయోజిత కార్యక్రమం షుగర్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం విన్నారు. మరి ఎన్నో విషయాలు, ఆసక్తికరమైన అంశాలు తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంకా కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ, బీ హ్యాపీ.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती वार्तल मुख्यांशालतो मुरलीकृष्ण। యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ప్రాచీన వారసత్వమని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నిడమరు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మ శాంతి చంద్రశేఖర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. విజయనగరంలోని 6 కేంద్రాల్లో ఈ నెల 21న మధ్యాహ్నం నీట్ పునఃపరీక్ష జరగనుంది. ఉమ్మడి జిల్లా నుంచి 1821 మంది అభ్యర్థులు రానున్నారు. కేంద్రాల్లో సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని 6 కేంద్రాల్లో ఈ నెల 21న మధ్యాహ్నం నీట్ పునఃపరీక్ష జరగనుంది. ఉమ్మడి జిల్లా నుంచి 1821 మంది అభ్యర్థులు పరీక్ష రానున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెలకొన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఈరోజు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిజజ్యేష్ఠ తదితర సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకే మహామండపం 6 అంతస్తుకు పెద్ద సంఖ్యలో 5 సంవత్సరాలలోపు చిన్నారులు వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రవేశాన్ని కల్పించారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1994 అధికారికంగా ప్రకటించిన అనంతరం ప్రతి సంవత్సరం జూన్ 17వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎడారీకరణ, భూమి క్షీణత, కరువు పరిస్థితుల వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. క్రికెట్. శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోడంపు సిరీస్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత్ 3 మ్యాచ్ల్లో 1 విజయం, 2 ఓటములతో 2వ స్థానంలో ఉంది. మరోవైపు ఆఫ్ఘన్ 2 మ్యాచ్ల్లో 1 విజయం, 1 ఓటమితో 3వ స్థానంలో నిలిచింది. రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తోంది. ముఖ్యంగా కురుపాం, పార్వతీపురం, వీరఘట్టం, పాలకొండ, నరసన్నపేట, టెక్కలి, పలాస మండల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడరాదని సూచిస్తోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:05 పింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. మరిక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా ప్లే చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి వింటూ. మరి ఇంకెందుకు లేట్, ఫస్ట్ అయితే శక్తి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫస్ట్ మీకోసం, తర్వాత బోల్డ్ అని సినిమా కబుర్లు చెప్పుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
3: శక్తి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. సో 11:12 అయిపోయింది, ఈ క్లాక్ లో టైం చూస్తే మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. అయితే శక్తి సినిమా అంటే గుర్తొచ్చింది, మన ఎన్టీఆర్ గారు దేవరా సినిమా చేసి చాలా కాలం అయిపోయింది కదా. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఈ 2 ఇయర్స్ తర్వాత మరి దేవరా పార్ట్ 2 కోసం అందరం బాగా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడొస్తుంది ఏంటి అనేది. ఈ గ్యాప్ లో ఆయన రితిక్ రోషన్ తో కలిపి వార్ సినిమా కూడా చేసేసారు ఆల్రెడీ. దాని తర్వాత అయినా షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో దేవరా 2 అనుకుంటే కాదు, ఆయన పూర్తి ఫోకస్ అంతా కూడా ప్రెసెంట్ డ్రాగన్ మూవీ మీదే పెట్టేశారని మాత్రం తెలుస్తుంది. మరి దేవరా 2 ఎప్పుడు ఏంటి అనేది మాత్రం మనకి తెలియాల్సింది, ఇంకా టైం ఉందన్నమాట, అప్డేట్ గురించి మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే దెన్, మరి మన పెద్ద సినిమా సక్సెస్ తో అలా హ్యాపీలో ఉన్న మన రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఫిల్మ్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో ఆయన నెక్స్ట్ చేయబోయే ఫిల్మ్ ఏంటి అనేది. సో రంగస్థలం మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఫిల్మ్ చేయబోతున్నారు అని మాత్రం ఒక టాపిక్, ఒక టాక్ అయితే వచ్చేసింది ఇప్పటికే. మరి చాలాసార్లు వీళ్ళిద్దరు ఒక స్టోరీతో ముందుకు రాబోతున్నారు అని

మనం వార్తలు విన్నాం కానీ పెద్ది షూటింగ్ తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకా పెద్ది కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. దసరా తర్వాత ఈ రామ్ చరణ్ గారు సుకుమార్ గారు కాంబినేషన్లో మూవీ అయితే స్టార్ట్ చేస్తారు షూటింగ్ అని మాత్రం తెలుస్తుంది. సో మళ్ళీ రంగస్థలం కాంబో రిపీట్ కాబోతుంది కాబట్టి అంతే హ్యూజ్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం రంగస్థలం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

0: تبين دي؟
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ శంకర్ దాదా ఎంవీబీఎస్ మూవీ నుంచి వినేశారు కదా. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. టైం చూస్తే మాత్రం మరి ఇప్పుడైతే రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. సో ఎవరైనా హీరో పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ వాళ్ళు నటించిన సినిమాలు రీ రిలీజ్ చేయడం, సో ఇలా నడుస్తుంది ప్రెసెంట్. మరి శంకర్ దాదా ఎంవీబీఎస్ మూవీ, మరి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నారు 20/22. మరి చిరంజీవి గారు నటించిన ఒక సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఇంద్రా మూవీ, ఠాగూర్ మూవీ, ఇలా సీరియస్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా మనందరినీ కడుపుబ్బా నవ్వించిన సినిమా అనమాట. చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు దాంట్లో. చిరంజీవి గారి అలాగే శ్రీకాంత్ గారి కాంబినేషన్, వాళ్ళ కామెడీ సీన్స్ అయితే అసలు చాలా బాగా ఉంటాయి కదా. అలాగే లింగం మావని వాళ్ళు ఆడుకోవడం, సో ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టిన ఫిల్మ్ అనమాట. మరి ఇంకొకసారి ఫ్యాన్స్ అందరూ కూడా మరి దీనికోసం వెయిట్ చేస్తూ చక్కగా థియేటర్స్ లో ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేసే ఛాన్స్ అయితే వచ్చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాంబినేషన్ లో ఆల్రెడీ సాంగ్స్ అయితే సూపర్ హిట్ మనందరికీ తెలుసు. మరి చూద్దాం 20/22 రీ రిలీజ్ కాబోతున్న ఫిల్మ్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట శంకర్ దాదా ఎంబీబీఎస్. అండ్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం శంకర్ దాదా జిందాబాద్ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సినిమా కబుర్లు ప్రోగ్రామ్. నేను మీ ఆర్జే తేజు. ఇక కింగ్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మరి కింగ్ నాగార్జున గారు ప్రజెంట్ తన 100వ చిత్రం షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారనమాట. అండ్ మీకు తెలుసా, ఈ సంవత్సరం దసరాకి అంటే సంక్రాంతి దసరా ఇలా ఈ మేజర్ ఫెస్టివల్స్ కి బోల్డ్ అండ్ ఫిల్మ్స్ పోటీ పడుతూ ఉంటాయి. సో సంక్రాంతి మరిలో చాలా సినిమాలు నిలిచాయి, సూపర్ హిట్ కూడా అయ్యాయి కదా. మరి నెక్స్ట్ దసరాకి టార్గెట్ తో చాలా ఫిల్మ్స్ రిలీజ్ రెడీగా ఉన్నాయి తెలుసా. మరి ఏంటి అంటే మెయిన్ గా 4 సీనియర్ హీరోల చిత్రాలు ఇదే ఫెస్టివల్ బరిలో నిలిచే అవకాశం అయితే ఉంది. మరి ఆల్రెడీ విశ్వంభర మూవీ, చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర మూవీ ఈ మే మంత్ అంటే ఈ సమ్మర్ లోనే రావాల్సింది, కానీ అది కాస్త పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక దసరాకి రిలీజ్ చేస్తారు అని కూడా తెలుస్తోంది. నెక్స్ట్ ఇక గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మన హీరో బాలకృష్ణ గారు తన 111వ సినిమా షూటింగ్ లో కూడా ఆయన బిజీగా ఉన్నారు కదా, మరి ఆ సినిమాని కూడా దసరాకే రిలీజ్ చేయబోతున్నారు అని కూడా తెలుస్తోంది వార్త. అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వెంకటేష్ గారు నటిస్తున్న ఆదర్శ కుటుంబం ఫిల్మ్ కూడా ఇదే సంవత్సరం దసరాకి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారంట. అలాగే నాగార్జున గారు నటిస్తున్న 100వ ఫిల్మ్ కూడా దసరాకి వచ్చే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ గారు, సో 4 సీనియర్ హీరోల ఫిల్మ్స్ ఒకేసారి మనం ఫెస్టివల్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇదే కనుక నిజంగా జరిగితే నిజంగా మనందరికీ పండగే కదా. సూపర్ అసలు. మరి అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నుంచి నెక్స్ట్ మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.

0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కౌల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాపిస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మైహూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వస్తువులపై స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి ఎయిర్పోర్ట్స్ లో. మరి మనం ఏం క్యారీ చేస్తున్నామో, ఈ చెకింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, చెకింగ్ బ్యాగేజెస్, మరి భద్రతా సిబ్బంది చెక్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ సో మనం విమాన ప్రయాణాల్లో ఏంటంటే తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్

మామూలుగా మనం పూజా కార్యక్రమాలు శుభకార్యాలకు కొబ్బరిని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అయితే విమాన ప్రయాణాల్లో దీనిని అస్సలు క్యారీ చేయకూడదు తెలుసా. హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి, చెకిన్ బ్యాగ్లో కానివ్వండి, సిబ్బంది కనుక చూస్తే వెంటనే ఆపేస్తారు. ఎందుకంటే కొబ్బరి విమానాల్లో నిషేధం. అండ్ ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కూడా కొబ్బరికాయని క్యారీ చేయడం అస్సలు మంచిది కాదు, అండ్ ఫైన్ కూడా వేస్తారు చూస్తే. అండ్ దీని రీజన్ ఏంటో తెలుసా, ఏంటంటే విమానంలో కొబ్బరిని అలో చేయకపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట. మరి ఏంటి అంటే, ఎండు కొబ్బరిలో అధిక మొత్తంలో నూనె ఉంటుంది కదా, మరి ఇది వేగంగా మండే స్వభావం కలిగి ఉంటుంది. విమానంలో ట్రావెల్ చేసేటప్పుడు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఇది త్వరగా వేడెక్కి ఒక్కసారిగా దానంతట అదే మండే ప్రమాదం ఉంటుందంట. అందుకే ఎయిర్పోర్ట్స్లో కొబ్బరిని అస్సలు అనుమతించరు. అండ్ అలాగే కొబ్బరికాయ గట్టిగా కూడా ఉంటుంది కదా, ఎక్స్రే మెషిన్స్లో దాని ద్వారా అంటే ఎక్స్రే మెషిన్స్ ద్వారా కూడా దాని లోపల అసలు ఏముందో క్లియర్గా చూడడం చాలా కష్టం. అండ్ గతంలో అయితే కొంతమంది టెర్రరిస్టులు కొబ్బరికాయల్లో పేలుడు పదార్థాలను తీసుకొని వెళ్ళడాలు, స్మగ్లింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అందుకోసం కొబ్బరికాయని పూర్తిగా నిషేధించేశారు, ఎయిర్పోర్ట్ దగ్గరికి అసలు తీసుకెళ్ళకూడదు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి వస్తువులు మనం తీసుకెళ్ళకూడనివి, అవి కూడా తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ని రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2 మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత్ బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యకుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యకుడు లీ జెమ్యూంగ్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపీందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్మంత్రిత్వ

0: పరీక్షా కాస్త సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో, మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తామనే నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 3వ సర్ సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవ్రాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవ్రాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనెగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్

మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:41 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనం ఫ్లైట్ జర్నీ టైంలో తీసుకెళ్లకూడని వస్తువుల గురించి కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక నెక్స్ట్ అయితే బ్యాటరీస్ కానివ్వండి, పవర్ బ్యాంక్స్, ఇలా ఎలక్ట్రానిక్ డివైజెస్ కొన్నిటిని అయితే చెకింగ్ బ్యాగేజ్ లో అస్సలు అలో చేయరు. నేను 10 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం ఢిల్లీ ట్రిప్ కి వెళ్ళినప్పుడు కొన్ని ఇలానే ముందుగానే అన్ని తెలుసుకుని చాలా కేర్ఫుల్ గా ఏ బ్యాగ్ లో ఏం పెట్టాలి, మన హ్యాండ్ బ్యాగ్ లో కూడా కొన్ని పెట్టుకోకూడదని, అది ఇందాక నేను చెప్పినట్టు ఈవెన్ సేఫ్టీ పిన్స్ కూడా అలవ్ లేదు తెలుసా. సో కొన్ని రకాల మెటల్ ఐటమ్స్ కానివ్వండి, ఇలా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానివ్వండి, చెకిన్ బ్యాగేజ్ లో అసలు అలో చేయరు. మరి కావాలంటే హ్యాండ్ బ్యాగ్ లో అయితే వేసుకోవచ్చు అనమాట కొన్నిటిని, ఎందుకంటే లిథియం అండ్ అయాన్ బ్యాటరీస్ ఏంటంటే త్వరగా నిప్పు అంటుకునే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఏంటి, విమానం కార్గోలో మంటలు చెలరేగే ప్రమాదం కూడా సంభవించవచ్చు అనే ఉద్దేశంతో బ్యాగేజ్ లో వీటిని అయితే అసలు అలో చేయరు. ఇంకా బ్యాటరీస్ తో నడిచే వీల్ చైర్స్ కూడా అలో చేయరు తెలుసా. అంటే ఇంకా లైటర్స్ కానివ్వండి, మ్యాచ్ బాక్సెస్ కానివ్వండి, ఇతర మండే స్వభావం గల వస్తువులను కూడా చెకిన్ బ్యాగేజీలో అస్సలు అలో చేయరు. ఇక విమాన ప్రయాణంలో ఒత్తిడి మార్పుల వల్ల ఏంటంటే ఇవి మంటలు రేపే అవకాశం ఉంటాయన్నమాట ఈ వస్తువులు క్యారీ చేస్తే, దానివల్ల వీటన్నిటికీ అలో లేదు. ఇంకా బ్యాటరీతో నడిచే స్విచ్ ఆఫ్ చేసే, అంటే బ్యాటరీతో నడిచే ఐటమ్స్ కొన్ని ఉంటాయి, అవి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కానివ్వండి లేకపోతే ఆన్లో ఉన్నా కానివ్వండి, అవేంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కొన్ని బ్యాటరీతో నడిచేవి, అవి ఏంటంటే అధిక వేడిని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే అగ్ని ప్రమాదం జరగచ్చు, అందుకోసం వీటిని క్యాబిన్ బ్యాగేజ్ లో అసలు నిషేధించడం జరిగింది. సో ఇంకొన్ని వస్తువులు కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడతాను. సో తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక సాంగ్ ఇంద్రా ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మరి ఇంకా ఫ్లైట్ జర్నీ టైంలో మనం తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటి అంటే థర్మోమీటర్స్, బారోమీటర్స్, కొన్ని ఇలాంటి మెడికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా మనకు ఫ్లైట్ జర్నీలో అలో లేదనమాట. ఎందుకంటే ఈ జర్నీ టైంలో అవి కాస్త దెబ్బతిన్నాయి అనుకోండి, వాటి నుంచి లీక్ అయిన లిక్విడ్స్ ఆ విమానాల్లో కార్గో ఏరియాలో మెయిన్గా అదంతా వ్యాపించి నష్టాన్ని కలిగిస్తాయన్నమాట. అందుకోసం వాటిని అలో చేయరు. ఇంకా సిజర్స్ కానివ్వండి, నైఫ్స్, ఇతర పదునైన పరికరాలు, బొమ్మ తుపాకులు, మందుగుండు సామాగ్రి, చివరికి సేఫ్టీ పిన్స్ ఆల్సో నాట్ అలౌడ్ ఇన్ చెకిన్ బ్యాగేజ్ అనమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసేవాళ్ళైనా సరే, లేకపోతే రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళైనా సరే, కాస్త ఈ వస్తువులు ఏవీ లేకుండా, అంటే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలి, ఎలాంటివి తీసుకెళ్లకూడదు, ఇవన్నీ ముందుగానే అవేర్నెస్తో ఉండడం చాలా చాలా మంచిదన్నమాట. అది విశేషాలు. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయింది అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
5: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
5: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
6: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే రాష్టంలోని అక్వారంగం, మామిడి, పొగాకు పంటల పరిస్థితి, రైతులకు అందిస్తున్న మద్దతు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతుల అవకాశాలు వంటి అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశ భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బారు కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమరు రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్వల పథకం లబ్దిదారులతో పాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా జూన్ 30వ తేదీలోగా తమ బయోమెట్రిక్ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ గడువులోగా బయోమెట్రిక్ పూర్తి చేయని వారి ఖాతాల్లో సబ్సిడీ జమ కాకుండా నిలిపేస్తామని పేర్కొంది. జాతీయ స్థాయి క్రీడల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులు విశేష ప్రతిభ కనపరిచి రాష్ట్రానికి గౌరవకారణంగా నిలిచారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. హర్యానాలోని మధుబన్లో ఇటీవల జరిగిన 3వ అఖిల భారత పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీల్లో 17 పథకాలు సాధించిన క్రీడాకారులు డీజీపీని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $80 దిగువకు చేరింది. బ్యారెల్ ధర 0.72% తగ్గి $78.39 చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలిగే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో చమురు ధరలు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేజుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 6710 క్యూసెక్ల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 821 అడుగులుగా ఉందని చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: विविध भारती FM 101.3।
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: సలాగో లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి హ్యాపీగా హెల్దీ ఫుడ్ తింటూ మీరు కూడా హెల్దీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. సో 1 o'clock దాటి 4 minutes అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మీరు వింటున్నారు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే తేజు. 2014 May 26 ఫస్ట్ టైం మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి అప్పటి నుంచి కూడా మన దేశాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ డిజిటలైజేషన్, సామాజిక సంక్షేమం, మౌలిక వసతులు ఈ దిశగా మనకి మనలందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. మరి ఈ 12 సంవత్సరాలలో వందలాది స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, రైతుల నుంచి యువ పారిశ్రామికవేత్తల వరకు, మహిళల నుంచి విద్యార్థుల వరకు కోట్లాది మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన

కొన్ని స్కీమ్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో మెయిన్ గా ఒక 12 స్కీమ్స్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. సో తెలుసుకునే ముందు ఈ ధీరా ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వకుండా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ మంచి సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే జయలవ కూసా నుంచి వచ్చేస్తుంది సాంగ్. సో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. 1 o'clock దాటి 9 minutes అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక ముందుగా మనం తెలుసుకోవాల్సింది ధీరాలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి అనమాట. అప్పటి వరకు కూడా బ్యాంక్ అకౌంట్స్ ఏవి సొంతంగా లేకుండానే చేతి అమౌంట్ తోనే అంటే ఎక్కడో ఉన్న ప్రజలకి వాళ్ళ పిల్లలే దగ్గరికి వెళ్ళి మరీ డబ్బులు అందించడం, లేకపోతే బ్యాంకులకి క్యూ కట్టి నిలబడాలంటే వాళ్ళకి ఆ సిస్టమ్ ఏంటి, అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియని వాళ్ళు కూడా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన వల్ల చాలా చాలా లాభాలు పొందారనే చెప్పాలి. 2014 ప్రారంభించారనమాట ఈ స్కీమ్ని. దేశంలో ఆర్థిక సమగ్రతకు నాంది పలికిన పథకంగా దీన్ని పిలుస్తారు. అలాగే ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం అన్నమాట. కోట్లాది మంది ప్రజలు ఈ స్కీమ్ ద్వారా ఫస్ట్ టైం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిధులు ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్కే వచ్చేస్తున్నాయి. చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల. అండ్ మెయిన్గా కోవిడ్ టైంలో బయటకి రాలేని సిచ్యువేషన్లో కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలు చేయడం వల్ల ఈ జన్ధన్ అకౌంట్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేశాయి అని చెప్పాలి. సూపర్ కదా. మరి దీన్ని యూజ్ చేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకప్పుడు విలేజెస్లో కట్టెల పొయ్యి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, మరి దానివల్ల వచ్చే పొగ అసలు మంచిది కాదు ఆరోగ్యానికి, శ్వాసకోశ సమస్యలు వస్తాయి అని చెప్పినా కూడా దాన్ని తగ్గించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చాలామందికి అది అంత ఈజీగా పాసిబుల్ అయ్యేది కాదు. చాలామంది మహిళలు శ్వాసకోశ సమస్యలకి గురవుతూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారనే ఉద్దేశంతో 2016 అయితే ఒక స్కీమ్ స్టార్ట్ చేశారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉజ్వల యోజన స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్ కింద ఏంటంటే పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ అయితే అందించారు. మరి కోట్లాది మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సూపర్ కదా. అలాగే ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గుర్తొచ్చిందండి. సో నిజంగా దీనివల్ల అసలు 2018 స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్యక్రమంలో ఒకటిగా ఈ ఆయుష్మాన్ భారత్ అనేది గుర్తింపు పొందింది. అండ్ ఈ స్కీమ్ కింద ఏంటంటే అర్హులైన ఫ్యామిలీస్ కి సంవత్సరానికి 5 లక్షల వరకు కూడా ఆరోగ్య బీమా సదుపాయం అనేది లభిస్తుంది. పేద మరియు మధ్యతరగతి ఫ్యామిలీస్ వైద్య ఖర్చులు భారం తగ్గించడంలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పచ్చు. సూపర్ కదా. మరి ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి యూజ్ఫుల్వి, మరి అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఏమేమి వచ్చాయి ఈ 12 లో మనం సాధించినవి, మన కోసం మన ప్రభుత్వం తీసుకొచ్చినవి ఏంటి అనేవి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు తెలుసుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ అంటే వినేద్దాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ జల్సా మూవీ నుంచి అనమాట. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: विविध भारती FM 101.3। ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి బంగళపూడి అనిత సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంలోని ఆక్వారంగం, మామిడి, పొగాకు పంటల పరిస్థితి, రైతులకు అందిస్తున్న మద్దతు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఎగుమతుల అవకాశాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ, ఆర్టీజీఎస్ కార్యాలయాలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ టెర్మినల్ నిర్మాణ పనులను మరో 4 నెలల్లో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోనికి తీసుకురానున్నామని అన్నారు. విమానాశ్రయ విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పనతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉండటంతో 142 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆర్బీఓ నిర్మాణం పూర్తయిన తర్వాత మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని తెలుపుతూ
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. ఉండవల్లి సెంటర్ లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అది డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైనుంది. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్ కి దగ్గర రోడ్ అవన్నీ మొదలైన వరకు ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్ గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదేపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసిన అవకాశం ఉంటుంది. 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది. అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు, భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తే కావాల్సిన వసతులు గాని అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం.
0: సింగపూర్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మెరీనా బే శాండ్స్లో ఉన్న సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ కొలిన్ గోతో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతకు సంబంధించి అమలు చేస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సింగపూర్లోని తువాస్ సౌత్ వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశ భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించారు.

0: పాటిస్తూ దేశ భద్రతను మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సాయుధ దళాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశ భద్రత రక్షణ రంగాల బలోపేతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు నవభారత నిర్మాణానికి దోహదపడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ప్రాచీన వారసత్వమని పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో యోగా ఆరోగ్యకరమైన జీవితానికి మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: మన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. రెగ్యులర్ మన లైఫ్ స్టైల్లో యోగాను ఒక పార్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారికి, ఎంపీ సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజయవాడ సన్షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ కడపలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ టోర్నీలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 నెలలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మనం కూడా చెప్పుకున్నాము ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ గురించి కదా. చాలా మంది మహిళలు ఈ పొగ వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యల నుంచి తప్పించుకుంటూ చక్కగా ఈ పథకం ద్వారా ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. సో సూపర్ కదా, కోట్లాది మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అండ్ ఇంకా మరిన్ని స్కీమ్స్ గురించి మాట్లాడితే, జనరల్గా ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనే మోటోతోనే మనం ముందుకెళ్తూ ఉంటాము. కానీ పరిశుభ్రత, సో మన దేశం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో 2014లో మరి అక్టోబర్ 2nd ఎగ్జాక్ట్గా 2014 అక్టోబర్ 2nd మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ప్రారంభించారు స్వచ్ఛ భారత్ మిషన్. మన ఇల్లు పరిసరాలు మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా పబ్లిక్ ప్లేసెస్ ఆర్ ఇల్లు ఎక్కడైనా సరే స్వచ్ఛత పాటించాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అనే ఉద్దేశంతో మెయిన్గా దేశవ్యాప్తంగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మరి పరిశుభ్రత అనేది ఉద్యమంగా మారిపోయిందన్నమాట వన్స్ ఈ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత. పారిశుద్ధ్యంపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిటీస్లో కూడా ప్రజల్లో అవగాహన అయితే పెరిగిందనే చెప్పాలి. పరిశుభ్రమైన భారతదేశం లక్ష్యమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో అన్నమాట. సో ఇది చాలామంది ఇంకా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నీట్గా అన్నిటినీ నీట్గా పెట్టుకోవడం, శుభ్రంగా పాటించడం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకొకటి స్కీమ్ గురించి మాట్లాడితే, ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించాలి అనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అయితే ఉంటుంది కదా, సో మరి ఇంకా పేదవాళ్ళకైతే ఆ కళ నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో లక్షలాది మందికి గృహాలు నిర్మించారు. మరి ఆ విధంగా ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా సొంత ఇంటి కళను అయితే నెరవేరుస్తూ ఉంది, అది విషయం. అండ్ ఇంకా మరిన్ని విషయాల గురించి మనం మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

1:43 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇందాకైతే జోడీ అండ్ జర్నీ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు కదా. ఇక మనమైతే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ఈ 12 ఇయర్స్ లో మన కోసం తెచ్చిన స్కీమ్స్ గురించి, మనకు ఉపయోగపడుతున్న వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నేను మీ ఆర్జే తేజు. ఇక 2015 లో వచ్చిన డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అయితే అసలు చెప్పక్కర్లేదు, మన దేశంలో పెద్ద మార్పు తీసుకొచ్చిందని చెప్పాలి. యూపీఐ, డిజిలాకర్, ఆన్లైన్ గవర్నెన్స్ వంటి సర్వీసెస్ ద్వారా అందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు హ్యాపీగా. సో ప్రజెంట్ అయితే చిన్న చిన్న షాప్స్ లో సైతం క్యూఆర్ కోడ్స్ అవైలబుల్ గా పెట్టేస్తున్నారు. ఈవెన్ 5 రూపీస్ దగ్గర నుంచి మనం స్టార్టింగ్, ఎంతైనా సరే మనం షాప్ చేసినవి 5 రూపీస్ దగ్గర నుంచి అన్ని కూడా యూపీఐ ద్వారానే పే చేసుకుంటున్నాం కంఫర్టబుల్ గా. సో ఏ చిన్న షాప్ దగ్గరికి వెళ్ళినా సరే, పూల షాప్ల దగ్గర కానీ, లేకపోతే చిన్న చిన్న

వాటి దగ్గర కూడా ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అసలు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా. ఇదివరకైతే ప్రతి చోట డబ్బులు క్యారీ చేస్తూ ఎంత ఇచ్చాము, ఇంకా ఎంత ఉన్నాయి మన దగ్గర, ఎంత మిగిలాయి, ఈ లెక్కలు ఇవన్నీ, చిల్లర ఎంత తీసుకోవాలి, ఒకవేళ ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటాము. బట్ ఇట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల చాలా ఈజీ అయిపోయింది అసలు మనకి, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి మెయిన్గా. అండ్ నెక్స్ట్ ఇంకా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి కూడా చెప్పాలండి. 2019లో స్టార్ట్ చేశారనమాట దీన్ని. ఈ స్కీమ్ ఏంటంటే మెయిన్గా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో రూపొందించడం జరిగింది. అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం 3 విడతల్లో అందిస్తూ ఉన్నారనమాట. మరి వ్యవసాయ పెట్టుబడులకు కానివ్వండి, చిన్న రైతులకు కానివ్వండి, ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఈ స్కీమ్, అది విషయం. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. మనమున్నాం ధీర ప్రోగ్రామ్ లో. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించాలి అనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ కూడా స్టార్ట్ చేసింది మన గవర్నమెంట్. మరి సురక్షితమైన తాగునీటి వల్ల గ్రామీణ ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెద్దగా లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ స్కీమ్ ఎంతగానో యూజ్ అవుతుంది. మరి నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అండి. మరి 2014లో స్టార్ట్ చేశారనమాట దీన్ని. మన భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో రూపొందించారనమాట. దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ రక్షణ, ఆటోమొబైల్ అండ్ మొబైల్ తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులకు కూడా వెనకాడకుండా చాలా మంది పెట్టుబడులు కూడా పెడుతున్నారనమాట ఈ ప్రోగ్రామ్ వల్ల. అండ్ మెయిన్గా మొబైల్ ఫోన్ తయారీలో ప్రపంచ స్థాయిలోనే ఇండియా మంచి ప్లేస్ సాధించడానికి ఈ స్కీమ్ అనేది చాలా బాగా హెల్ప్ అయిందనమాట. అండ్ ఇంకా స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ కొత్త కొత్త స్టార్టప్స్కి ఎంకరేజ్ చేస్తూ ఇట్లా యూత్కి మీరు ఏదైనా కొత్త స్టార్టప్ చేయాలనుకుంటున్నారా అయితే మేము హెల్ప్ చేస్తామని గవర్నమెంట్ తన సైడ్ నుంచి హెల్ప్ చేయడం. అండ్ ఇంకా పీఎం గతి శక్తి, నేషనల్ మాస్టర్ ప్లాన్ అనే ఒక స్కీమ్, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా 2020లో వచ్చింది. ఇలా ఈ రకరకాల స్కీమ్స్ ద్వారా ఏంటంటే యూత్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే కలుగుతున్నాయి. ఈ విధంగా ఈ 12 సంవత్సరాలలో మన గవర్నమెంట్ అచీవ్మెంట్స్ చాలానే ఉన్నాయన్నమాట. బ్యాంకింగ్ సేవల నుంచి డిజిటల్ విప్లవం వరకు, అలాగే రైతుల సంక్షేమం నుంచి ఆరోగ్య భద్రత వరకు, గృహ నిర్మాణం నుంచి తాగునీటి సదుపాయాల వరకు, ఇలా ఎన్నో మార్పులు తీసుకురావడంలో ఈ స్కీమ్స్ అన్ని కూడా కీ రోల్ ప్లే చేశాయి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. అది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకోసం జోష్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
4: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
3: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
4: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
3: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
4: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
3: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
5: స్టే హెల్దీ, బి హ్యాపీ.
6: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
7: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
8: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
6: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది, యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
8: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
5: ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
9: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
10: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. G7 leaders adopt declarations on global stability, security cooperation and efforts to counter

ఉండండి. 8662438 14 నెంబర్కి వాట్సాప్ చేయడానికి మీ ఆన్సర్స్ ని, అండ్ క్లియర్ గా క్లారిటీగా మీ పేరు అండ్ ఊరు మెన్షన్ చేస్తూ చక్కగా మెసేజ్లు పంపిస్తే నేను అన్ని కూడా టక్కటక్క చదివి వినిపించేస్తా. మరి ఇవాళ మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలా ఈజీ అనమాట. మనం జనరల్గా ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచేవి కొన్ని బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. అంటే ప్రపంచంలో పాపులెస్ట్ కంట్రీ ఏంటి, హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి, లేకపోతే ఎక్కువగా ఏ రాష్ట్రానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, ఇట్లా ఫస్ట్ ప్లేస్లో నిలిచేవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకుంటాం. మరి సెకండ్ ప్లేస్ ఏం పాపం చేసింది చెప్పండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవి కూడా తెలుసుకుంటే బెటరే కదా. కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662438 14 నెంబర్కి. విన్నారు కదా, ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం, మరి ఆ దేశం పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో వీన్ టు స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో నేను అడిగాను వాళ్ళకి మన సందరే సందడిలో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి చూద్దాం మనం ఎవరెవరు మెసేజ్లు పంపించేశారు. ముందుగానే నేమ్స్ టైప్ చేసి పెట్టేసుకుని తర్వాత ఆన్సర్స్ తక్కన పెట్టేస్తున్నారు. సో ఫస్ట్ మెసేజ్ మనకి నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మచూపి వెంకటాచారి గారు పంపించారండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. మరి తర్వాత యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు బట్ ఆన్సర్ పెట్టలేదు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు మెసేజ్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమను జైనుద్దీన్, ఆన్సర్ ఎక్కడ మీది కూడా లేదు. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్ పంపించలేదు. రామకృష్ణ గారు, స్వర్ణ గౌతమి రాజేశ్వరి, ఉదయ్ కర్నూలు నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. రాజోలు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు అంటూ కాజా నుండి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాన్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ కాలనీ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాటి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సుభద్ర గారు ఫ్రం హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్. సో మీరు అన్నిటికంటే చిన్న దేశం పేరైతే చెప్పారు. ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం కాదు నేను అడుగుతోంది, సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం. ఓకేనా. నెక్స్ట్, హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా గారు, అమితా బేగం, రహీం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు ఒక ఆన్సర్ అయితే కానీ రాంగ్ అండి అది. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి మనకి మానస్ కుమార్, శ్రీలతాదేవి, మహంత్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. గూడూరు నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు ధన రొంబిచెర్ల నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ

అమలకోట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. జరిపోతుల బుచ్చయ్య గారు, తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మోరంపూడి నుంచి తుమ్మకూరి యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి, బట్ రాంగ్ ఆన్సర్ మీది. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలో అతి చిన్న దేశం అంటూ మైదుకూరు నుంచి జాఫర్ లారీ డ్రైవర్ అంటూ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి అది. నెక్స్ట్ గంగలూరు రామకృష్ణారెడ్డి గారు పంపించారు కర్ణాటక నుంచి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, కానీ రాంగ్ అండి. పెద్దగూడెం విలేజ్ వనపర్తి జిల్లా నుంచి షభానా మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెలి సంధ్యా గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. అన్నిటికంటే చిన్న దేశం మన భారతదేశమా? వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అంటున్నారు, కాదండి అది అసలు అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. అన్నిటికంటే చిన్న దేశం మన దేశం ఎలా అవుతుంది చెప్పండి? అసలు మనదే అన్నిటికంటే టాప్ ప్లేస్లో ఉంది. ఇంకా పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. రాజశేఖర్ రెడ్డి గారు మెసేజ్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఒక మెసేజ్ ఆదోని మండలం నుంచి అనమాట, కానీ ఆన్సర్ అయితే పెట్టలేదు. అన్నిటికంటే చిన్న రెండవ ప్లేస్లో ఉన్న చిన్న దేశం పేరు నేను అడిగాను. అన్నిటికంటే ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు ఏంటి అని అడిగాను, ఓకేనా? సో కొంతమందికి సిగ్నల్ ప్రాబ్లం వల్ల సరిగ్గా వెళ్ళలేకపోతున్నామండి అంటున్నారు. సో వేణు గారు, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడ నాకు కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. కొంతమంది కన్ఫ్యూజన్లో ఫస్ట్ ప్లేస్లో నేను అనుకున్నా ఫస్ట్ ప్లేస్లో ఉన్నదే బాగా గుర్తుంటాయి, కానీ సెకండ్ థర్డ్ ప్లేసెస్లో ఉన్నవి ఏమీ గుర్తుండవు, తెలియదు కూడా. సో ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు వాటికన్ సిటీ అని మాత్రం మన వాళ్ళు పెట్టారు, కానీ అది అన్నిటికంటే చిన్న దేశం. ప్రపంచంలో అన్నిటికంటే చిన్న దేశం, ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం వాటికన్ సిటీ అనమాట, కానీ అదైతే కాదు. సో రెండవ అతి చిన్న దేశం ఏంటి అంటే మొనాకో. ఇక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి నాని గంగా పంపించారు, తర్వాత రామకార్తిక, మదన్ కుమార్, అనురాధ, వెన్నెలవల్లి కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారు, ప్రియా శ్రీనివాసరెడ్డి, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ జైనుద్దీన్ గారు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో మొనాకో ఇస్ ద ఆన్సర్ అంట. ఓకే, ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం పేరు మొనాకో.

చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కానీ కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఆన్సర్ అయితే మొనాకో. నెక్స్ట్ ఇక ఈ రోజు ప్రముఖ కవి ఒక రచయిత వర్ధంత్ అనమాట, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. చిన్నప్పుడు మనం తెలుగు క్లాస్లో అంటే 8th or 9th సరిగ్గా గుర్తులేదు, కానీ పారిజాత అపహరణం అనే ఒక లెసన్ ఉండేది, బాగుండేది. సో ఇంకా ఈయన రచించినవి చాలా బాగుండేవి. కామెడీ అంటే హాస్య నాటికలు, హాస్య ఎక్కువగా హాస్యం ఉంటుందన్నమాట ఈయన చెప్పే స్టోరీస్లో. సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆయన రచించిన ఒక ఫేమస్ నవల గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆకాశవాణిలో కూడా శ్రవ్య నాటికగా చాలాసార్లు ప్రసారమైందన్నమాట ఈ నవల. కేవలం 4-letter word, ఓకే, మీకు క్లూ కూడా ఇచ్చేసా, 4 అక్షరాల పదం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించిన ఒక ఫేమస్ నవల అనమాట అది. మన ఆకాశవాణిలో కూడా శ్రవ్య నాటికగా చాలాసార్లు ప్రసారం చేయడం జరిగింది ఈ నవల. మరి దాని పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. ఈ 4 అక్షరాల నవల పేరు తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488814 నెంబర్కి.

0: go.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే తేజు. అండ్ ఇక్కడైనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించిన ఒక ఫేమస్ నవల పేరు, దాని గురించి ఇచ్చిన క్లూ అంటే మన ఆకాశవాణిలో కూడా శ్రవ్య నాటికగా చాలా సార్లు ప్రసారం చేయడం జరిగింది. మరి ఈ నవల పేరు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను. ఈ రోజు ఆయన వర్ధంతి కూడా. మరి నేను చిన్న క్లూ కూడా ఇచ్చా 4-letter word అని. ఇంకా చాలా ఈజీ కదా మీకు ఇంకా 4-letter word అని చెప్పగానే ఆయన స్టోరీ ఒకసారి చూసేస్తారు. ఇంతకీ 4 అక్షరాల పదంలో ఉన్న ఆ ఆన్సర్ ఏంటబ్బా అని బాగానే గెస్ చేసి పంపించేస్తారు. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత కాదర్

చేయడం జరిగింది. మరి ఈ నవల పేరు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను. ఈరోజు ఆయన వర్ధంతి కూడా. మరి నేను చిన్న క్లూ కూడా ఇచ్చా ఫోర్ లెటర్ వర్డ్ అని. ఇంకా చాలా ఈజీ కదా మీకు ఇంకా ఫోర్ లెటర్ వర్డ్ అని చెప్పగానే ఆయన స్టోరీ ఒకసారి చూసేస్తారు. ఇంతకీ నాలుగు అక్షరాల పదంలో ఉన్న ఆ ఆన్సర్ ఏంటబ్బా అని బాగానే గెస్ చేసి పంపించేస్తారు. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కానీ రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా ఘనపాటి నుంచి కాజా నుండి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా అమితా బేగం ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. సుకుమార్ అండ్ తేజశ్రీ, అమూల్య, అఖిల, గూడూరు, చవటపాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ మమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు ఆన్సర్ అయితే, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, రామచంద్రనా. ఓకే, మీ పేరా లేకపోతే నేను అడిగిన ఆన్సరా? ఓకే దెన్. కానీ ఒక ఆన్సర్ మాత్రం కరెక్ట్ అండి. ఆప్షన్స్ ఏంటో మూడు ఇచ్చారు నాకు. ముద్దనూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, కానీ రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జరుపుతుల బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, అనురాధ, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. మోరంపూడి నుంచి తుమ్మకూరు యశ్వంత్ కుమార్, కరెక్ట్ ఆన్సర్. అండ్ కీర్తి కూడా, ఆన్సర్ ఈజ్ జర్నలిజమా? కాదు కాదు, కీర్తి కుమార్ అండ్ యశ్వంత్ కుమార్, రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమలత, నిత్య సంతోషిని. నెక్స్ట్ పెడన నుంచి నాని గారు, గంగా గారు ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ అండి. బోరెల్లి సంధ్యా గారు రాజుల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ ఆన్సర్ పంపించారు, గయోపాఖ్యానం అంటున్నారు. కాదండి, మీరు ఇదే పెడతారేమో అందరూ ఖచ్చితంగా అని, నేను అందరికీ బాగా గుర్తుండిపోయే రచన కదా ఇది, గయోపాఖ్యానం. ఇక అదైతే కాదు. సో మండల శ్రీరాములు గారు, లక్ష్మణ గారు, లక్ష్మమ్మ గారు కొన్నుతుల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారనమాట, కానీ రాంగ్ అండి అది. ఇక సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, కానీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూరు నుంచి జాఫర్ గారు పంపించారు, మాకు కష్టమైన ఆన్సర్ ఇవ్వకండి మేడం అంట. కష్టంగా ఇస్తే ఈజీ అంటారు, ఈజీ ఇస్తే కష్టమైనవి కావాలంటారు, ఎలా అండి? ముస్తాబాద్ నుంచి చిన్ని గారు, సావిత్రి గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. నెక్స్ట్ మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ బిజిలీ వెంకటేష్ శ్యామల గారు పంపించారు, ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇక మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఇవి ఇప్పటి వరకు నాకు వచ్చిన మెసేజెస్. అయితే ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, సో చిలకమతి లక్ష్మీ నరసింహం గారు రచించిన ఫేమస్ నవల గణపతి. సో ఈ గణపతి నవల చాలా ఫేమస్ అనమాట. మరి ఎక్కువగా ఆయన రచించిన వాటిల్లో మనకి గయోపాఖ్యానం బాగా గుర్తుండిపోతుంది కదా. సో ఎక్కువగా హాస్యానికి మెయిన్ ప్రయారిటీ ఇస్తూ ఆయన నవలలు ఉంటాయి, చాలా చక్కగా అందరినీ అలరించే విధంగా ఉంటాయి మరి నవలలన్నీ కూడా. సరే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే మాత్రం గణపతి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు చాలా మంది కూడా. అండ్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది లేట్గా, రూపా ఫ్రమ్ గుంటూరు గణపతి అంటూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది సాంగ్ తర్వాత చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, నేను మీ సరిత। ఫ్రాన్స్ లోని ఏవియన్ లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఈరోజు సమావేశం కానున్నారు। ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు।

అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమరు రైల్వే పైవంతున ఆర్బీఓ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్టవ్యాప్తంగా నిర్వహిస్తున్న 14 రోజుల యోగా సాధన కార్యక్రమంలో భాగంగా పోలవరం జిల్లా మోతుగూడెం డ్యాం వద్ద ఈరోజు యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 1,690 పాయింట్ల లాభంతో 70,527 వద్ద, నిఫ్టీ సైతం 1,461 పాయింట్ల లాభంతో 23,622 వద్ద కొనసాగుతోంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమే న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: TFM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: TFM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి 3:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి నెక్స్ట్ ఇవాళ మన సందడే సందడిలో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఈ రోజు చాలా డిఫరెంట్ గానే అడుగుదామని ఫిక్స్ అయిపోయాను. ఏంటో లాజికల్ క్వశ్చన్స్ ఇలాంటివి అడిగితే మాత్రం రకరకాల ఆన్సర్స్ భలే ఇస్తున్నారు, కానీ ఈసారి మీ బ్రెయిన్ ని కాస్త పదును పెట్టే క్వశ్చన్స్ అనమాట. మరి చూద్దాం. ఇక మనమైతే పురాణాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడన్నా నేను అడుగుతూ ఉంటాను, సో చూద్దాం మీకు ఈ ఆన్సర్స్ కి, ఈ ఆన్సర్ తెలుస్తుందో లేదో నేను అడిగే క్వశ్చన్ కి. విష్ణుమూర్తి గారి ఖడ్గం పేరు ఏంటి? సో తెలుసు, తెలిసే ఉంటుంది మీకు అందరికీ కూడా. సో ఆన్సర్ ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు. విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏంటి, ఆ పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438114 నంబర్ కి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే మల్లన్న సినిమా నుంచి సాంగ్ ప్లే చేశాను కదా, 3:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందడే సందడిలో మనమున్నాము. నేను మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏంటి అని అడిగి మీరు ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా, మరి చూద్దాం ఎవరు పంపించేశారు. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో అందరూ మాక్సిమం కరెక్ట్ గానే పంపించారు కాబట్టి మీ నేమ్స్ టకటగా చదివేస్తాను, ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తా, ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. కేదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి పంపించారు, కనకారావు గారు ఫ్రమ్ పెడన, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అన్నమయ్య సినిమాలో మొదటి పాటలోనే ఈ ప్రస్తావన వచ్చిందండి అంటున్నారు. సూపర్, అసలు సినిమాలు బాగా మనకి నాలెడ్జ్ బాగా వస్తాయి కదా. ఓకే, దాన్ని ఎలా అయినా సరే గుర్తుపెట్టుకున్నారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. ఓకే, అందరికీ ఆన్సర్స్ కరెక్ట్గానే తెలుస్తున్నాయి. అయితే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, విశ్వజ్ఞ గారు ఫ్రమ్ విజయవాడ, గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, కర్నూలు జిల్లా అనమాట అది. తర్వాత మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కున్నూతుల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారు. సాయితేజ ఫ్రమ్ చిత్తూర్ అండ్ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, రాజుల నుంచి జయన్న గారు, సుభద్ర గారు ఫ్రమ్ హైదరాబాద్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ఫ్రమ్ ముద్దనూరు కడప జిల్లా, రాజుల నుంచి బోరెల్లి సంధ్యా గారు, కృష్ణా జిల్లా కాజా నుండి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. తర్వాత తక్షశీల విశ్వవిద్యాలయమా, కాదు ఏదో పేరు అబ్బా, మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీ పేరు పైన వెళ్ళి చూస్తే కూడా నాకు ఆన్సర్ మీ పేరు దొరకలా. ఓకే, దాని కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది కానీ మీ పేర్లు లేవు. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత కున్నూతుల సునీల్, లగిరెడ్డిపల్లి మండలం, అనమయ్య జిల్లా, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్, సిహెచ్ వేణు జయంపు గ్రామం నుండి, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, భానుప్రకాష్, లక్ష్మి, సత్యనారాయణ, నందిని, ప్రవళిక ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. తర్వాత సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లె టౌన్ నుంచి అన్నమాట, చిలుక నారాయణ గారు అనసూయ యమున జానకంపేట నిజామాబాద్, రూపా ఫ్రమ్ గుంటూరు, కౌముది ఫ్రమ్ కర్నూలు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి, శ్రీధర్రావు అండ్ ఆదోని నుంచి అనమాట, శాంతి ఎస్టేట్ ఆదోని. ఓకే, నెక్స్ట్ శివాజీరావు గారు ఫ్రమ్ కర్నూలు, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. నెక్స్ట్ మెసేజ్ వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు. ఓకే, మోరంపూడి నుంచి తుమ్మకూరు యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి, శభానా ఫ్రమ్ పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపురం, గుడ్లవల్లేరు నుంచి బెనర్జీ గారు, కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ అండ్ తులసి అండ్ కుమార్, మదన్ కుమార్ అండ్ తులసి రాఘవేంద్ర, సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం నుంచి రవి గారు, యామనపల్లి గ్రామం నుంచి. ఓకే, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల, గూడూరు, చవటపాలెం నుంచి పంపించారు, సత్యభార్గవి, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, అలాగే సాయి తేజ గారు కూడా, పాపారావు గారు టి నర్సాపురం నుంచి, జాన్రపేట నుంచి సజ్జాల ఇల్లరాణి గారు, గడిగి తిమ్మప్ప, సరోజ, రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగన్నూరు నుంచి, దస్తగిరి సంధ్యా గారు ఫ్రమ్ ప్రొద్దుటూరు, మోహన్ రావు గారు, లీలావతి గారు ఫ్రమ్ కప్పల్దొడ్డి, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ అండ్ బృదేశ్వరచారి గారు పంపించారు మెసేజ్. అండ్ దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, ముస్తాబాద్ నుంచి చిన్ని గారు, సావిత్రి గారు.

ఓకే, సో విష్ణుమూర్తి గారి ఖడ్గం పేరు ఏంటి అని అడిగాను కదా, ఇంకా ఒక మెసేజ్ ప్రశ్న వినలేదండి, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి. సో విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏంటి అని అడిగాను అంతే. సో ఆన్సర్స్ అందరూ కూడా కరెక్ట్గా పంపించారు, ఒకరిద్దరు మాత్రం ఏంటంటే విష్ణు చక్రమని చక్రమని అలా పెట్టారు కానీ ఓకే. సో ఆన్సర్ ఏంటంటే నందకం. సో నందకం ఈజ్ ద ఆన్సర్ అనమాట. తిరుమలలో ఒక వసతి గృహం పేరు కూడా నందకం అని ఉంటుంది. సో మన లిజనర్స్ కూడా ఒకరు మెసేజ్ పెట్టారు. నెక్స్ట్ ఇది ఇవాళ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, విష్ణుమూర్తి ఖడ్గం పేరు ఏంటి అంటే నందకం.

ఇక నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగేస్తాను. ఏంటంటే గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్ అనమాట ఇది నేను అడగబోయేది. ఆ ఫుడ్ ఐటమ్ ఏంటో మీరే గెస్ చేయాలి. సో ఇక గోదావరి జిల్లా ఫుడ్ ఐటమ్ అంటే నాకు ఇంకా రకరకాల పేర్లు వస్తాయేమో. సరే నేను ఒక క్లూ ఇవ్వాలి అంటే స్వీట్ అనమాట ఇది. ఓకే స్వీట్ ఐటమ్ గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్ అండ్ అది కూడా స్వీట్. ఇక ఏదో బిర్యానీలు కర్రీలు ఇవన్నీ కాకుండా నాకు చక్కగా స్వీట్ ఏదై ఫేమస్ అయ్యి ఉంటుంది గోదావరి జిల్లాలో నాకు అది ఆన్సర్ పంపించవచ్చు. చూద్దాం మీలో ఎంతమందికి గోదావరి జిల్లా ఫేమస్ స్వీట్ పేరు తెలుసో లేదో చూద్దాం కనుక్కుందాం. ఓకేనా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందరేశ్ నదిలో మనం ఉన్నాం. అండ్ ఇక నేను అడిగాను గోదావరి జిల్లాలో, ఎస్పెషల్లీ తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఫేమస్ స్పెషల్ ఫుడ్ ఐటమ్ అనమాట ఇది, మరి ఒక స్వీట్ ఐటమ్ అది కూడా. మరి తెలిస్తే నాకు వాట్సాప్ పెట్టచ్చు అన్నాను కదా, మరి చాలా మంది నేను అనుకుంటున్న ఆన్సరే కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. కాజా నుండి కేదర్ వీరేష్ గారు పంపించారు, రాజోలి మండలం. ఓకే, రాజోలి మండలం కాజా కాదు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నేను అనుకుంటున్న ఆన్సర్ అయితే పంపించలేదు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కానీ ఓకేనా. సో నేను అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు, అది మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, సూపర్. అసలు ఇక కనకరావు గారు ఫ్రమ్ పెడన, నాకైతే బోల్డ్ అని స్వీట్లు వస్తున్నాయి పేర్లు ఇక్కడ. ఇక రాజుల నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్గా. తర్వాత కృష్ణా జిల్లా కాజా నుండి సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మండల శ్రీరాములు గారు లక్ష్మమ్మ కున్నూతుల అగ్రహారం నక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్ ఆన్సర్తో రూపా ఫ్రమ్ గుంటూరు, సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్, సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల గూడూరు చవటపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి కరెక్ట్ ఆన్సర్, కోట శ్రీమన్నారాయణమూర్తి సుజాత సాయి ప్రీతం భవానీ విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, నెక్స్ట్ కౌముది గారు కర్నూలు నుంచి పంపించారు కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు. ఇక కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కపల్దొడ్డి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, తర్వాత మహేష్ గారు ఫ్రమ్ తిరుపతి అండ్ సునీల్ కూడా. సో స్వీట్ నేమ్ వచ్చేసి ఇదండి అని చెప్తూ చక్కగా కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారండి. తర్వాత బెనర్జీ గారు కాకినాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, తర్వాత సాయితేజ ఫ్రమ్ చిత్తూరు కరెక్ట్ ఆన్సర్, జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు ఆన్సర్ అయితే నేను అనుకుంటున్నది పెట్టలేదు మీరు. ఇక సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో భానుప్రకాష్ నందిని సత్యనారాయణ లక్ష్మి ప్రవళిక గండ్రావుపల్లి విలేజ్ నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి పంపించారు. తర్వాత సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు కరెక్ట్గా, సుబ్బారెడ్డి శివాజీనగర్ మద్దనపల్లి టౌన్ నుంచి అనమాట మనకి సుబ్బారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఉర్రకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపురం కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, నేను ఇప్పుడు మొత్తం చదివినా కూడా ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ లోపు ఒక సాంగ్ విందాం, మరిన్ని మెసేజెస్ నేను సాంగ్ అయిపోయిన తర్వాత చదివి వినిపిస్తాను. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు నేను ప్లే చేసే పాటలో కూడా వస్తుంది, జాగ్రత్తగా వినొచ్చు.

TFM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. మరి నేను ఇందాక ప్లే చేసిన పాటలోనే గోదావరి జిల్లాలో దొరికే స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఏంటి అని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఉంది. జాగ్రత్తగా వింటే అర్థమైపోయి ఉండేది ఈ పాటికి కూడా మీకు. ఓకే దెన్, సో ఆన్సర్ ఇంకా చాలా మంది పంపించారు, మిగతా మెసేజెస్ చూసేద్దాం. బ్రదేశ్వరాచారి గారు మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి పంపించారండి, కరెక్ట్ ఆన్సర్. శ్రీను ఐరాల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక గడిగే తిమ్మప్ప గారు, గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగన్నూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మోరంపూడి నుంచి తుమ్మకూరి యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, కరెక్ట్ ఆన్సర్. మా ధర్మవరం నుంచి హారిక అండ్ హరికృష్ణ, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. కిషోర్ ఫ్రమ్ వెంకటగిరి, కరెక్ట్ ఆన్సర్. ఈరోజు కొత్త లిజినెస్, కొత్త మెసేజ్లు కూడా వచ్చాయి చాలా వరకు. రబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా గారు, అమితా బేగం గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి మెసేజ్ పంపించారు దామోజీ వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు, ఓకే. బిజ్లీ వెంకటేష్ ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు, అండ్ శ్యామల గారు కూడా, ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇక కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదూరి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి శబానా గారు, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప గారు ఉడేవు మోలకల్ తాలూకా కర్ణాటక, ఓకే అందుకే కన్నడ పదాలు కదా మనకు అర్థం కాలేదు. కర్ణాటకలో ఒక ఏరియా పేరు చెప్పారు కానీ, ఓకే దెన్. సో ఆన్సర్ మాత్రం కాదు, మీరు అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు, నేను అడిగింది, ఓకే. శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి పంపించారు, తిరుపతి. శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి, ఓకే ఆన్సర్ కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ మెసేజ్ తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి ఆన్సర్ పంపించారు జలుపతుల బుచ్చయ్య గారు, కానీ రాంగ్ అండి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దనూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి పంపించారు, కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మడియంపేట, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాబు జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి సాంబశివరావు గారు, కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెలకుంట్ల, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర, కరెక్ట్ ఆన్సర్. తర్వాత తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ చాణిక్య శంకర్ కుమారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సాయినగర్ నుంచి మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత హసీనా గారు ఫ్రమ్ గుంటూరు, కరెక్ట్ ఆన్సర్. గౌరీ స్వామినాయుడు గారు ధనలక్ష్మి రొంపిచెర్ల నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, చదువుతూనే ఉన్నాను, ఇంకా కౌంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ శివాజీరావు గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక మళ్ళీ మళ్ళీ పట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పెట్టకండి, ఇంక నేను ఈ షో అంతా మీ పేర్లు రిపీటెడ్గా చదువుతూ ఉండిపోతాను. సాంగ్స్ ఉండవు, ఇంక నెక్స్ట్ క్వశ్చన్స్ ఉండవు. సో ఆలోచించుకోండి, ఒకసారి ఆన్సర్ పెట్టేసేయండి ఇంక చాలు. అది రైట్ అయినా రాంగ్ అయినా నో ప్రాబ్లం, నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. తర్వాత జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. తర్వాత ఆదిత్య శ్రీశాంక్ నిజామాబాద్ జిల్లా వర్షకొండ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్

శోభా గారు తిరుపతి నుంచి పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, గోదావరి డిస్టిక్ట్ లో ఫేమస్ స్వీట్ వచ్చేసి ఇదండి అని చెప్తూ కరెక్ట్ గా మెసేజ్ పెడతారు శరత్ బాబు గారు, రవి పెనంలూరు నుంచి అనమాట, విజయవాడ. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లారీ డ్రైవర్ మైదకూరు నుంచి పంపించారు, జాఫర్ గారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. వలపల్ల నుంచి దామల్ల ఆంజనేయులు గారు అండ్ హైమ, కరెక్ట్ ఆన్సర్. రవి గారు సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం యామనపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు వినుకొండ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, పెడర నుంచి నాని గారు, గంగా గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు, బాగున్నారా అంటూ ఆయన భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అంటూ ఆన్సర్ పంపించారు. సూపర్, అసలు ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక నాసిక వేణు ఫ్రమ్ దేశాయ్ పెట్టా, నేనైతే స్వీట్ ఐటమ్ అని పెడితే మీరేం పెట్టారండి, పులస చేపలు అంట. నేను స్వీట్ ఐటమ్ అని పర్టికులర్గా మెన్షన్ చేసింది అందుకే. ఓకేనా, ఇక జరిపతుల బుచ్చేకారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎస్ ఆత్రేయపురం పూతరేఖలు అంటూ టి నర్సాపురం నుంచి పాపారావు గారు పంపించారు. ఇది ఇవాళ మన ఫైనల్ మెసేజ్ అనమాట. సో దగ్గర దగ్గర ఒక 100 అబో వచ్చినట్టున్నాయి ఈ మెసేజెస్ నాకు. ఓకే, సో 3:37 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్, ఇది ఒక 5-letter వర్డ్ అండ్ దీనికి క్లూ ఇవ్వాలి అంటే పేపర్ స్వీట్ అని కూడా పిలుస్తాము. సో తెలుసు కదా ఒక స్వీట్ ఐటమ్ అని కూడా అన్నాము, పూతరేకలు. మరి పూతరేకలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ ఆత్రేయపురం ఈజ్ ఫేమస్ ఫర్ పూతరేకలు అనమాట. సో గోదావరి జిల్లాలో స్పెషల్ ఫుడ్ ఐటమ్, అది కూడా స్వీట్ అనగానే ఈజీగా అందరికీ తెలిసిపోతుంది. సో మనందరం చక్కగా పూతరేకలు గురించి తెలుసుకున్నాము. తినేసేయండి వీలుంటే. మోహన్ రావు గారు, లీలవతి గారు, హేమప్రియ, అమృత, కప్పలదొడ్డి నుంచి పంపించారు ఆన్సర్. ఇప్పుడే వచ్చిన మెసేజ్ అనమాట ఇది. సో పూతరేకలు బాగుంది. నెక్స్ట్ ఇక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను ఒకటి. 3:38 అయిపోయింది. సందడి సందడిలో మనమున్నాం వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. అయితే మన డైరెక్టర్ కొరటాల శివ గారు ఉన్నారు కదా, తెలుసు కదా మరి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ఆయన చేసినవి. మరి కొరటాల శివ గారి డైరెక్టర్ అవ్వక ముందు డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. సో డైరెక్టర్ కాకముందు డైలాగ్ రైటర్ గా పనిచేశారనమాట కొరటాల శివ గారు. మరి ఆయన కొన్ని ఫిల్మ్స్ కి డైలాగ్ రైటర్ గా పనిచేయడం జరిగింది. వాటిలో 2 జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఉన్నాయి. సో కొరటాల శివ గారు డైలాగ్ రైటర్ గా వర్క్ చేసిన 2 జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్స్ ఉన్నాయి. మరి ఆ సినిమా పేర్లు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. విన్నారు కదా, డైరెక్టర్ కొరటాల శివ గారు డైలాగ్ రైటర్ గా 2 జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేశారు. మరి ఆ 2 సినిమా పేర్లు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3.
1: S3:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే లంకేశ్వరుడు సినిమా నుంచి బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ సాంగ్ వినేశారు కదా. మరి సందరేస్ నటిలో మనమున్నాం వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. కొరటాల శివ గారు డైరెక్టర్ అవ్వకముందు డైలాగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు కొన్ని ఫిల్మ్స్ కి. వాటిలో రెండు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి, ఆ రెండు సినిమా పేర్లు తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి చూద్దాం ఎవరెవరు పంపించారు. మోహన్ రావు గారు, లీలవతి గారు, హమేప్రియ, అమృత కప్పల జట్టు నుంచి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్ పూతరేఖలు అని చెప్తూ ఓకే, అది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో కాదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. ఓకే, మంగళి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కరెక్ట్ గానే పెట్టారు కదా. నేనైతే ఒకసారి ఇంకా మీ నేమ్స్ అన్ని టక్టక్ చదివేస్తాను. రాజులు నుంచి జయన్న గారు, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ముజఫర్ నగర్ కర్నూలు నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి. ఇక అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కున్నూతుల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా, ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు, కడప జిల్లా ముద్దునూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి వేదాంత్ ఫ్రమ్ చెన్నై, తర్వాత ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి వెంకటేష్ శ్యామల, నెక్స్ట్ డిఎస్ఎస్ ప్రసాద్ అండ్ హరీష్ ఫ్రమ్ విజయవాడ, అనంతపురం నుంచి అనురాధ గారు, మస్తాన్ సాహెబ్ ఫ్రమ్ ఢిల్లీ, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి, రామకృష్ణారెడ్డి గారు గనగలూరు కర్ణాటక రాష్ట్రం నుంచి, మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కున్నూతుల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి అనమాట. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు, గడియ తిమ్మప్ప గారు, సరోజ, రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగన్నూరు, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు మెసేజ్. రాజుల నుంచి

భీమశేఖర్ గారు, జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల గూడూరు చౌటపాలెం నుంచి, కుసుమ ఫ్రమ్ అంబటినగర్, రఘువీర్ సింగ్ సుగుణబాయి ఫ్రమ్ ఏలూర్, శ్రీధర్రావు ఆదోరు నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, పెడన నుంచి నానిగారు గంగా, ఓకే తర్వాత అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, షబానా ఫ్రమ్ పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్, రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా అమితా బేగం రహీం, నూతిరి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి, మొరంపూడి నుంచి తుమ్మకూరి యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి, హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్ణాటక రాయచూరు నుంచి నరసింహ గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, దమ్మోజు వెంకటాచార్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ సెకండ్ టైం వచ్చింది మీ మెసేజ్. ఇక మోహన్ రావు

యశ్వంత్ కుమార్ అండ్ కీర్తి. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్ణాటక రాయచూర్ నుంచి నరసింహగారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్. కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. దమ్మోజ్ వెంకటాచార్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ సెకండ్ టైం వచ్చింది మీ మెసేజ్. ఇక మోహన్ రావు గారు, లీలావతి గారు, హేమప్రియ, అమృత, కప్పల్దొడ్డి నుంచి, రాజుల నుంచి బోరెల్లి సంధ్య. సో ఫైనల్గా వచ్చిన మెసేజెస్ అన్నీ ఇవన్నమాట. అందరు కూడా మాక్సిమం అందరూ కరెక్ట్గానే గెస్ట్ చేసి పంపించారు. ఒకళ్ళిద్దరు బృందావనం, ఐ మీన్ అదుర్స్ అండ్ బాద్షా అని ఇలా పెట్టారు, కానీ కాదు. ఒక రెండు సినిమాలకి మన కొరటాల శివ గారు డైలాగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు అన్నాను కదా, ఆ రెండు సినిమాలు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారివి అంటే బృందావనం అండ్ ఊసరవెల్లి. ఓకేనా, సో బృందావనం అండ్ ఊసరవెల్లి సినిమాలకి డైలాగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఇది ఆన్సర్ అయితే. ఇక 3:53 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే, ఇది వాళ్ళకి మన సందడే సందడి. ఓకేనా, సో నెక్స్ట్ మళ్ళీ వివిధాలు కలుసుకుందాం. అంతవరకు ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 100.3. మీ అందరి కోసం ఊసరవెల్లి నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నీట్ పునః పరీక్ష నేపథ్యంలో ప్రముఖ మేనేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ యాక్సెస్ పై నియంత్రణ ఉంటుందని, 30వ తేదీ వరకు మెసేజ్ ఎడిటింగ్ పై ఆంక్షలు కొనసాగుతాయని ఎన్టీఏ వెల్లడించింది. సింగపూర్లో రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా మెరీనా బే శాండ్స్ లో ఉన్న సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ కొలిన్ గోతో మంత్రి సమావేశమయ్యారు. గత 12 కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి బంగళపూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా

సాధన చేశారు. పీపీజీ రామ్జీ పథకాన్ని జూలై 1వ తేదీన అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2006లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నుండే ప్రారంభించిందని, దాని స్థానంలో తెచ్చిన బీబీజీ రామ్జీ పథకానికి కూడా అక్కడి నుండే శ్రీకారం చుట్టాలని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట వ్యాప్తంగా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 776,900 పాయింట్ల వద్ద, నిఫ్టీ సైతం 45 పాయింట్ల లాభంతో 24,034 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.37 రూపాయలుగా ఉంది. రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆల్రెడీ ఒక సాంగ్ అయితే వినేశారు బృందావనం సినిమా నుంచి. మరి ఇంతకీ ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటి, అండ్ ఆ థీమ్ కి తగ్గట్టుగానే నేను ఇప్పుడు సాంగ్ ప్లే చేశాను అనమాట. సింగర్ స్పెషల్ ఇవాళ తెలుసా, సో సింగర్ స్పెషల్. అండ్

ఈరోజు శంకర్ మహాదేవన్ గారి పాటలు అయితే వినబోతున్నాం. ఆల్రెడీ బృందావనం నుంచి సాంగ్ ఆయన వాయిస్ లోనే స్వయంగా శంకర్ మహాదేవన్ గారు మరి శ్రేయా ఘోషల్ పాడిన పాట అయితే వినసం కదా. సో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి శంకర్ మహాదేవన్ గారివి. మరి అవన్నీ కూడా చక్కగా వింటూ ఈరోజు వివిధాన్ని అలా అలా ఎంజాయ్ చేసేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

विविध भारती FM 101.3 వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెట్స్ పై వింటున్నారు. 426 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. వివిధ ప్రోగ్రామ్ లో శంకర్ మహాదేవన్ గారి పాటలు వింటూ అందజేస్తూ ఉన్నాం కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ సాంగ్స్ అయితే మీకోసం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఒకే ఒక్కడు, మురారి, ఇలా వరుసగా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

Jyoti FM 101.3. శంకర్ మహాదేవన్ గారి వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటి ఎంజాయ్ చేశాం కదా వివిధ ప్రోగ్రామ్ ని. మరి సమయం సరిగ్గా 4:50 ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే తేజు.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో ఫస్ట్ ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు, లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరేమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు జనరల్

గా అందరికి ఏంటంటే, ఆఫీస్ లో ఉన్నా గానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్ లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అదిగా మీకు హ్యాపీ ఇవ్వదు అన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే. నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకియాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ ని

మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే. నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలని, దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది, కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళ టైప్, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇది ఒక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, ఓసీడీ అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టెన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందుల దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారితీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్ళినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం, సంబంధం లేదా స్నేహం. మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటి పూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది. మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్,
దిస్ ఈస్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్

0: షాట్ ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు, కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధను కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ కండి. ఇవాళ రేపు అన్ని మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్ విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ಆಕಾಶವಾಣಿ అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఈనాటి సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాలకు స్వాగతం పలుకుతున్నది అనురాధ. ఈనాటి ప్రసారంలో ముందుగా చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఉప్పెన చిత్రం నుంచి జావిద్ అలీ శ్రీకాంత్ పాడిన పాట. శ్రీమణి గీతరచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఉల్లాసం చిత్రం నుంచి వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట. ఏఎం రత్నం శివగణేష్ గీతరచన, సంగీతం కార్తీక్ రాజా.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రం నుంచి. గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. రైతు సోదరులకు ప్రకటన. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు, ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు శ్రోతలు. చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం ఉగ్రం చిత్రం నుంచి రేవంత్ శ్రావణ భార్గవి పాడిన పాట. భాస్కర్ భట్ల గీతరచన, సంగీతం శ్రీచరణ్ పాకాల.

0: అటుకు ఇటుకు కాని చోటులో
1: ఉప్పున రొప్పుతు నువ్వొస్తుంటే
0: నవనాడులకే ఉడుకు పుట్టదా.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వారాల అబ్బా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. జాలాది గీత రచన, సంగీతం చక్రవర్తి. ఇప్పుడు చివరిగా చిత్రసీమలో వరకట్నం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, కొసరాజు గీతరచన, సంగీతం టీవీ రాజు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. రైతు సోదరులకు మరోసారి గుర్తు చేస్తున్నాం, రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు మేకలు కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి శ్రోతలు బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, మారిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, చంద్రిక కోరుతున్నారు శ్రీ వినాయక విజయం చిత్రం నుంచి పాటను వినిపించమని. ఈ చిత్రంలోని పాటకు గానం పిసుశీల, గీతరచన దేవులపల్లి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. వీరందరి కోసం శ్రీ వినాయక విజయం చిత్రం నుంచి ఈ పాట.

ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాటను వినిపించమని అనంతపురం జిల్లా తాటిచెర్ల గ్రామం నుంచి శ్రోతలు అనుమల వెంకటేష్, వెంకటలక్ష్మి, వెంకటరాముడు, పూజారప్ప, కరణం రుద్రయ్య, నాగరత్నమ్మ వీరందరూ శ్రోతలు కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి, గీతరచన వేటూరి, సంగీతం రాజన్నాగేంద్ర. వీరందరి కోసం ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలకు ప్రకటన. ఈ నెల 19వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు, చికిత్స ఈ అంశంపై ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కావున శ్రోతలు 19వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్కు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఈ ఉత్తరం అనంతపురం జిల్లా యాడిక నుంచి. శ్రోతలు రంగం వెంకటస్వామి, శ్రీనివాసులు, కాంతమ్మ, కుమారి, అన్నయ్య, పద్మావతి, తిరుపతయ్య, చందా, చిన్నపుల్లయ్య వీరందరూ కోరుతున్నారు మోసగాళ్లకు మోసగాడు చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సంగీతం పి ఆదినారాయణరావు. వీళ్ళందరి కోసం మోసగాళ్లకు మోసగాడు చిత్రం నుంచి ఈ పాట.

దీపావళి చిత్రం నుంచి పాటను వినిపించమని ఆత్మకూరు మండలం సనప గ్రామం నుంచి శ్రోతలు పుల్లన్న, అలివేలి, వీర, సాయి, అంజి, టీ స్టాల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం దీపావళి చిత్రం నుంచి ఈ పాట. గానం ఘంటసాల, గీతరచ సీనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల.

దాసరి నారాయణరావు రచించిన పాటను వినిపించమని బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి గ్రామం నుండి శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి అర్చన, మానస గగన్, నరసింహ తనూస్, కాంతమ్మ కవిత, శ్రీకాంత్ శ్రీహరి, ఇంద్ర చరిత, శకుంతలమ్మ రమణమ్మ, తేజ చరిత కోరుతున్నారు. చిత్రం ఊరంతా సంక్రాంతి. గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఊరంతా సంక్రాంతి చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలకు ప్రకటన. ఈ నెల 19వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు చికిత్స గురించి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు, ఈ నెల 19వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు. లేపాక్షి కార్యక్రమంలో చివరిగా హాయ్ నాన్న చిత్రం నుంచి పాటను వినిపించమని అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువు గ్రామం నుంచి శ్రోతలు మల్లెల కంబయ్య, సావిత్రి, కామేశ్వర్, అశ్విని కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం అనురాగ్ కుల్కర్ణి, సితార కృష్ణకుమార్, గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వహాబ్. వీరందరి కోసం హాయ్ నాన్న చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. వార్తల వివరాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉడాన్ పథకంతో దేశంలోని చిన్న మధ్యతరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో విమాన సౌకర్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుందని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజలకు రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా, కార్గో సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు శ్రీనివాస్ వర్మ వెల్లడిస్తూ,
1: దేశంలో పెద్ద ఎత్తున ఎయిర్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 824 కోట్ల బడ్జెట్తో ఇవాళ విజయవాడలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు సంవత్సరానికి 35 లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేటువంటి దిశగా ఇవాళ ఎయిర్పోర్ట్లో నిర్మాణం జరుగుతుంది. ఈ విమానాశ్రయం పూర్తి కాబోతా ఉంది రాబోయేటువంటి 6 నెలల్లో.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ బాధితుల సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు రైల్వే

0: రైల్ క్రాసింగ్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ, మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని చెప్పారు. 1167 కోట్ల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం జరుగుతోందని మంత్రి పేర్కొంటూ,
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము, మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం, అన్ని ఏరియాస్లో ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఎయిమ్స్ కి దగ్గర రోడ్, E30 అవన్నీ మొదలైనవి ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. ఆసుపత్రులు కూడా 100 పడకల ఆసుపత్రులు కొత్త తయారవుతుంది.
0: విశాఖ నగరంలోని ఋషికొండ మీద గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్కేష్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి భవనాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. 452 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై ఉపసంఘం నిర్ణయం తీసుకునుంది. ఇదిలా ఉండగా నగరంలోని హరితయాత్రి నివాస్లో అధికారులతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఋషికొండ భవనాల వినియోగం మీద సమగ్రంగా చర్చించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి క్షేత్రస్థాయిలో నిఘా పెంచడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ పునఃపరీక్ష శ్రీకాకుళం జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవీ మహేశ్వర రెడ్డితో కలిసి ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, 4 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఈ నెల 21న రాష్ట్రంలో నిర్వహించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో రాష్ట్ర ఎస్పీఎఫ్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫిట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు యోగా ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్ఘనిస్తాన్కు 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 4 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 154, ఇషాన్ కిషన్ 125 పరుగులతో సెంచరీలు చేసి రాణించారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అతిసారం నిలిపివేద్దాం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించామని, దీనిని జూలై 31 వరకు నిర్వహిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ జి గీతాబాయి తెలిపారు. అతిసారం వల్ల సంభవించే చిన్నారుల మరణాలను నివారించడంతో పాటు ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన నీటి వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే బాపట్ల కర్

0: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:30 లీడ్స్ హెడింగ్లేలో జరుగుతున్న ఇండియా మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తల హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 11:00 చిత్రసీమ, 11:10 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి, ఇందులో శ్రీనివాస కళ్యాణం హరికథ, కథకులు శ్రీ జి నాగసుబ్బయ్య, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, ఇందులో రైతు సేవలో SRFMT మరియు TI ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 రసధుని పాత సినిమా పాటలు, 8:15 రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 తెలుగు సినీ గీతం, 8:45 రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం, రచన డాక్టర్ మహీధర్ నళిని మోహన్ రావు, నిర్వహణ శ్రీమతి దుర్గా జానకిరాణి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిగా విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు, 11:00 చిత్రసీమ, 11:15 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి భక్తి గీతాలు 2వ భాగం, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ చల్లా రాధాకుమారి, 6:35 సేద్యపు శుద్ధులు, వివిధ పంటలలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 భగవద్గీత పారాయణం విజయవాడ కేంద్రం నుండి, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచే శీర్షికన రక్త సముదాయాలు రక్త వ్యాధులు డాక్టర్ జిఎల్ఎన్ నరసింహప్రసాద్ ప్రసంగం, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్. 8:35 చిత్రసీమ, 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో శ్రీ మహిమాన్విత ఆంజనేయ స్వామి ఆలయం గురించిన విశేషాలు, వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ఆర్టిస్టిక్ ప్రైడ్ డే పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం, అతిథి డాక్టర్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ వారం అంశం, ఇంటి పనుల్లో మునిగిన మహిళలు అప్పుడప్పుడు స్నేహితురాళ్లతో కాలక్షేపం చేస్తుంటారా? మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. 6:30 చిత్రసీమ, రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు మేకలు కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాసనాయక్ గారి సమాధానాలు. కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి తిరుపతి కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూల్ కేంద్ర సమర్పణ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం పాడిన జానపద గీతాలు. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, 10:00 ఒకరికి ఒకరు నాటిక, రచన

శ్రీ డి చంద్రశేఖరరావు, నిర్వహణ శ్రీ బి శ్రీనివాసన్. 10:30 ఇంద్రధనస్సు, 11:00 చిత్రసీమ, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:30 కావస్తుంది. మరి కాసేపట్లో లీడ్స్ హెడ్డింగ్లేలో జరుగుతున్న ఇండియా మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి.

నెక్స్ట్ ఆకాశవాణి అనంతపురం కేంద్రం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇప్పుడు విందాం వీరా చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, భాస్కర్ భట్ల గీతరచన, సంగీతం ఎస్ఎస్ తమన్.

వానా చిత్రం నుంచి రంజిత్ పాడిన పాట విన్నారు. సీతారామశాస్త్రి గీతరచన, సంగీతం కమలాకర్. శ్రోతలకు ప్రకటన, రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరా సముద్రం మండలం సిద్ధరాంపురం పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255533 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం వంశీ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, సీతారామశాస్త్రి గీతరచన, సంగీతం మణిశర్మ.

0: இறையா.
1: அதிரு போனாதி பார்ட்டி
2: பார்ட்டி
1: பார்ட்டி
2: பார்ட்டி.
3: వాల్తేర్ వీరయ్య చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్, నకాష్, అజీజ్, హరిప్రియ పాడిన పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలకు ప్రకటన, ఈ నెల 19వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు, చికిత్స గురించి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ గారు సమస్యలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు, 19వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 2255333 లేదా 2968890 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం వీరసింహారెడ్డి చిత్రం నుంచి రామ్ మిరియాల స్నిగ్ధ శర్మ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతరచన, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: చూసి నోళ్ళ కన్ను కుట్ట. అయ్య బాబు ఇదేంటి?
1: నేను సంద కాడ సన్న గాజు లెట్ట, నువ్వు సందు చూసి నాకు కన్ను బొట్ట.
0: ఓ సోసి పిల్ల కోడి పెట్ట, నా బోయాది పావుగాయి పెట్ట.

0: నేను ముద్దు మీద ముద్దు నీకు పెట్ట,
1: అది చూసి నోళ్ళ కన్నొక్కుట.
0: మళ్ళీ ఇదేంటి?
1: నేను సంధి కాడ సన్నగాదు లెక్క, నువ్వు సందు చూసి నాకు కన్ను గొట్ట.
0: ఓ సోసి పిల్ల కోడి పెట్ట, నా ఓయాది పావురాయి పెట్ట.
1: నేను సంధి కాడ సన్నగాదు లెక్క, నువ్వు సందు చూసి నాకు కన్ను గొట్ట.
0: నువ్వు సంధి కాడ సన్నగాదు లెక్క, నేను సందు చూసి నీకు కన్ను గొట్ట.
2: వేటగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. వేటూరి గీతరచన, సంగీతం చక్రవర్తి. శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

శ్రోతలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు విందాం లలిత గీతం.

మోదీ అన్నారు. నీట్ పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ది చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ను ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణార్థ దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరగనున్న మొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణను నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో, జపాన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెరెజల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ధి చేసిందో, స్వయం సమృద్ధి జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగో పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా వివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరలు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి.

0: నీట్ పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లు నడుపుతున్నారని ఎన్టీఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతోందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనుక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా ఎన్టీఏ పంచుకుంది.
1: CNTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री जी ने जो कॉप 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षो में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుసుపడే భద్రత కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం, నక్సలిజాన్ని నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్దతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల లక్ష్య సేదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ నేర్చుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్రవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.

0: అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం న్యూస్ ఆన్ యాప్ ద్వారా ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు శీర్షికన రంగస్థలి కార్యక్రమంలో శ్రీనివాస కళ్యాణం హరికథ కథకులు శ్రీ జి నాగసుబ్బయ్య.

ఒకనొకప్పుడు గంగానది తీరములు కశ్యపుడు సప్తరుషులందరూ కలిసి గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని ఆ సమయములో గగన మార్గమున ఆకాశములో బ్రహ్మమానస పుత్రుడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి నారద మహర్షుల వారు ఈ విధంగా నారాయణ నామం చేస్తే ఈ విధంగా వస్తున్నారు.

నారాయణ నారాయణ అంటూ ఆ విధంగా బ్రహ్మణాసపుత్రుడు అక్కడికి వచ్చేసాడు. ఆ ఋషులందరూ కలిసి ఆ స్వామిని నారద మహర్షులు వారిని సత్కరించి గౌరవించి పూజించారు. వారు పూజలు అందుకుని ఎంతో ఆనందంగా, మునీశ్వరులారా ఇంత యజ్ఞం చేస్తున్నారు, ఈ యజ్ఞాన్ని చూసే అదృష్టం నాకు కలిగింది కావున, అవును ఈ యజ్ఞం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఈ యజ్ఞ ప్రదాత ఎవరు, త్రిమూర్తిలో ఎవరి గురించి మీరు చేస్తున్నారు అని నాకు విషయం చెప్తారని అడిగాడు నారద మహర్షి వారు. ఆ విషయాన్ని కోసం మహర్షులందరూ కూడా దిక్కు తోచక ఒకరేమొకరం చూసుకుంటున్నారు, ఏమి చేయడానికి దిక్కు తోచక చివరకు భృగు మహర్షి మీద వేశారు ఆ భారాన్ని. అప్పుడు భృగు మహర్షి వారు విధంగా అంటున్నాడు,

మనసులారా, త్రిమూర్తులలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఎవరికైతే సత్వగుణం ఉందో వారే యజ్ఞ ఫలదాతలు. కాబట్టి ఆ త్రిమూర్తులు ఎవరు గొప్పవాళ్ళో నేనే నిర్ణయిస్తాను అని భృగు మహర్షి వారు బయలుదేరాడు పరీక్షార్థము. మొదటిసారిగా సత్యలోకం ఏం చేశాడు? బ్రహ్మలోకములో బ్రహ్మదేవుడు పద్మాసును కూర్చొని నాలుగు ముఖాలతో అష్టబాహువులతో ముగ్గురు భార్యతో ఆనందంగా ఉన్నాడు. పక్కనే సరస్వతీదేవి చక్కగా వీణ వాయిస్తున్నది. వేద వేదాంగములు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఆ యొక్క కురువులో మహాసప్తరుషులందరూ కూడా సభవనం నిండి ఉన్నది. అలాంటి సభవనంలో ఎదురుగా వినటువంటి భృగు మహర్షుల వారు నమస్కరించకుండా ఎదురుగా కూర్చున్నాడు. అవురా, ఎంత గర్వం ఈ యొక్క బ్రాహ్మణునికి, నాకు నమస్కరించకుండా ఎదురు కూర్చుంటాడా అని కళ్ళు ఎరచేసిన బ్రహ్మదేవుడు, ఇక్కడ ఇతను తరుము కాడని చెప్పేసి భృగు మహర్షుల వారు ఇక్కడ ఉండకూడదన్న ఉద్దేశంతోనే అక్కడ నుండి చిన్నగా కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ ప్రమద భూతగణ నివాసము కైలాసము, గణపతి, కుమారస్వామి, అందక అందకాసుర, భృంగిరట, చండికేశ్వర,

కాలభైరవ వీరభద్రాది మహామహులందరూ చూసి పరమేశ్వరుని ప్రధానమందిరంలోకి ప్రవేశించాడు భృగుమహర్షుల వారు. అక్కడ పార్వతీ అమ్మవారితో ఆనందంగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఆ ఇప్పుడు భృగుమహర్షుని చూసినటువంటి ఆ మహాతల్లి సిగ్గుతో పక్కకు తొలగిపోయింది. మూర్ఖ బ్రాహ్మణ, అభ్యంతర మందిరాలకి రాకూడదు తెలియకుండా వచ్చేసావా, ఎంత కండకవరం నీకు అని మండిపడ్డాడు పరమేశ్వరుడు. పరమేశ్వర, లోకములు రచించవలసిన నీవు కామక్రీడలు తేలుతున్నావే, నీకు నిజరూపము తప్ప లింగరూపము తప్ప నిజరూపము పూజ లేకుండా కానీ శపించాడు. అక్కడ నుండి చిన్నగా వైకుంఠానికి చేరుకున్నాడు. క్షీరసాగర మధ్యములో ఆ ఆదిశేషుని పైన పవలించున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయన పాదములను ఆ లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్నది. అతని లీలా గుణగానాన్ని సప్తర్షులు కొనియాడుతున్నారు. అక్కడికి వెళ్ళి కపట క్రోధముతో అభినయిస్తూ

అవురా నారాయణ, ఎంత గర్వము ఎంత అహంకారము. ప్రపంచానికి ఐశ్వర్యాన్ని అందించే లక్ష్మీదేవి నీకు పాదరాశి అర్ధాంగి కావచ్చు, భూమి అంతటి మోస్తున్నటువంటి ఆదిశేషుడు నీకు పాన్పు కావచ్చు, ఇంత మాత్రమునకే వేద వేదాంగులం బ్రాహ్మణులం అనేటువంటి మేము రావడం కూడా గమనించక, పైగా పాను పైన లేవని కూడా లేవవా, దీనికి నిన్ను శిక్షించవలసిందే అంటూ అమాంతంగా ఒక తన్ను తన్నాడు భృగు మహర్షి వారు విష్ణువు యొక్క వచ్చస్థల మీద. అతని యొక్క ఉదరభాగంలోని 14 లోకాలు కంపించాయి, విష్ణులోకము కంపించిపోయింది, లక్ష్మీదేవి ఒకరు ఎర్రబడ్డాయి, పరిచారకులు మండపడ్డారు. అయినా వారందరినీ కూడా శాంతపరిచి, స్వామి భృగు మహర్షి వారు క్షమించండి, మీరు రావడము మీ పాదము మా గృహంలో మోహడం వల్ల మా జన్మము ధన్యమైంది స్వామి, శాంతించండి స్వామి అని స్వాముల వారు ఆ భృగుమహర్షిని శాంతపరిచి, స్వామి ఎందుకు బాధపడుతున్నానంటే మృదువైనటి మీ కోమల పాదము నా శరీరాన్ని తాకి ఎంత నొచ్చుకున్నదో కదా, మీకు పాదసేవ చేయమంటారా స్వామి అని అడుగుతున్నటువంటి విష్ణుమూర్తి పాదంలో ఒక్కసారిగా పడిపోయాడు భృగు మహర్షుల వారు. దేవా అఖిలగ్నుండవు నీ వెరుంగ

కావున మన్నింపవలయు కరుణవాదే. తల్లి గర్భములోపల తన

నిన్ను తనిన భావము కూడా అనుగ్రహించి నన్నే క్షమిస్తమంటున్నావా స్వామి, నా తప్పు క్షమించు స్వామి అనేసి విష్ణుమూర్తి పాదమిందపడి కన్నీట ప్రక్షాళన చేసి స్వామిని శరణు వేడుకున్నాడు ఆ మహర్షి. అప్పుడు స్వామి కరుణించి ఆ భృగుమహర్షిని కరుణించాడు. అంతటి భృగుమహర్షి ఆ సత్యలోకమును విష్ణులోకము నుంచి భూలోకం వేంచేసి జరిగిన విషయమంతా మహర్షులు చెప్పి ప్రధానటువంటి విష్ణుమూర్తి యజ్ఞఫలదాతని చెప్పాడు. అది విన్నటువంటి నారదమహర్షి వారు ఆనందంగా ఆ హరినామ సంకీర్త చేసుకుంటూ అలా వెళ్ళిపోయాడు. కానీ విష్ణులోకంలో తన్నింది ఎవరని, లక్ష్మీదేవి ఉన్నటువంటి కేలి స్థలము విష్ణుమూర్తి యొక్క వచ్చే స్థలాన్ని అయినా కూడా ఆ పరీక్షా ప్రభావం పోలేదు. స్వామి, నా స్థలమైనటువంటి నీ వచ్చే స్థలం తినటువంటి బ్రాహ్మణ్యను గౌరవిస్తావా

ఇంత అవమానం నేను ఇంత అవమానం మాత్రమేనా నేను ఇంకా నీ దగ్గర ఉంటానా స్వామి? ఇంతమంది పరిచారకుల ముందర జరిగిన అవమానాన్ని ఎలా భరిస్తుంది స్వామి? ఒక్క క్షణం కూడా ఉండలేను స్వామి. ఎక్కడో అక్కడ వెళ్ళి మీ పాద పద్మాలు ధ్యానించుకుంటూ కాలం గడుపుతాను స్వామి అన్నది. దేవి, ఇంత మాత్రమే కోప్పడవలన? భక్తులు బిడ్డలు, క్షమించాలి కాబట్టి కోపం తగదు దేవి. ఎంత ప్రాధేయపడ్డాడు విష్ణుమూర్తి. అయినా ఆ యొక్క మాటలు వినకుండా భర్త మాట పడిచిన పెట్టిన వంటి లక్ష్మీదేవి, ఉండను స్వామి, ఉండను, ఇంత అవమానం మాత్రం నేను ఉండను స్వామి అంటూ

అలా ఒంటరి వాడయ్యేపాడు. విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి యోగము భరించలేక వైకుంఠంలో ఉండలేక పిచ్చివాడై ఎందుకు నా దేవిలైనటువంటి వైకుంఠం ఎందుకు అనుకుంటూ ఆ వైకుంఠం నుండి భూలోకానికి వెంచేశాడు సోములు వారు. హిమాలయ పర్వతాలు, అరణ్యాలు, నదులు అన్నీ కూడా తిరిగాడు. స్వామికి ఏది కూడా మనశ్శాంతి ఇవ్వలేదు. చివరకు వెంకటాచల మీదకి వేయించేశాడు. అక్కడి చల్లని గాలులతో మనశ్శాంతి ఇచ్చింది. ఆహా, ఈ ప్రాంతమే ఆనందంగా ఉంది అనుకుంటూ స్వామివారు ఆ సింత బ్రహ్మాండమైన సెన్సిటి కింద బ్రహ్మాండమైన పుట్టలో చేరి తపస్సు ప్రారంభించాడు స్వాములు వారు. కానీ లక్ష్మీదేవికి విషయం తెలుసుకున్నది, అవురా నా కోపమే నా స్వామిని వనవాసిని చేసింది. సమస్త దేవతల చేత ముక్కులు అందుకున్నటువంటి ఆ మహానుభావుడు ఈరోజు నరరూహము దాల్చి పుట్టలో ఆకలి దప్పులు లేక తపస్సు చేస్తున్నాడు. నా స్వామిని ఎంత పనిచేశానని చెప్పి అయినా నా స్వామి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి, ఆయనకు ఆకలి దప్పులు తీర్చాలి అనే ఉద్దేశంతోనే బ్రహ్మదేవుని ఈశ్వరుని తలుచుకుంది. వాళ్ళిద్దరు ప్రత్యక్షమయ్యారు. అమ్మా, ఏమి మమ్మల్ని తెలుసు కారణం అనగా, నాయనలారా స్వాములు వారు ఎందుకు పుట్టలో తపస్సు చేస్తున్నాడు, మనము అతనికి ఆహారం ఇవ్వాలి అనగా, బ్రహ్మదేవుడు గోవుగాను శంకరుడు గోవచ్చగాను ఈమె ఒక గోపకాంతగా కావించుకొని ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సోలరాజ్యములేకి పైనుంచి ఈ విధంగా అంటున్నది.

ఆ రాజ్యములకి వెళ్ళినటువంటి ఆ గోపకాంత అనేటువంటి లక్ష్మీదేవి, మారువేసినటువంటి లక్ష్మీదేవి, రండి బాబు రండి బాబు, కొనండి బాబు, మాణిక్యం వంటి ఆవు, బంగారం వంటి దూడ కొనండి బాబు అని కేకలు పెడుతుండగా ఆ యొక్క సోలరాజు భార్య కుమారుని యొక్క పాల కోసం అడిగినంత రొక్కమిచ్చి ఆ గోవును కొన్నది ఆ మహాతల్లి. వెంటనే పశువులు కాపురాన్ని పిలిపించి, అరే ఈ ప్రాణము నీ ప్రాణంతో సమానంగా గోవును ఖాయము అని చెప్పి పశువులు కాపురికి అప్పగించింది ఆ సోలరాజు భార్య. అతను ప్రతిరోజు కూడా ఆవును సక్రమంగా చూసుకుంటున్నాడు. అయినా ప్రతిరోజు కూడా వెంకటాచలం మీదకు మేతకు వెళుతున్నాయి గోవులన్నీ కూడా. ఆవులన్నీ తప్పించుకొని వెళ్ళి స్వామిని తపస్సు చేసినటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి పొదుగును పుట్ట కోమాల ఉంచి స్వామికి ఆహారాన్ని ఇస్తున్నాయి. ఆ విధంగా ఆవు ప్రతిరోజు ఇలా చేస్తున్నది అది గమనించినటువంటి ఆ సోలరాజు భార్య పాలు సుకోడ ఇవ్వలేదనేసి అతని గద్దించింది. ఏం చేస్తున్నారు ఆ పాలు, ఒక చూడు ఒక చుక్క కూడా ఇవ్వలేదు ఆవు, ఏం చేస్తున్నావు అని మండిపడింది. అమ్మా రేపే పాలదొంగ ఎవరో పట్టుకుంటాను అని చెప్పి మరుసటి రోజున ఆ గోపోయిన కన్ను వేశాడు. మరుసటి రోజున ఆవులంటిని కూడా సమానంగా అది కూడా వెళ్ళింది. ఆ గోలు తప్పించుకొని

0: చిన్నగా సరాసరి పొట్ట దగ్గర వెళ్ళిందనమాట. చూశాడు పశువుల కాపరి పాలిస్తున్నటువంటి ఆవును చూసి, అమ్మా దొంగగొడ్డ ఎంత పని చేస్తున్నావే, నిన్ను నా ఎంత నరికినా పాపం పొందని చెప్పేసి చేతులుండే గొడ్డలతో నరకబోయాడు. పొట్టలో ఉన్నటువంటి స్వామి పైకి వచ్చి అడ్డపడ్డాడు.
1: గొల్లడు కొట్టిన గొడ్డలి దెబ్బకు గోవిందుని తల నుండి కల్లోలని వలె

ఒక్కసారిగా ఆ యొక్క పశువుల కాపరి గొడ్డలతో నరకగా స్వామి శిరస్సు తగిలింది. ఒక్కసారిగా రక్తము ప్రవాహములకు ఎగిరిపడింది. సోలరాజు ఈ వార్తను గోవు రాజ్యంలోకి వెళ్ళి తన రాజుకు చూడగా ఆవు వెంటవాడి సరాసరి పుట్ట దగ్గరికి వచ్చేశాడు పరివారంతో. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి రాజుకు దిక్కు తోసలేదు. అక్కడ పశువుల కాపరి రక్తము అంత విచిత్రంగా ఉంది. ఒక్కసారిగా స్వామివారు పైకి వచ్చి, దుర్మార్గుడ ఎంత పని చేశావురా, కేవలం భార్యాబిడ్డను విడిసి అడవిలో తపచేసుకున్నటువంటి నాకు పాల కోసం గుడ్డలతో కొట్టిస్తావా, దీని కారణం నువ్వే, నీవు పిచాచి వైపోదువుగాక అని క్షమించేశాడు. అప్పుడు ఆ మాటలకు అతను స్వామి పాదాలను పడి, స్వామి నాకు ఏ దోషము తెలియదు, ఏ పాపము తెలియదు, నీవే తండ్రివి, నీవే దైవాన్నివి, నీవే శిక్షిస్తే నన్ను రక్షించదెవరు స్వామి అని వేడుకొనగా, నాయనా నిన్ను శపించాను, నా శాపం అమోఘము, అనువించక తప్పదు, కానీ నేను వైకుంఠం నుండి భూలోకిని వచ్చేశాను, ఈ కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటాను, భక్తులు పూజలు అందుకుంటుంటాను, అయినా ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవి నాకు వివాహం చేస్తాడు, ఆ సమయంలో నాకు కిరీటాన్ని కానుకగా ఇస్తాడు, ఆ కిరీటాన్ని ధరించినప్పుడు నీవు నా కనులందు చేరి నీ పిశాచితము కష్టాన్ని పాగొట్టుకోము అని చెప్పాడు స్వాముల వారు. అంతటా ఆ పిశాచి అలా వెళ్ళిపోయాడు. స్వామి గాయం తగిలింది, ఎలా మానుతుందా అని చెప్పేసి అనుకుంటుండగా బృహస్పతి వారు మేడిపాలలో జిల్లేడు ప్రతిని ఉంచి గాయం పైన ఉంచితే అని వైద్యం చెప్పాడు. దానికోసం అలా తిరుగుతున్నాడు స్వామి వెంకటాచలం పైన. వరాహస్వామి కనిపించాడు. దేవా, వైకుంఠం నుండి ఎందుకు వచ్చావు స్వామి నీవు అని అడగా జరిగిన విషయమంతా చెప్పాడు. ఎవరు? స్వాముల వారు, శ్రీమన్నారాయణమూర్తి. స్వామి నేను ఇక్కడే ఉంటాను, నాకు 100 అడుగులు స్థలం ఇవ్వము అని వేడుకున్నాడు. అయ్యా ఊరికే మటుకు ఇవ్వను, ధనం ఇస్తే ఇస్తానన్నాడు. స్వామి ప్రస్తుతం నా వద్ద ఏమీ లేదు, లక్ష్మీ కూడా లేదు, కానీ భక్తుడు నా వద్దకు వచ్చినప్పుడు నేను నీకు ప్రత్యుపకారం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు సరే స్వామి, నీదొకట నాదొకటని చెప్పేసి భూమిని తీసుకో అని వరాహస్వామి తనే స్వయంగా 100 అడుగులు స్థలాన్ని కొలిసి ఇచ్చాడు స్వాముల వారికి. అప్పుడు అక్కడ ఆశ్రమాన్ని నిర్ణయించుకున్నాడు. అప్పుడు వరాహస్వేవలో ఉన్నటువంటి ఒకలుమాలిక ఆమెను స్వామి సేవకు పంపించాడు. ఆమె సేవలో గాయం నయమైంది, సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు స్వాముల వారు. అప్పుడు ఒక రోజున వేటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు స్వామి. ఆహా, అప్పుడు అనుకునగానే వాయుదేవుడు గుర్రమై వచ్చాడు, లక్ష్మీదేవి కళ్యమై వచ్చిందన్నమాట. ఇంకా సమస్త ఆభరణములు ధరించి దగద్ధమానంగా ఉన్నటువంటి దివ్య సుందరాకారుడు విష్ణుమూర్తి ధనుర్భవనం ధరించి వేటకు బయలుదేరాడు. భయంకర అరణ్యము, లేళ్ళు, చింకలు, చిరుతపులు, ఎలుగుబంటలు, మహామహా మృగాలన్నీ కూడా దాటుకుంటూ పోతున్నాడు. అంత దూరంలో పెద్ద ఏనుగు కనిపించింది, దాన్ని తరుముకుంటూ పోతున్నాడు. అలా పోతుండగా తరుముకుంటూ అలా పరిగెత్తింది ఆ ఏనుగు. చివరకు నారాయణపురం అనే ఉద్యానవనానికి చేరుకున్నది ఆ ఏనుగు. ఆ ఉద్యానంలో ప్రవేశించింది ఏనుగు. దాన్ని తరుముకుంటూ స్వామి కూడా వెళ్ళాడు. అక్కడ ఆకాశరాజు కుమార్తె పద్మావతిదేవి శలికత్తులో విహరిస్తున్నది. ఆ దివ్యకాంతి ఉన్నటువంటి ఆ శృంగార రూపరేఖ రావాలనే విలాసమైనటువంటి ఆ మహాతల్లిని చూసినటువంటి స్వామి ఆహా అనుకున్నాడు. స్వామిని కూడా ఆ మహాతల్లి చూసింది, పరిచారకులు చూశారు. ఎవరు, విచిత్రముగా ఉన్నది, ఇంతలో వేణుగు రావడము, ఈ సుందరాకారుడు ఎవరు, ఇలా వెళ్ళాడు అని అనుకుంటుండగా తనలో తాము ఇలా అనుకుంటున్నాడు అనుకుంటున్నారు చలికత్తులు స్వామిని చూసి.

ఆహా, ఆ దివ్యసుందరామూర్తి ఎంత అందగాడు అనుకుంటూ ఉండగా ఆ స్వామివారు అలా పోయి అలా వచ్చాడు. వసే చెలికత్తలారా, ఎవరతను, అతని విచారాలు, అతని కులగోత్రాలు ఎవరతను కనుక్కోండి అని అడగ్గా ఆ చెలికత్తను కలిసి, అయ్యా ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఈ వనంలోకనగా? బాలికలారా, నేను వేట కోసం వచ్చాను. ఒక ఏనుగు తరుముకుంటూ ఈ ఉద్యానంలోకి వచ్చాను. ఇక్కడ ఒక సుందరిని చూసి నా మనసును దొంగలించింది. ఆ సుందరిని మాట్లాడేంత వరకు నేను వెళ్ళను అన్నాడు. ఓహో, మా రాజుకి విషయం తెలిస్తే నిన్ను చండచండాలుగా కొట్టించి కాకలకు వేస్తాడు. ఏమనుకుంటున్నావు, వచ్చిన దారి పెట్టుకుని వెళ్ళిపోము అన్నారు చెలికత్తెలు. ఓహో, నేను ఎవరు తెలిస్తే మీ రాజు నా కాళ్ళు కడిగి ఈ బాలను నాకిచ్చి కన్యాదానం చేసి పెళ్లి చేస్తాడు అన్నారు. ఒసై, ఇతనితో మాటలేందుకు, ఒక్కసారి రాళ్ళతో కొట్టి తరిమేయండి అన్న అన్నది ఆ యొక్క పద్మావతి అమ్మగారు. చెలికత్తెలందుకు కలిసి రాళ్ళవర్షం కురిపించారు. ఆ రాళ్ళవర్షానికి గురమ నేల కొరిగిపోయింది. తన యొక్క స్వామి కూడా దెబ్బలు తగలే ఎలాగో తప్పించుకుని ఆశ్రమం చేరుకుని పండుకున్నాడు. ఒకలు మాలికి వచ్చింది. నాయనా, ఏందైనా అలా ముసుగు బిగించి పడుకున్నావు, ఏమైంది, ఏం రాళ్ళలో పడ్డావా, గాయమైనాయే అని ఆ తల్లి అడగ్గా, లేదమ్మా రాళ్ళే నా మీద పడ్డాయి, ఒక సుందరిని ప్రేమించాను, నా కోరిక చెప్పాను, దానితో ఆమె చేసిన ప్రతిఫలము ఇది. నాయన తొందరపడి ఈ ఆడపిల్లను అడగకూడదు నాయనా, నీవు తొందరపడ్డావు, పెద్దలు నిర్ణయించాలి, ఏదో అది జరిగింది. కానీ ఆమె ఎవరు, నాగరాజు కూతురా, గంధర్వ కన్య, దేవకాంత, ఎవరు చెప్పు, నేను నీ కోరిక తీరుస్తాను నాయన అన్నది ఆ మహాతల్లి. లేదమ్మా, పూర్వజన్మం ఆమె వేదవతి, ఈ జన్మలో నా కోసమే పుట్టి పెడుతున్నటువంటి నారాయణపురం పరిపాలించే ఆకాశరాజు కుమార్తె పద్మావతమ్మ, పద్మావతి కాబట్టి ఆమెను నాకిచ్చి ఏ విధంగా వివాహం చేయలేమో, అది నిన్నదే భారం అని చెప్పగా ఆ మహాతల్లి, సరేనాయన నేను వెళ్ళొస్తాను, నేను రాయబారికి వెళ్తాను అనగా, అమ్మా వాళ్ళు నా కులగోత్రాలు అడుగుతారు. అప్పుడు వెంటనే స్వాముల వారు ఆ మాటలు విన్నటువంటి చెప్పి ఆ ఒకల మాలిక దేవతాస్వాన్ని పిలిపించి స్వాముల వారు నారాయణపురానికి తనమ్మను రాయబారికి పంపించాడు. అక్కడికి వెళ్ళగా అక్కడ వెలుక అంతకుముందుగానే స్వాముల వారు ఎరుకుల సన్నివేశం ధరించి ఆ యొక్క నారాయణపురం చేరుకుని, నారాయణుడు, శ్రీమన్నారాయణుడు నీ కూతురు వివాహం చేసుకుంటాడని చెప్పి వాళ్ళని యొక్క బుజ్జగించి వాళ్ళు మార్పు చేసినటువంటి స్వాముల వారు తిరిగి వచ్చేశాడు. అక్కడ ముసలి వెళితే రాయభారం జరిగినది. వాళ్ళ మాటలు ఉన్నటువంటి రాయభారానికి వెళ్ళినటువంటి ముసలి ఒకల మాలికను అన్నీ కూడా వాళ్ళు విచారించి చివరకు పద్మావతమ్మను శ్రీమన్నారాయణకి ఇవ్వడానికి అంగీకరించారు. అప్పుడు స్వాముల వారిది అమ్మవారిది భరణ నక్షత్రం, స్వాముల వారిది శ్రవణ నక్షత్రం, కనుక శుక్రవారం నాడు వీరికి శుభలగ్నం వందన వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అప్పుడు స్వాముల వారు సమస్త లోకాలకు కూడా కబురు పంపించాడు నా వివాహానికి రాండి అని చెప్పేసి. అప్పుడు బ్రహ్మదేవుడు, పార్వతీ పరమేశ్వరులు, దేవగణాలతో దేవేంద్రుడు అందరూ కూడా సమస్త లోకాలు అందరూ విచ్చేశారు వైకుంఠం వెంకటచల మీదకు. ఆ విధంగా ఉండగా స్వాముల వారు కుబేరం దగ్గర, తన దగ్గర ధనం లేదు కాబట్టి అప్పుగా తీసుకొని ముక్కోటి దేవతలకు 64 కూరలు, పిండి వంటలు, సమస్త భోజనాలను కూడా ఏర్పాటు చేసేశారు. అందరికీ చేసి వస్తుండగా ఇంకా పెండ్లివారందరికీ కూడా వచ్చిన వారిని ఆహ్వానించడానికి మన్మథుడు, తర్వాత భోజనంలో ఉండడానికి అగ్నిదేవుడు, గంధ పుష్పాలడానికి వాయుదేవుడు, అందరినీ కూడా మొత్తం అధిపతిగా ఇంద్రుడు నియమించి ఎవరు వారి పనులు చేసేసారు. అందరూ ఆహార వంటలన్నీ కూడా రెడీ అయిపోయి అందరూ భోజనాలు చేసుకున్నారు. స్వాముల వారిని పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి అందరూ కూడా మంగళస్నానం చేయించి పెళ్లి కూడా తయారు చేసి ఇంద్రుడి తెచ్చినటువంటి ఐరావతి మీద కూర్చొని పెట్టుకొని అందరూ కూడా తమ తమ వాహనాలతో

శ్రోతలింతవరకు పల్లె ప్రాంతాలు శీర్షికన రంగస్థలి కార్యక్రమంలో శ్రీనివాస కళ్యాణం హరికథ విన్నారు. కథకులు శ్రీ జీ నాగసుబ్బయ్య. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ఇందులో రైతు సేవలో SRFMT మరియు TI ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కే శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

0: కార్యక్రమంలో రైతు సేవలో SRFMT మరియు TI దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ PP రావు గారితో పరిచయం.
1: ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎద్దులు పశువులు ఉపయోగపడేటివి. కాలం మారుతున్న కొద్దీ యాంత్రికరణ వైపు చాలామంది రైతులు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యంత్రాల ప్రభావము వ్యవసాయం పైన చాలా ఉంది. చాలామంది రైతు సోదరులు యంత్రాలు ఉపయోగించే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి యంత్రాలు కావాలంటే ఒక సంస్థ కూడా ఉండాలి. సంస్థ ఉంటేనే యంత్రాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. అలాంటి ఒక సంస్థ ఉంది, అది కూడా మన అదృష్టం కాబట్టి మన అనంతపురం జిల్లాలోనే ఉంది. అది ఎక్కడా కాదు, గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉంది. దాన్ని ఇంగ్లీష్లో SRFMT మరియు TI అంటారు. అంటే సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్. దీన్నే తెలుగులో దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ అంటూ ఉన్నారు. మరి ఇది సదరన్ రీజన్ కాబట్టి ఇది ఇక్కడుంది. మరి ఇలాంటివి ఎక్కడున్నాయి, మరి అవి ఏం పనులు చేస్తున్నాయి, ఇక్కడుండే ఏదైతే ఈ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ PP రావు గారు స్టూడియోకు రావడం జరిగింది. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ PP రావు గారు.
2: నమస్కారం అండి.
1: సార్, డాక్టర్ PP రావు గారు సదరన్ రీజన్ ఫార్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది సదరన్ రీజన్.
2: అవునండి.
1: ఇలాంటివి ఇంకా ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి?
2: ముఖ్యంగా మన సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కలుసుకొని 4 ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి దేశంలో. అయితే మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది బుద్ధినిలో భోపాల్కి 65 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్లో ఉందండి. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ 1955లో ప్రారంభించబడింది. అయితే మనకి స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా ట్రాక్టర్ వచ్చి మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. అయితే వీటిని మనం ఏంటంటే నాణ్యతతో కూడుకున్న ట్రాక్టర్లు అయితే మన కమతాలకి మన భూములకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఒక టెస్టింగ్ సెంటర్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అది మధ్యప్రదేశ్లో చేశారండి. ఇప్పటికి కూడాను ఆ ఇన్స్టిట్యూట్లో మన భారతదేశంలో కేవలం ఒక్క బుద్ధినిలో అంటే మధ్యప్రదేశ్లో మాత్రమే టెస్టింగ్ అవుతూ ఉన్నాయండి.

0: అట్లానే రెండో సెంటర్ని తీసుకుంటే నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది 1965లో ఇస్సార్లో ప్రారంభించబడింది. ఇది హర్యానా స్టేట్ కింద వస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా దీన్ని మనం హార్వెస్టర్స్ అంటాము. అంటే
1: నూర్పిడి యంత్రాలు
0: అంటే పూర్తిగా చెప్పండి, ఇది కంబైన్ హార్వెస్టర్స్ అండి. మీరు అంటే వీటిని నూర్పిడి యంత్రాలు అంటాము. ఇది కంబైన్ హార్వెస్టర్ అంటే ఈ మిషన్ ద్వారా మనము పంటను కోసుకుంటూ అలాగే తూర్పార పెడుతూ మనకు వచ్చే ధాన్యం గింజల నుంచి క్లీన్ చేసుకుని అంటే ఏంటి విన్నోయింగ్ చేసుకొని మనకు బయటకు విడిచిపెడతాయండి. కొన్ని హార్వెస్టర్లో దీని బ్యాగింగ్ కూడా ఉందండి. కాబట్టి ఇలాంటివి ఒకే టైంలో 4-5 ఆపరేషన్ చేస్తాయి కాబట్టి ఇవి కంబైన్ హార్వెస్టర్స్ అంటాము. ఇది కేవలం వచ్చి ఈరోజు మన భారతదేశంలో ఒక్క ఈ నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇస్సార్లో మాత్రమే జరుగుతూ ఉందండి. ఇక మూడో సెంటర్కి వచ్చేసరికి మన రాజుగారు చెప్పేటట్టు మనం చాలా అదృష్టవంతులం అండి. మనకు దక్షిణ భారతదేశంలో మన అనంతపురం జిల్లాలో గాలిదన మండలంలో ట్రాక్నగర్ అనేది ఉంది. ఆ ట్రాక్నగర్లో ముఖ్యంగా 2-వీలర్ ట్రాక్టర్స్ లేకపోతే వాక్ బిహైండ్ ట్రాక్టర్స్ అంటామండి, వాటిని మనం పవర్ టిల్లర్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఇవి చిన్న చిన్న కమతాలకి అంటే కాకుండా ముఖ్యంగా ఆర్చార్డ్స్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా ఎక్కడుంటాయో వాటికి బాగా ఉపయోగపడతామండి. కాబట్టి అలాంటి మిషన్లు మన భారతదేశంలో ఈ ఒక్క ఇన్స్టిట్యూట్లోనే టెస్ట్ అవుతా ఉన్నాయండి.
1: మొత్తం భారతదేశం తరపున ఇది ఒక ఇన్స్టిట్యూట్లో మాత్రం టెస్ట్
0: అవుతున్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీలు కట్టి లోడు అనేది ఒక దగ్గర నుంచి రెండు దగ్గర షిఫ్ట్ చేస్తూ ఉంటామండి. వీటిని ట్రైలర్స్ అని కూడా అంటారు. అయితే భారతదేశంలో మన ఒక్క ఈ సెంటర్కే అంటే సదర్న్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు భారతదేశంలో మన ఇన్స్టిట్యూట్లో ట్రాలీస్ కూడా టెస్ట్ చేస్తున్నామండి. వీటితో పాటుగా రైతు సోదరులు ఈరోజు మనం పంట పొలాల్లో వాడుతున్న ప్రతి అగ్రికల్చర్ పనిముట్టు లేకుంటే అగ్రికల్చర్ మిషనరీస్ అంటాము, అలాగే ఆధునిక మిషనరీస్ అనేవి మన ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ మన ఇన్స్టిట్యూట్ వచ్చి 1983లో స్థాపించబడిందండి. నెక్స్ట్ 4వ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి అస్సాంలో ఉందండి. దాన్ని నార్త్ ఈస్ట్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అంటాము. అది విశ్వనాథ్ చెర్రీలో ఉంది. అది 1990లో ప్రారంభించబడిందండి. ఇక్కడ అన్ని రకాలైన అగ్రికల్చర్ పనిముట్లు టెస్టింగ్ చేయబడుతుందండి. అలాగే ఏ పనిముట్లు అయితే వాడుతున్నారో వాటి అవగాహన గురించి రైతులకి మరియు ఎవరైతే రైతాంగం గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ బాగా తెలియజేశారు రావు గారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉండే సదరన్ రీజియన్ ఫార్మ్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది రైతు సోదరులకు మరి ఏమేమి సేవలు అందిస్తూ ఉందంటారు?
0: ముఖ్యంగా అండి ఈరోజు రైతు సోదరులకి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే మా ఈ సంస్థలో ముఖ్యంగా ఏ పనిముట్లు అయితే అంటే వ్యవసాయ పనిముట్లు, ఆ వ్యవసాయ పనిముట్లు అలాగే మిషనరీస్ అంటే వ్యవసాయంలో వాడుతున్న ప్రతి మిషన్ కూడాను ఈరోజు మనం హైటెక్ మిషనరీస్ ఉంటున్నాం అంటే ఆధునిక పనిముట్లు వాడుతాం జరుగుతుంది. వీటన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇస్తూ అంటే శిక్షణ ఇస్తూ ఆ మిషన్ మేము టెస్ట్ కూడా చేస్తున్నామండి, అంటే పరీక్షలు చేస్తూ ఉన్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులకి కేవలం నాణ్యతతో కూడుకున్న పనిముట్లే అందించాలని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఈ టెస్టింగ్ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది. వాటి ద్వారా మేము వచ్చి నాణ్యత కూడా కనుక్కొని వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ పిపి రావు గారు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాధాన్యత ఎక్కువైపోయింది, మరి ఆ యాంత్రీకరణ ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందంటారు?
0: ముఖ్యంగా అండి భారతదేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే, వ్యవసాయ ప్రధాన దేశం అండి. మన దేశంలో కోట్లాది కుటుంబాలు నేరుగా అంటే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారండి. గతంలో ఏంటంటే మీరు చెప్పేటట్టు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా చేతులతో అంటే హ్యాండ్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ ఉండేది, మన చేతులతోనే మనము చేసేవాళ్ళం. అంతేకాకుండా వ్యవసాయంలో ఈ పశువులు ఉండేవి, వాటి ద్వారా కూడాను మనం చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవి కాబట్టి ఈ ఆధునిక యుగంలో కాలక్రమేగా జనాభా పెరుగుతూ ఉన్నారు, అలాగే కార్మికుల కొరత కూడా ఈరోజు బాగా ఉంది. వస్తున్న రోజుల్లో వ్యవసాయం చేయాలంటే మనం అగ్రికల్చర్ లేబర్స్ అంటాము, వీళ్ళెవరూ దొరకడం కూడా చాలా కష్టమండి. అంతేకాకుండా ఈ వ్యవసాయం అనేది ఏంటంటే రైతుకి ఒక రకంగా చెప్పాలంటే రైతు మాటల ద్వారా విన్నామంటే ఒక భారంగా తయారైంది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఖర్చు పెరగటం వలన ఈ వ్యవసాయం పైన ఎక్కువగా మగ్గు చూపట్లేదండి. ఇంత చేసుకున్నాక టైంలో మనకి ఆ వ్యవసాయ పని కాకపోవటం, అట్లానే

0: అంతా అయ్యాక వర్షాలు రాకపోవటం టైం సరికి, ఈ కారణాల వలన రైతు బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటంటే మనం టైంలో ఏ పని ఎప్పుడు చేయాలో చేయలేకపోవడం వలన ఈ కష్టాలు నష్టాలు రావటం ముఖ్యంగా మనం వ్యవసాయంలో చూడటం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ఒక ప్రారంభించడం జరిగిందండి. ఈ యాంత్రీకరణ ద్వారా ఇప్పుడు చెప్పే కష్ట నష్టాలు తొలగి మనం వచ్చి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందండి.
1: ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరక్క వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంది.

0: రైతులకు మరి ఏమేం చేస్తూ ఉందంటారు?
1: ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, మేము రైతులకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ పైన ట్రైనింగ్ అండి, అంటే శిక్షణ, అలాగే టెస్టింగ్ అంటే ఈ వ్యవసాయ పనిముట్లు పైన ఈ పరీక్ష అంటాము, టెస్టింగ్ చేస్తూ అంతేకాకుండా ఈ వ్యవసాయ పనిముట్ల పైన డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. అయితే ఏ రకమైన అయితే మేము డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం అనేది ఏంటంటే, ఏ రైతులకైతే ముఖ్యంగా మిషన్ల పైన ఈ వ్యవసాయ యంత్రాల పైన అవగాహన కావాలనుకుంటారో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారో ఒకసారి మా ఇన్స్టిట్యూట్ తెలిస్తే మేము వచ్చి అవసరమైతే వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి, వాళ్ళు ఊరికే పోయి, వాళ్ళ పొలాల్లోనే మేము వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ రైతు సోదరులు అయితే మన అగ్రికల్చర్ మిషనరీస్ కొనాలనుకుంటారో, కొనే ముందు ఆ మిషన్ని మేము చెప్పేది ఏంటంటే, ప్రాక్టికల్గా వాళ్ళ వాళ్ళ పొలాల్లో అది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకున్న కమతాలు కానీ, అక్కడున్న సాయిల్గా మట్టి కానీ ఒకసారి మీరు తీసుకునే కొనుక్కునే పనిముట్లు మీ పంట పొలాలకు సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఒకసారి ఫోన్ ద్వారా తెలిపిన, మేము ఆ మిషన్ మా ఇన్స్టిట్యూట్లో లేకపోయినా మేము దాన్ని అరేంజ్ చేసి మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము దాన్ని డెమాన్స్ట్రేషన్ ఇస్తామండి. అవసరం అనుకుంటే మీ ద్వారానే ఆ మిషన్ నడిపించి ఆ మిషన్ పైన అవగాహన కూడా కల్పిస్తామండి. ఇది డెమాన్స్ట్రేషన్ తరకు పార్ట్ అండి. ఈ శిక్షణ భాగంలో ఏ రైతు సోదరులు అయితే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటారో ఆ రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఈ వ్యవసాయ పనిముట్ల పైన, ఇక్కడ వ్యవసాయం అనేసరికి ట్రాక్టర్ అనుకుంటామండి, ట్రాక్టర్ అనుసంధానించే ప్రతి మిషన్ కూడా అండి, ఇప్పుడు హైటెక్ మిషనరీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ మిషన్లు కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ వాటిపైన పూర్తి అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా కొంటం ఒకటి పని చేయటం ఒకటండి కాబట్టి పని చేసే ముందు ఆ మిషన్ ద్వారా పని అయిపోయిన తర్వాత కూడాను ఏ రకంగా మనము కాషన్స్ అంటే వాటిని ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడాను మా ఈ ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పిస్తామండి. కొన్నిసార్లు రైతు కానీ ఇంట్రెస్ట్ అయితే ఆ మిషన్ పూర్తిగా డిస్మాండ్ చేసి, అంటే ప్రతి పార్ట్ కూడాను భాగాలను విప్పదీసి వాళ్ళతోనే మళ్ళీ అసెంబ్లీ చేయించి, అంటే వాటితో మళ్ళీ కట్టించి ఆ మిషన్ మళ్ళీ మొదట ఏ రూపంలో ఉండే అదే రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళతో మళ్ళీ నడిపిస్తామండి.
0: ట్రైనింగ్ అండి టెస్టింగ్
1: ఇక్కడ అండి,
0: అదే పేరు అనేది సార్థకమవుతా ఉంది. సార్, డాక్టర్ పిపిరావు గారు, పురుషులకే కాకుండా మహిళలకు ఏమైనా మీరు ఈ శిక్షణలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారంటారా?
1: తప్పనిసరిగా అండి. ఈరోజు మహిళా సోదరీమణులు వచ్చి వ్యవసాయ రంగంలో ఒక మేజర్ పోర్షన్ అండి, మోర్ దాన్ 40% వరకు మహిళా రైతులే ఈరోజు భారతదేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ అమ్మలు ఏంటంటే, ఒకప్పుడు వ్యవసాయమే మన భారతదేశం బ్యాక్ బోన్ అనే వాళ్ళము, ఇప్పుడు మనకి ఈ మహిళా రైతులు ఒక బ్యాక్ బోన్గా ఉంటూ టైంకి ప్రతి పని కూడా చేయగలుగుతున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే, రోజంతా పని చేయాలంటే ఇవి కొన్ని శ్రమతో కూడుకున్నాయి కాబట్టి వాళ్ళు ఏ పనులు అయితే సులభంగా చేయగలరో అలాంటి ఇంప్లిమెంట్స్ అంటే అలాంటి పనిముట్ల పైన మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్నామండి. ఈ ట్రైనింగు వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ ఇంటి దగ్గరే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. పల్లెల్లోకే వెళ్ళి ఆల్రెడీ మేము గత 10-15 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ ట్రైనింగ్లు ఏంటంటే, వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ చేతులతోనే ఈ మిషన్ రన్ చేయిస్తున్నామండి. మా ఈ ట్రైనింగుల ద్వారా మేము మహిళా రైతులైనా కాకుండా ఏ రైతైనా మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తా ఉన్నామండి. రోజుకి 220 రూపాయలు చెప్పిన
0: శిక్షణ ఇస్తూ స్టైఫండ్ కూడా ఇస్తున్నామండి.
1: అదే కానీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే అక్కడ ఉండటానికి మంచి హాస్టల్స్ ఉన్నాయండి, హాస్టల్ కూడా పూర్తిగా ఫ్రీ అండి. రైతులైనా కాకుండా ఎవరు వచ్చినా మా దగ్గర ట్రైనింగ్ వస్తే మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఉండటానికి పూర్తిగా ఫ్రీ అండి. అంటే భోజనం అనేది కేవలం వచ్చి నామినల్ ఛార్జ్ ఉంటుందండి.
0: అంటే ఉండడానికి ఫ్రీ, భోజనం మాత్రం కొద్దిగా నామినల్ గా
1: ఛార్జ్ ఉంటుందండి.
0: సార్, డాక్టర్ పిపిరావు గారు, ఇప్పుడు మనము ఈ వికసిత్ భారత్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, అలాగే ఏదైతే భారత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఉందో రైతు సోదరులకు కానివ్వండి మిగతా రంగాలకు కానివ్వండి చాలా ఉపయోగాలు సమకూరుస్తూ ఉంది. మరి మీ సంస్థ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి లక్ష్యాలను సాధించిందంటారు?
1: అదే అండి, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం తీసుకుందాం. మన ప్రభుత్వం వల్లే కాకుండా మన అందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2047కి మన భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాలనేది ఏంటంటే మన అందరి తాలూకా ఉద్దేశం, మన అభిప్రాయం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోర్ దాన్ 70

0: పర్సెంట్ మనకు వచ్చి ప్రజలు వచ్చేవి పూర్తిగా ఈ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ వ్యవసాయం అనేది మేజర్ పోర్షన్ ఉంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం వలన మా ఇన్స్టిట్యూట్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల తరగ ఆదాయం పెంచాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఇది కేవలం మన యాంత్రీకరణ ద్వారా తప్పనిసరిగా అయి తీరుతుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు మీ సంస్థ ద్వారా రైతులకు ఏమేం సేవలు అందిస్తూ ఉన్నారు, అక్కడ ఉండే యంత్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మీరు ఎలాంటి శిక్షణలు అందిస్తూ ఉన్నారు, ఈ 2047కి వికసిత్ భారత్ అంటే మన భారతదేశము ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని పాత సినిమా పాటలు వింటారు. ముందుగా జేబు దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆత్రేయ గీతరచన సంగీతం చక్రవర్తి.

మావారి మంచితనము చిత్రం నుంచి చెంచులక్ష్మి నాటకం. గానం పి సుశీల, వి రామకృష్ణ, జి ఆనంద్, కోవెల శాంత. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం మాస్టర్ వేణు.

ఏమీ వింతమెగము, ఇది ఏటి కొత్త ముఖము, తల ఏమో సింగానిది, తనువేమో నరునిది, పడితే ఈ మెకముని చేపట్టవలే, పసిడి బోనులోన చెరపట్టవలే.

0: లేరెవరు నను గన్నవారు.
1: ఏది నీ కులమేది ఏది,
0: పుట్టుకే లేని వాని కులమేమి చెప్పేది?
2: అబ్బో పూతగాడివే,
3: చేత చూస్తువా?
2: ఓ అబ్బో మగసిరిగలాడవా?
3: మగవాడను, సిరికి తగువాడను.
1: చెట్టు లెక్క గలవా, ఓ నరహరి పుట్ట లెక్క గలవా, ఓ నరహరి పుట్ట

0: పడగలొత్తగలవా, ఓ నరహరి పడగలొత్తగలవా.
1: కొడమిని మోసే పడగలపైనే పడక వేయగలనే, నువ్వు నా ఒడికి చేరుకుంటే మరి నా అడుగులొత్తుతుంటే, ఓ చెంచిత పడగలొత్త.

0: ఎవడురా ఈ గుంటడు నా కోననదుముకుంటాడు? ఏమి కండ పొగరు, ఇది ఏమి గుండె జగురు? వంచెద తుంచెద తెంచెద కాల్పించెద వంచక కీచకుడా.
1: నారాయణ నారాయణ, చెంచుదరా యోచించుదరా, నీ లక్ష్మి ఇక్కడుండవలసింది కాదు, అక్కడ ఆ సింగడి ప్రక్కన.
0: ఏంది స్వామి ఎగచక్కాలా? ఊరు పేరు తెలియనోడికి, ఎనకా ముందు ఏముందో ఎరగనోడికి నా చిట్టికోరను ఎట్ట కట్టుపెట్టే స్వామి?
1: పిచ్చిదొరా.

0: పోరెరుగక నిత్య సుఖములు పొందునుగాదా.
1: ఆ పైన మీ లక్ష్మికి నచ్చినవాడు నేను మెచ్చినవాడు దొర. శుభస్య శీఘ్రం కళ్యాణమస్తు.
2: స్వామి ఎక్కడ నా నారాయణుడు?
1: పిచ్చి తల్లి, ఇంకెక్కడి నీ నా నారాయణుడు?
0: నారసింహమూర్తి నరుడుగా రూపొంది చెంచుదాని వలను చిక్కెనెప్పుడో నమ్ముకున్న హరియే నటేట నిను ముంచే. అవ్వా, నమ్ముకున్న హరియే నటేట నిను ముంచే కంచె చేనుమేయ కలదె దిక్కు.
2: ఇది నిజమా?
1: నారాయణ, అనుమానమా తల్లి? అయితే మీ కళ్ళతోనే చూదురుగాని, నాతో రండి.

0: అంతేనా స్వామి?
1: అంతేనే భామ.
2: శ్రోతలు ఇంతవరకు రసధ్వని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు, పాత సినిమా పాటలు విన్నారు. సమయం 8:15 కావస్తోంది. మరికాసేపట్లో రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

0: రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుంది. 2014 మే 26వ తేదీన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 2026 మే 26వ తేదీకి పూర్తిగా 12 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. మరి ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సేవలు, మౌలిక వసతులు మరియు సామాజిక సంక్షేమ రంగంలో భారీ మార్పులు తీసుకువచ్చి భారతదేశాన్ని ఒక ఆకాంక్షపూరిత దేశంగా తీర్చిదిద్దింది. మరి ఇందులో భాగంగా ఈ భారత ప్రభుత్వము గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రైతులకు ఏమేం పథకాలు ప్రవేశపెట్టింది, మరి ప్రవేశపెట్టడంలో ఎలాంటి ప్రగతిని సాధించింది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు శ్రీ కె బాలాజీ నాయక్ గారు. వీరు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
1: నమస్కారం సార్.
0: బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో రైతులకు ఏమేమి పథకాలు ప్రవేశపెట్టిందంటారు
1: సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ప్రధానమంత్రి గారు మొదటిగా రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్టార్ట్ చేశారు. తదనంతరం ప్రధానమంత్రి కిసాన్ అని, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన అని, అలాగే సాయిల్ హెల్త్ కార్డ్, ఈనామ్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్,
0: అలాగే
1: ఎఫ్పిఓస్, నానో ఏరియా పథకాన్ని, అలాగే డ్రోన్ టెక్నాలజీని, చివరిగా పిఎండిడికేవై అనేది కూడా ప్రధానమంత్రి గారు 12 పథకాలు మెజ్ చేసి పిఎండిడికేవైగా నూతనంగా ఆవిష్కరించబడిన పథకం ఇది.
0: సరే బాలాజీ నాయక్ గారు, చాలా పథకాలను మీరు తెలియచేయడం జరిగింది కదా, మరి ముఖ్యంగా ఈ పథకాలు రైతులకు ఏ విధంగా అందుతున్నాయంటారు?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలలో మొదటిగా చెప్పేది ఏమంటే ఫుడ్ గ్రెయిన్ సార్, మోర్ గ్రెయిన్ మోర్ గెయిన్ అనే, దీనివల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది 2013-14తో పోల్చుకుంటే ఇప్పుడు 34% పెరిగింది సార్. 34% ఫుడ్ ప్రొడక్షన్ పెరగడంతో పాటు అలాగే ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ 12 సంవత్సరాల క్రితం 27,633 కోట్లు రైతులకు వెల్ఫేర్ అమౌంట్ కేటాయించింటే ప్రస్తుతం 1.4 లాక్స్ క్రోర్స్ మన ప్రధానమంత్రి గారు వెచ్చించారు సార్ 12 సంవత్సరాలలో. అలాగే ప్యాడీ వరి యొక్క మద్దతు ధర చూసుకున్నట్లయితే 2013-14లో 1310 రూపాయలు మాత్రమే ఉన్నింది, ఇప్పుడు అది కాస్త 2369 రూపాయలు, అంటే 80% పెరిగింది సార్. ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కడ ధాన్యాలు నిల్వ చేసుకోవాలనే దాని మీద గ్రెయిన్ స్టోరేజ్ ఇన్ కోఆపరేటివ్స్ అనే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రొక్యూర్మెంట్, రైతులు ధాన్యాలు పండించిన తర్వాత నిల్వ చేసుకోవడం, నిల్వ చేసుకున్న తర్వాత మళ్ళీ రైతులకి ఇవ్వాలి, అటువంటిప్పుడు ప్రభుత్వాలు ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాయి ధాన్యాన్ని. అది కాస్త 2013-14లో చూసుకున్నట్లయితే 7,000 క్రోర్స్లో దగ్గర తీసుకునేది, ఇప్పుడు 12,000 లక్షల కోట్లు మనకి ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పి ధర పెరిగింది సార్, అంటే 71% పెరిగింది సార్. అలాగే ఫార్మర్స్ యొక్క ఫుడ్ ఎకానమీ మనం చూసుకున్నట్లయితే దగ్గర 2013-14లో 1.34 లాక్స్ క్రోర్స్ ఫుడ్ ఎకానమీ ఉంటే ఇప్పుడు 2.24 లాక్ క్రోర్స్ మనకి ఫుడ్ ఎకానమీ పెరిగిందండి. రైతులు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, 2013-14లో చూసుకున్నట్లయితే 26 కోట్లు కార్డ్స్ ఇష్యూ చేశారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే 7,400 కోట్లు డబుల్ పెరిగిందండి. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా నియర్లీ 8 కోట్ల మందికి అదనంగా ఇవ్వగలిగారు. సో ఇవన్నీ పథకాలు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చినప్పటి నుంచి చాలా వరకు రైతులకు అందుబాటులో

0: నుండి వెసులుబాటు కల్పించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతోనే చాలా వరకు మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో కూడా జీడిపి రేట్ అనేది పెరిగిందండి. పిఎం కిసాన్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు రైతులకి ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున
1: ప్రధానమంత్రి కిసాన్
0: సమ్మాన్ నిధి కింద దగ్గర 9.2 కోట్ల మందికి రైతులకి చేరవేయడం జరిగింది. అది అమౌంట్ ఏంటంటే 4.3 లాక్స్ క్రోర్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇంతకుముందు ఉన్న ఏ ప్రభుత్వము చేయలేదండి. 12 సంవత్సరాలలో మన ప్రధానమంత్రి గారు మంచి ఇనిషియేషన్ తీశారు. దీనివల్ల రైతులకి ఆర్థికంగా సమయానుకూలంగా వాళ్ళకి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా మార్పు చేయగలిగారు.
1: సమయానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వ్యవసాయాన్ని బాగా కొనసాగిస్తున్నారు.
0: అవును సార్. అలాగే ఫామ్ ప్రొడక్ట్స్లో చాలా వరకు రసాయనిక ఎరువులు వాడేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్కి డైవర్ట్ కాండి అనే సదుద్దేశంతోనే 9 లక్షల హెక్టార్లు ఇంతకుముందు చేసేవాళ్ళు సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే 2.36 లక్షల ఎకరాస్ అనేది టోటల్గా ఆర్గానిక్కి కల్టివేషన్ చేస్తున్నారు. దీనివల్ల మనకి హెల్త్ పరంగా కానీ లేకపోతే మనం కన్జ్యూమ్ చేయడంలో కానీ చాలా బెనిఫిట్స్ వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించడం జరిగింది. అలాగే రైతులు కూడా ముందుండి ఆర్గానిక్ ఫార్మింగ్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది. క్రాప్ ఇన్సూరెన్స్లో చూసుకున్నట్లయితే గత పాలకుల్లో 4 క్రోర్స్ ఫార్మర్స్ కవర్ చేస్తుంటే టోటల్గా ఈసారి 63% మనకి సిఎస్టీ బీసీ ఓబీసీ అన్ని కమ్యూనిటీల్లో 63% కవరేజ్ జరిగిందండి. అలాగే చూసుకున్నట్లయితే వాటరింగ్లో కూడా మనకి ఫీల్డ్స్లో స్మార్ట్ అంటే ఇంతకుముందు జస్ట్ ఒక పొలానికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మోటార్ ఆన్ చేసి ఆఫ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పద్ధతి కూడా 50% మానేసి ఇప్పుడు టోటల్గా ఫీల్డ్స్లో స్మార్ట్ వే డైరెక్ట్గా సెల్ ఫోన్ ద్వారానే ఇక్కడ ఇంట్లో ఉండి కూడా మనం కరెంట్ వచ్చిందంటే స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, మన సెల్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా 63 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంపవరింగ్ ఆఫ్ ఫార్మర్స్లో కూడా మనకి 2013-14లో 7.3 లక్షల కోట్లు వెచ్చించడం జరిగిన, ఇప్పుడు దగ్గర 28.67 లాక్స్ క్రోర్స్ ఫార్మర్స్ యొక్క ఎంపవర్మెంట్ అనేది పెరిగిందనమాట. సో ఈ విధంగా వ్యవసాయ రంగంలోనూ ఇరిగేషన్ సెక్టార్, షోయింగ్ సెక్టార్ అండ్ హార్వెస్టింగ్ ఏ సెక్టార్లో చూసుకున్నా కూడా మనకి గ్రోత్ రేట్ అనేది 12 సంవత్సరాలలో
1: బాగా పెరిగింది.
0: 68% పైగానే పెరిగిందండి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు లో లెవెల్లో ఉన్నింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 3.39 లాక్స్ మెంబర్స్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జరిగింది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల. అందులో 9,200 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. టోటల్గా ఇండియా వైడ్ 274 లొకేషన్స్లో 9,200 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంపవర్మెంట్ని పెంచగలుగుతున్నారు.
1: అంటే 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవన్నీ
0: జరిగాయి సార్.
1: రైతులకు సంబంధించి
0: జరిగాయి సార్. ఇంకా చూసుకున్నట్లయితే అగ్రి స్టార్టప్ సార్, అగ్రి స్టార్టప్స్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ 12,008 అగ్రి స్టార్టప్లు ఆపరేషన్లో ఉన్నాయి సార్ మన దేశంలో. అది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ లెవెల్లో ఇన్నోవేటివ్గా రైతులకి నేర్పించడం జరుగుతుంది.
1: సరే బాలాజీ నాయక్ గారు, మరి చాలా విషయాలని మీరు తెలియజేశారు. వ్యవసాయం అంటే పురుషులే కాదు, మహిళలు కూడా చేదొడవాదడగా ఉంటేనే వ్యవసాయం కొనసాగుతుంది. చాలామంది మహిళా రైతులు కూడా ముందున్నారు వ్యవసాయ రంగంలో.
0: అవును సార్.
1: మరి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా పథకాలు ఉన్నాయంటారా?
0: ప్రధానమంత్రి గారు మహిళలకి ముఖ్యంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నమో డ్రోన్ దీది అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఇందులో చూసుకున్నట్లయితే చాలా వరకు సంఘాలు ఉంటాయి కదా సార్, ఎస్హెచ్జి సంఘాలు కానీ
1: సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్
0: ఉంటాం, సంఘాల ద్వారా ఒక డ్రోన్ తీసుకొని వచ్చి వాళ్ళే హైరింగ్ ఇచ్చుకోవచ్చు సార్. పర్ అవర్ లేకపోతే 1 ఎకర్కి 600 రూపీస్ తీసుకుంటారు సార్. సంఘాల ద్వారా డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది సార్. సో వీళ్ళు మహిళలు ఎకనామిక్ గా కూడా డ్రోన్ ద్వారా కూడా
1: ఎకనామిక్ గా ముందుకెళ్ళడానికి
0: అవకాశం ఉంది సార్. ఇది ముఖ్యంగా మన మహిళలకి, అలాగే పాడి పశువుల దాంట్లో కూడా చాలా వరకు మహిళలకి ప్రధాన పాత్ర పోషించారు సార్. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఈ మిల్క్ ప్రొడక్షన్ సార్, మిల్క్ ప్రొడక్షన్లో మహిళలు చాలా వరకు కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే 69% మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెరిగింది సార్ ఈ మధ్య మనకి చూసుకున్నట్లయితే. అట్లనే పశువులలో కానీ

0: ఈ సెక్స్ ఆర్టెడ్ సెమెన్ అనేది 90% మొత్తం టోటల్గా కవర్ చేస్తున్నారు సార్. అది ఎలా సాధ్యమైందంటే మహిళల పాత్ర ముఖ్యంగా ఉంటేనే ఈ విధంగా లైవ్ స్టాక్లో కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది సెక్స్ ఆర్టెడ్ సెమెన్ ద్వారా కల్పించడం, దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరగడం జరుగుతుంది సార్. ఈ విధంగా టోటల్గా మనం చూసుకున్నట్లయితే 12 ఏళ్ల పాలనలో వరల్డ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ మనదే ఉంటుంది సార్,
1: భారతదేశం.
0: అలాగే డ్రై ఆనియన్స్ లో కూడా ఇండియా అనేది లార్జెస్ట్, వరల్డ్ లో లార్జెస్ట్ సార్,
1: భారతదేశం.
0: అట్లనే చూసుకున్నట్లయితే స్పైసెస్ సార్, స్పైసెస్ ప్రొడక్షన్ లో కూడా లార్జెస్ట్, వరల్డ్ లార్జెస్ట్ స్పైసెస్ ప్రొడక్షన్ ఎక్కడంటే మన ఇండియాలోనే జరుగుతుంది సార్. అలాగే చూసుకున్నట్లయితే కోకోనట్ సార్, కోకోనట్ ప్రొడక్షన్ కూడా మనకి హైయెస్ట్ లార్జెస్ట్ ఇన్ వరల్డ్ చూసుకున్నట్లయితే మన ఇండియానే ఉంటుంది సార్. అట్లనే పిఎం కిసాన్ కానీ, పథకాలు కానీ, ఇంకా పల్సెస్ ప్రొడక్షన్ కానీ, మిల్లెట్ ప్రొడక్షన్ కానీ చూసుకున్నట్లయితే ఏ దేశం కూడా మన సాటి రావట్లేదు సార్, మనమే ముందు. అది బికాజ్ ఆఫ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవ, రైతుల పట్ల ఉన్న అభిమానం, ప్రేమతోనే ఇది సాధ్యమైంది సార్.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే అంత డిజిటల్ వ్యవస్థ అంటే ఏదన్నా కానీ అంటే డిజిటల్ రూపంలో వచ్చేసింది.
0: అవును సార్.
1: మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అన్ని డిజిటలైజేషన్ చేశారు, అది చాలా ఉపయోగకరంగా ఉంది. మరి వ్యవసాయంలో ఈ డిజిటల్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: చాలా వరకు చూసుకున్నట్లయితే మన వాతావరణానికి సంబంధించి కానీ, మార్కెట్ల ధరల నిర్ణయంలో కానీ, పంట సలహాలు ఇవ్వడంలో కానీ, ప్రస్తుతం జరిగేదంతా మొత్తం డిజిటలైజేషనే సార్. సో ఈ డిజిటల్ వ్యవసాయం అనేది ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మొబైల్ యాప్స్, అలాగే ఇప్పుడున్న రీసెంట్గా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అంటారు సార్ తెలుగులో, ఏఐ ద్వారా, అలాగే డ్రోన్స్, అలాగే న్యూ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ద్వారా ఆధునిక పద్ధతులు ఉపయోగించడం వల్ల ఈ వ్యవసాయాన్ని సమర్థవంతంగా మనం ముందుకు డిజిటలైజేషన్ ద్వారా కొనసాగించవచ్చు సార్. డిజిటలైజేషన్ యొక్క ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే రైతులకు సమయానికి సరైన వ్యవసాయ సమాచారం అందివ్వగలగడం సార్, అలాగే ఉత్పత్తి యొక్క ఖర్చులు తగ్గించి దిగుబడి మరియు ఆదాయాన్ని పెంచగలగాలి సార్, అలాగే వ్యవసాయ నిర్ణయాలను శాస్త్రీయ ఆధారాలతో పాటు తీసుకునేటట్లు చేయగలగడం సార్. ఈ విధంగా మనం డిజిటలైజేషన్ చేయడం వలన ముఖ్యమైన మనకు యాప్స్ కూడా చాలా ఉన్నాయి సార్, వాతావరణానికి సంబంధించిన మేఘదూత్ యాప్ కానీ, అలాగే పంటల సాగులో సలహాలు వాట్సాప్ రూపంలో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్లు, ట్విట్టర్స్, ఈ విధంగా చాలా వరకు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ద్వారానే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలలో చూసుకున్నట్లయితే ముఖ్య పాత్ర అనేది కిసాన్ సారథి అనే యాప్ ద్వారా రైతులకు సమయానుకూలంగా ఏ టైంలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, చీడపీడలు ఉన్నప్పుడు ఎటు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్. సరైన పద్ధతిలో సరైన టైంలో శాస్త్రీయంగా సలహాలు ఇవ్వగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం చేసుకున్న చొరవ వల్లనే కిసాన్ సారథి అనే యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వందే సార్.
1: అంటే ఇవన్నీ డిజిటల్ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు.
0: అవును సార్. ఒకటి ఈనామ్ మార్కెటింగ్ కూడా సార్, ఈనామ్, ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సార్. మా వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు, అలాగే డ్రోన్ సాంకేతికతను కూడా మనం పెంచుకోవచ్చు సార్.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో ఏమేమి పథకాలు ప్రవేశపెట్టింది రైతులకు సంబంధించి, మరి ఆ పథకాలు ఏ విధంగా రైతులకు అందుతూ ఉన్నాయి, ముఖ్యంగా మహిళా రైతులకు ఏమేమి పథకాలు ఉన్నాయి, అలాగే వ్యవసాయంలో డిజిటల్ వ్యవస్థ రావడం వల్ల వ్యవసాయం అనేది ఏ విధంగా సులభతరమైంది, మరి చాలామంది యువకులు అంటే వ్యవసాయ రంగంలోకి మారడానికి ఈ పథకాలను ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్.
1: శ్రోతలు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తం మీద ఆయన ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని సూచించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై భారతదేశ వృద్ధి ఆధారపడి సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. హార్మవ్ జలసంధి వద్ద వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కృషి చేశారని అన్నారు. హార్మవ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని, ఆ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు లేని స్వేచ్ఛ వాణిజ్యం జరగాలని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. పూణేలోని రంజన్గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब, वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे, ये सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा.
0: గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢ నిబద్ధతను చాటుకుంటోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు దేశంలో నక్సలిజం నిర్మూలన, ఈశాన్య ప్రాంతంలో 12 ఒప్పందాలతో అంతర్గత భద్రతను బలోపేతం చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి వాటి ద్వారా సరిహద్దులో ఉన్న శత్రువులకు ధీటైన జవాబు చెప్పామని అమిత్ షా పేర్కొన్నారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ది దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఏకంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ సరికొత్త మైలురాయిని అధిగమించిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 110% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. దేశీయంగా తయారీ ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా పెరగడం, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం మరింత విస్తరించడం, రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఈ భారీ వృద్ధికి దోహదపడిందన్నారు. దేశ రక్షణ రంగ బలానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో రానున్న రోజుల్లో ఈ రంగం మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.

0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సమావేశంలో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 పనితీరును సమీక్షించారు. దానిని మరింతగా సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను సులభతరం చేయడానికి కృత్రిమ మీద ఏఐ వంటి వాటిని ఉపయోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుకు సరైన పరిష్కారం లభించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలన్నారు. అలాగే బ్యాంకు ఖాతాలను స్తంభింపు చేయడం వల్ల తలెత్తే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని అమిత్ షా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారించాలని జీసెవెన్ సదస్సు పేర్కొంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని జీసెవెన్ సదస్సు స్వాగతించింది. ఈ ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడానికి మంచి అవకాశమని పలు దేశాలకు చెందిన నాయకులు అభివర్ణించారు. హార్మో జలసంధి గుండా సురక్షితమైన సముద్ర రవాణాకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు జీసెవెన్ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగార్ యోజన పీఎంవీబీఆర్వై కింద సుమారు 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ఈ నెల 19 న్యూఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఉపాధి కల్పనను వేగవంతం చేయడం, ఉపాధిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడం, సామాజిక భద్రతా పరిధిని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం అమలులో ఈ పంపిణీ ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి కార్యాలయం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది లబ్ధిదారుల ఉపాధి కల్పనకు ఈ పథకం ఇప్పటికే దోహదపడిందని తెలిపింది. దేశంలోని యువతకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని కోటాలో ఎకో ఆఫ్ స్టూడెంట్స్ పేరిట ఈరోజు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని యువత కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ పోస్టులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి, అణచివేతకు వ్యతిరేకంగా యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ నిర్దేశించిన 403 పరుగుల లక్ష్యంతో ఆట ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 34 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 213 పరుగులు చేయాల్సి ఉంది. వాతావరణం. దేశంలోని పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అసోం, మేఘాలయ, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త త్రిసానుభానికి వెల్లడిస్తూ,
1: The southwest monsoon is likely to advance into some more parts of Telangana, Odisha, Jharkhand and Bihar and some parts of Chhattisgarh around 23rd of June. And isolated heavy rainfall likely over northeast India, sub-Himalayan, West Bengal, Sikkim, Bihar during the week. And heat wave conditions very likely in isolated pockets of Madhya Pradesh till 21st of June, Vidarbha till 20th of June, Telangana till 19th of June and over Chhattisgarh for today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,808 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.52 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు ధర $4,329 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం తెలుగు చలనచిత్ర గీతం. మేఘ సందేశం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. వేటూరి గీతరచన, సంగీతం రమేష్ నాయుడు.

0: తెలుగు సినీ గీతం విన్నారు. ఇప్పుడు విందాం.
1: రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం. రచన డాక్టర్ మహిధర్ నళిని మోహన్ రావు. సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం. నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి. వినండి రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం.

పరమధర్మమహింసంచు భరతావని ఘోషించెను.

పతపాలకిది ప్రశస్తి గల చోటని తెలిసి వస్తి ఋషుల మీద భక్తి జాస్తి మీకని నే విశ్వసిస్తి. సరే మీకు నమ్మకం కలక్కున్న వెళ్ళొస్తా, కలకాలం బతకండి.

0: మీరింతవరకు రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం విన్నారు. ఇందులో శ్రీ బీజే వర్మ, టి ఉషారాణి, వసంత శ్రీనివాసన్, వసంత శోభ, సుధాకర్, యామిని, కవిత, జి అలకానంద, పి హిమబిందు, రేఖారాణి, పద్మజ, ఎంజి ప్రసూన పాల్గొన్నారు. రచన డాక్టర్ మహీధర్ నళిని మోహన్రావు, సంగీతం శ్రీ పాలకుమి విశ్వనాథం, నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి.
1: శ్రోతలకు ప్రకటన. ఈ నెల 19వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు చికిత్స గురించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ గారు శ్రోతల సమస్యలకు నేరుగా సమాధానాలిస్తారు. కావున శ్రోతలు, 19వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:45 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 9:00 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. అతిథి గారు దయచేయండి. నాటిక రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు.

0: డాక్టర్, కాలు స్లిప్ అయిందా లేదా కార్టే స్లిప్ అయిందా? మీరు భూమిని
1: పాత బట్టలు తీసుకుని కొత్త స్టీల్ సామాన్లు ఇస్తాం, స్టీల్ సామాన్లు ఇస్తాం, పాత బట్టలు తీసుకుని కొత్త స్టీల్ సామాన్లు. అమ్మయ్యా పలికింది.
2: ఇదిగో స్టీల్ సామాన్లు, ఇప్పుడే అరిచాడు, ఇంతలోనే ఏమైపోయాడబ్బా? అలా ఊరికనే కూర్చునే బదులు ఆ వీధి చివరి దాకా వెళ్లి వాణ్ణి పిలుచుకురాకూడదండి.
1: ఎవరు? నేనా?
2: అవును మీరే.
1: చాలే ఊరుకో, ఇక్కడ అలాంటి వాడెవ్వడూ లేడు, నేను పిలిచినా రాడు.
2: ఎందుకు రాడు?
1: ఎందుక, నేనే అలా గొంతు మార్చి పెద్దగా అరిచాను గనుక.
2: మీరా?
1: అవును సక్కుబాయ్, టిఫిన్ పెడతామని ఆశతో నిన్ను పదే పదే పిలిచా, పలకపోయేసరికి అలా అరిచా.
2: అవునా? మీరు దేనికైనా సమర్థులేండి, మనుషులు ఆరవగలరు, కుక్కలో కొరవగలరు.
1: నన్ను పొగుడుతుందా తిడుతుందా? ఏమోలే రమా, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టవు?
2: టిఫిన్ తర్వాత. ముందు నిన్న రాత్రి నేను మీతో ఏమన్నాను ఒకసారి చెప్పండి.
1: నిన్న రాత్రి తిన్నదే నాకు గుర్తుండదు, ఇంకా నువ్వు అన్నదేం గుర్తుంటుంది?
2: మీకు ప్రతి ఆదివారం ఆఫీసుకు ఎలా సెలవుంటుందో అలా నాకు సెలవు కావాలి అని అడిగాను కదా, కనుక ప్రతి ఆదివారం వంటిల్లు బందు, హోటల్లో విందు. దీనికి మీరు కూడా ఒప్పుకున్నారుగా.
1: నేనా? ఆహాహా,
2: అదేంటండి రాత్రేమో అని ఇప్పుడే ఆ అని అంటారేమిటి?
1: అబ్బా, రాత్రి నిద్ర మత్తులో నేను ఊ అని మూలిగుంటాను, అది విని నేను ఒప్పుకున్నానంటే ఎలా?
2: అదేం కుదరదు. ఇప్పుడు టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సినిమా, అన్ని ఈ రోజు బయటే.
1: అమ్మో, నీ గుంతెమ్మ కోరికలు తీర్చడం నా వల్ల కాదే.
2: మన పెళ్లిలో మీరు మీ వాళ్ళు అడిగిన గుంతెమ్మ కోరికలన్నీ మా నాన్న తీర్చలేదు, అప్పుడు ఆయన తీర్చగాలేనిది, ఇప్పుడు తీరిస్తే ఏమొస్తుంది?
1: ఏడుపు వస్తుందే. అవునే, ఒక మధ్యతరగతి వాడు పెళ్లంతో సినిమాలు షికారు చేసే రోజులేనా ఇవి? పైగా ఏది కొనాలన్నా ఏం తినాలన్నా ట్యాక్సులు అన్ని భరించి లెక్కలేసుకుంటే బోరెడవుతుంది, నెలాకరయ్యేసరికి నా పర్సుకు పెద్ద బొక్క పడుతుంది, అది తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది.
2: అవునా పాపం? ఇదిగోండి టవల్, కళ్ళు తుడుచుకోండి.
1: నీకంతా వేళాకోళమే.
2: కాదు మరి, ఎక్కడికైనా వెళ్దామంటే దగ్గరలో ఏ బంధువులు లేరు, పోనీ బంధువులు ఎవరైనా మన ఇంటికి వస్తారనుకుంటే అదీ లేదు, పొద్దు స్తమానం ఇంట్లో ఉండి నాకెంత బోర్ కొడుతుందో మీకెలా తెలుస్తుందండి.
1: సర్లే, ఆ ముక్కు చీలకు.
2: అంటే మీరు మీరు
1: ఈ ఒక్కసారికి నీ కోరిక తీరుస్తాను, ఓకేనా?
2: మా మంచి శ్రీవారు, మీకు పైకి కనపడదు కానీ ఎంత మంచివారు. ఏమండి, 5 నిమిషాలు రెడీ అయి వస్తాను, ఓకేనా?
1: అలాగే రమ, వచ్చేలోగా ఈ వారం నా వారఫలాలు చూసుకుంటా. ఈ వారం మీ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి, కుటుంబంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. అంటే కొంపదీసి దొంగలా? అయితే జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు పెరిగి అప్పులు చేస్తారు, మంచికి పోతే చెడిదరవుతుంది. అమ్మో, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చేచి, ఏం వారఫలాలో ఏమో, ఒక్కటి మంచిదింటే ఒట్టు.
2: ఏమండి, పదండి వెళ్దాం.
1: తలుపులన్నీ జాగ్రత్తగా వేశావా?
2: అబ్బా వేశాను కాని, పదండి.
3: ఎవరండి ఇంట్లో? ఏమండోయ్!
1: ఈయనెవరు? అటువైపు మొహం పెట్టి ఇటువైపు నడుస్తున్నాడు.
2: అరే, ఆ పెద్దయన పడిపోతారేమోనండి, పట్టుకోండి.
1: అరే, ఏమండోయ్ ఆగండి, అరే ఆగమంటుంటే.
4: అంటే అప్పుడే గుమ్మంలో అడుగు పెట్టేశాను అన్నమాట.
1: ఎవరండి మీరు? దేశమంతా ముందుకు పోతుంటే మీరేమిటి వెనక్కి నడుస్తున్నారు? గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలనే?
3: అబే అదేం కాదండి, నాకు కొంచెం పట్టింపులున్నాయిలేండి. కొత్తగా ఏ పనైనా చెయ్యాలన్నా, ఎవరింట్లోనైనా అడుగు పెట్టాలన్నా తూర్పుకు తిరిగి చేస్తుంటాను. పైగా మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే సూర్యుడికి వెనక భాగం చూపించాలి, అందుకే ఇలా.
1: ఏడ్చినట్టుంది, మీ కాలు దేనికైనా తగిలి తట్టుకొనుంటే మీ తల కొబ్బరికాయలా పగిలి మీకు స్వర్గం కనిపిస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక మాకు నరకం కనిపిస్తుంది.
3: పోనండి, ఇవాళ చస్తే రేపటికి 2.
1: అవునవును, ఎల్లుండికి 3, ఆ మర్నాటికి 4.
2: అబ్బా పెద్ద ఏమిటి?

0: రండి, మీకు సరసాలు, మనం త్వరగా వెళ్దాం, పదండి.
1: ఇంతకు ఎవరండి మీరు?
2: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నా.
1: ఎక్కడికి? ఇంట్లోకే? అవసరం లేదు, మేం బయటకు వెళ్తున్నాం, ఇక్కడే చెప్పండి.
2: అయ్యో అలాగా, సరేలే, ఇక్కడే, ఇక్కడ ఆనందం అని.
1: నేనేనండి, నా పేరే ఆనందం.
2: అయితే నాకు కావలసిన వాళ్ళింట్లోనే కాలు పెట్టానన్నమాట. శుభం. అమ్మాయి రమణి, కాస్త ఈ బ్యాగ్ తీసుకోమ్మా. ఏమిటి, ఇద్దరూ అలా తెల్లమొహాలేసు చూస్తున్నారు, నన్ను ఇంకా గుర్తుపట్టలా?
1: బాగుంది, చూడగానే గుర్తుపట్టడానికి మీరేమైనా డైలీ సీరియల్లో యాక్టరా, పొలిటికల్ లీడరా, మాట్లాడవేంటే?
0: అవును బాబాయ్ గారు, మీరెవరో మాకు తెలియదు.
2: నేను నీకు బాబాయ్ వరసన అవుతానమ్మా.
1: అంటే నిజంగా బాబాయ్ కాదన్నమాట?
2: బాబాయ్ వరస అంటే అర్థం వరసకు బాబాయ్ అని గాని బంధువు కాదని కాదు. ఏమిటమ్మాయ్, మీ ఆయనకు ఆనందం తక్కువ, అనుమానం ఎక్కువ అనుకుంటాను.
1: ఏమేవ్, ఈయన మన పెళ్లిలో కూడా ఎక్కడ చూసినట్లేదే. వచ్చాడంటావా? లేకపోతే పీకల దాకా మెక్కేసి పీటల దాకా రాకుండానే చెక్కేశాడంటావా?
0: బాగుంది, సిగ్గుపడుతూ తలంచుకుని కూర్చున్న దాన్ని నేనెలా కనిపెట్టగలనండి?
1: నిజమేలే.
2: అమ్మాయి రమణి, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి, ఒకసారి ఇలా దగ్గరకు రామ్మా.
1: నువ్వు ఆగవే, ఎందుకో చెప్పండి.
2: నీకు మరీ అనుమానం. అతిథి దేవోభవ అన్నారు, అంటే అతిథి దేవుడితో సమానం అని. నా కాళ్ళ మీద పడితే నీకు పుణ్యం వస్తుంది.
1: పుణ్యం కాదు, నడు నొప్పి వస్తుంది.
2: నువ్వు ఉండవయ్యా, నువ్వు రావమ్మా, నువ్వు వంగబోయ్, శీఘ్రమేవ పుత్ర సంతాన ప్రాప్తి రస్తు.
0: థ్యాంక్స్ బాబాయ్ గారు, లోపలికి రండి, కాఫీ తాగుదురు గాని.
1: ఆగండి ఆగండి. ఏమిటే, మనం శుభవాంటు సినిమాకి వెళ్తుంటే ఇప్పుడు ఈయన్ని లోపలికి పిలుస్తానంటావేంటి?
0: ఫెతో సినిమా, పోతే పోనీయండి, ఇంకొకసారి వెళ్ళొచ్చు. రాక రాక మన ఇంటికి బంధు వస్తే వాకిట్లో నుంచే వెనక్కి పంపించేస్తే ఏం బాగుంటుంది చెప్పండి?
2: అబ్బబ్బా, ఏమిటయ్యా ఆనందం, నన్ను ఇట్లా నిలబెట్టేసి మీలో మీరే కబుర్లు ఆడుకుంటూ ఎట్లా? కాళ్ళు పీకుతున్నాయి.
1: సరే లోపలికి రండి.
0: రండి బాబాయ్ గారు రండి, ఇలా కూర్చోండి, మంచినీళ్ళు పట్టుకొస్తాను.
1: ఏమండే, ఇంతకీ అసలు సంగతి చెప్పలేదు. అదేనండి, మీది ఏ ఊరు, ఏం పేరు, ఎందుకు వచ్చారు?
0: ఇదిగో బాబాయ్ గారు మంచినీళ్ళు.
2: ఇలా తెమ్మా. అబ్బా, నీ మనసులాగా నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయమ్మా. అమ్మాయి, మీ ఆయన సామాన్యుడు కాదమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయాల్సిన వాడు. అమ్మో అమ్మో, ఏం కూపీళ్ళు అవుతున్నాడు.
1: ముందు విషయం చెప్పండి.
2: నా పేరు బుచ్చయ్య, మాది అచ్చిరెడ్డి పాలెం. ఆనందం, ఇక నన్ను వదిలిపెడతా?
1: అప్పుడేనా, మాకు ఎలా చుట్టమయ్యారు అది చెప్పండి.
2: నీకు సంగీతం మాస్టర్ సామర్లకోట సాంబమూర్తి తెలుసా? ఆయన బావమరిది పిఠాపురం పిచ్చయ్యకు పిల్లనిచ్చిన పరమేశ్వరరావు భార్య పార్వతమ్మ, చెల్లెలి మొగుడు చెంచురామయ్య, మీ ఆవిడ నాన్న దాయాదులు.
1: ఏమిటేమిటి, ఇంకోసారి చెప్పండి.
0: ఏమండి, ఈ బీరకాయ చుట్టరికాలు మనకు అర్థం అవుతాయా పెడతాయా చెప్పండి. ఇంకా ఆయన ఏం అడగండి.
2: అడగనివ్వమ్మా, మనసులో అనుమానం ఎప్పుడూ ఉండకూడదు. పోనీ ఇంకో చుట్టరికం చెప్తాను. ఆనందం విన్నాయన, నీకు రామరప్పాడు రాధాకృష్ణయ్య తెలుసా? స్కూల్ మాస్టర్. అది లేదు. పోనీ గొల్లపూడు గోవిందయ్య, ఆయన కూడా తెలియదన్నమాట. ఆయన బామ్మర్ది గుణదల గోకర్ణం అని, అతని చెల్లెలు గజలక్ష్మి మామ, కామయ్యతోపు కాంతారావు అక్కయ్య శ్రీలక్ష్మి భర్త, నీకు పిల్లలిచ్చిన మామ షడ్రగులవుతారు. ఆ శ్రీలక్ష్మి కొడుకు నేను. ఎలా చూసినా అమ్మాయికి నేను బాబాయ్ వరసన అవుతాను.
1: ఇదంతా ఎందుకు గాని, మీ దగ్గర ఆధార్ కార్డుందా?
0: చాలే ఊరుకోండి, బంధుత్వాలకు ఆధార్ కార్డులకు లింక్ ఏమిటండి?
1: అప్పా ఉందే, నీకేం తెలుసు, రేపు మనం చస్తే వల్ల కార్డులు తగలియాలన్నా ఆధార్ కార్డుండాలి, అది రూలు.
0: ఏమిటండి మీరు, ఇవాళ్ళుండి రేపు వెళ్లే బంధువులకు కూడా అడ్డమైన రూల్స్ అన్ని ఉంటాయా మీ పిచ్చి కాకపోతే?
2: పోనీవమ్మా, అబ్బాయికి ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఈ జనరేషనే ఇంత, వీళ్లకు తెలియదు, చెబితే పట్టించుకోరు.
0: చూడండి, ఇంకా మీరేం చెప్పకండి, పాపం పెద్ద ఆయన మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు, ఒక్క పూట ఉండనిస్తే ఆయన కోరిక తీరుతుంది, మనకు పెద్దవాళ్లకు సేవ చేసిన పుణ్యమూ దక్కుతుంది, సరేనా?
1: సరే, నువ్వింతగా చెప్తున్నావని ఊరుకుంటున్నా.
0: ఏమండి మీరు

0: ఆ బజార్కు వెళ్లి చికెన్ పట్టుకురండి, ఈలోగా నేను వంట మొదలు పెడతాను.
1: అలాగే. ఇదిగో, ఎందుకైనా మంచిది, మీ బాబాయ్ మీద ఒక కన్నేసి ఉంచు.
0: ముందు మీరు బయటకు కదలండి. ఏంటి బాబాయ్, ఏం చేస్తున్నారు?
2: ఒక్క నిమిషం ఆగమ్మా, చెబుతాను.
0: అదేంటి బాబాయ్, ఈ కుర్చీలు సోఫాలు అన్ని ఉన్న చోట ఉంచకుండా నట్టింట్లోకి మార్చారేమిటి?
2: వాస్తు దోష నివారణమ్మా, చెప్పానుగా నీకు సంతానం కలగకపోవడానికి, మీ ఆయనకు ప్రమోషన్ రాకపోవడానికి కారణం వాస్తు దోషం. అందుకే ఈ మార్పులు. ఇలా ఇంట్లోని సామానంతా వారం పాటు అస్తవ్యస్తంగా ఉంచితే దోషం దూదిపింజిలా ఎగిరిపోతుంది, తరువాత అంతా మంచే జరుగుతుంది.
0: ఏమో బాబాయ్, ఆయన వస్తే ఏమంటారు ఏమో, నాకు మాత్రం భలే భయంగా ఉంది.
2: నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకు, ఆనందానికి నేను చెబుతానుగా. రమా,
0: అదిగో బాబాయ్ ఆయన వచ్చేసారు.
3: ఏమిటి ఏమిటే, ఇల్లంతా ఇలా ఉంది, ఆ కుర్చీలేంటి, నాలుగు మూలలో నాలుగు వేశారు, ఏమిటి ఇదంతా?
0: అది మరి మరి
2: అలా సర్దింది నేనే ఆనందం. ఎలా ఉందో,
3: నా మొహంలా ఉంది.
2: మా మరీ అంత చండాలంగా ఉందా?
3: అయినా దీన్ని సర్దటం అంటారండి?
2: అనరు అనుకో, కాని ఇలా ఎందుకు చేశానో తెలుసా?
3: తెలుసు, చేదస్తం ఎక్కువయ్యి.
2: కాదు, వాస్తు బలం తక్కువయ్యి.
0: ఎందుకండి బాబాయ్ మీద అలా విరుచుకుపడతారు? ఇప్పుడేం కుంపలంటుకుపోయాయని ఆయన ఏమన్నా అది పగలగొట్టండి, ఇది మార్చి కట్టండి అని ఏమన్నా కష్టపడుతున్నారా? పైసా పైసా నష్టం జరగకుండా ఇంట్లోని వస్తువుల్నే అటు ఇటుగా మార్చి ఇంటికి వాస్తు బలాన్ని పెంచుతున్నారు.
3: వాస్తు బలం కాదే ఈయన పెంచుతున్నది, నా ఖర్చు. అసలు ఈయన గారు వచ్చిన మర్నాడే సింహద్వారంలో దోషం ఉందని సిమ్మెంట్ దిమ్మిని తెచ్చి గుమ్మం ముందు పెట్టాడా? గ్యాస్ సిలిండర్ తెచ్చేవాడు అది తగిలి బొక్క బోర్లు పడి కోమాలోకి పోతే 10,000 వదిలించుకుంది ఎవరు, నేనా ఆయన? ఈ సంగతి తెలిసి కూడా మళ్లీ ఆయన సమర్థిస్తావేంటే?
2: ఇదిగో ఆనందం, చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు తెలుసా?
3: అంటే మీ ఉద్దేశం?
2: ఆ రోజు ఆఫీసులో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆనందం.
0: అవునండోయ్, రోజు మీరు కూర్చునే చోటు ఉండే సీలింగ్ ఫ్యాను ఊడి కింద పడిపోలేదు.
2: అదే టైంలో ఆ గ్యాస్ వాడికి వైద్యం చేయిస్తూ హాస్పిటల్లో ఉన్నావు అంటే కారణం ఎవరు? నేను కాదు ఆనందం. లేకపోతే ఆ రోజు ఎప్పట్లా టంచెనగా ఆఫీసుకు వెళ్లి అదే సీట్లో కూర్చునుండేవాడివి, ఆ ఫ్యాను నీ తల మీద పడి నువ్వు కోమాలోకి పోయి ఉండేవాడివి.
3: చే, అనవసరంగా మిమ్మల్ని కదిలించి తల నొప్పి తెచ్చుకున్నాను. రమా, కాస్త కాఫీ తెచ్చిపెట్టి.
0: అయ్యో, పొద్దున్న చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో పంచదార అయిపోయిందండి.
3: అప్పుడేనా? మొన్నే కదా తెచ్చింది.
0: అంటే బాబాయ్ కొంచెం షుగర్ ఎక్కువగా తాగుతారు కదండి, అందుకే తొందరగా అయిపోయింది.
3: కర్మ తక్కుతుందా? ఇప్పుడే తెస్తాను.
2: అబ్బబ్బబ్బబ్బా, ఏమిటిది, ఎంత గట్టిగా కొట్టినా ఈ గోడకు మేకు దిగడం లేదు. పోనీ ఆ గోడకు కొడితే తొందరగా దిగుతుందేమో, చూద్దాం.
3: అరేరే, ఏమిటండి మీరు, ఏంటి మీరు చేస్తున్న పని?
2: చూస్తున్నావుగా నాయన, గోడకు మేకు కొడుతున్నా.
3: అయ్యో, ఇది అద్దె కొంపండి, ఈ చప్పుడు ఇంటి ఓనర్ చెవిలో పడితే ఏం జరుగుతుందో తెలుసా?
2: కొడితేనేగా తెలిసేది, ముందు నన్ను కొట్టనివ్వు.
3: ఆపండే.
2: అదేంటి ఆనందం, అలా కసురుకున్నావు? నేను ఈ పని ఎందుకు చేస్తున్నానో తెలుసా?
3: తెలుసు, నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటించాలని. అంతేగా?
2: కాదు, మీ ఆవిడకు కడుపు పండించాలని.
3: ఏమిటండి మీరు మాట్లాడేది, ఈ మేకుకి మా ఆవిడ కడుపుకి ఏమిటండి సంబంధం?
2: ఉంది నాయనా, ఉంది. అది వాస్తు సంబంధం. ఇంటి ఉత్తరం వైపు గోడకి బుద్ధుడి బొమ్మ తగిలిస్తే గృహస్థుకు గుమ్మడి పండు లాంటి మగబిడ్డ పుడతాడని వాస్తు శాస్త్రం చెబుతోంది నాయన.
3: ఇంటి ఓనర్ ఈ పాటికి బుసలు కొట్టుకుంటూ బయలుదేరి ఉంటాడని నా సిక్స్ సెన్స్ చెప్తోంది.
4: ఆనందం,
3: అదిగో అనుకున్నదంతా అయింది. ఆ వచ్చేది ఇంటి ఓనరే. ఓరే నాయను, ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో.
2: ఎందుకయ్యా మరీ అంతగా భయపడతావు, ఆయన ఏమన్నా పీకుతాడా మేకు?
3: అప్ప, ఆయన గురించి మీకు తెలియదండి, ఈ సీన్ చూసి పూనకం వచ్చిందంటే శివతాండం చేస్తాడు తెలుసా? అసలు ఆయన పేరే కైలాసం.
2: అంతే కదా, చైనీ వాయ్ చైనీ. ఆయన శివతాండవం చేస్తే నేను విలయ తాండవం చేస్తాను.

0: వేసింది చాలు గాని లోపలికి పదండి. భగవంతుడా, ఈ గండం నువ్వే తప్పించాలి, పదండి.
1: ఆనందం ఆనందం.
0: నమస్కారం సార్, ఏమిటి ఇలా వచ్చారు?
2: ఎవరో గోడకు మేకులు కొట్టినట్టున్నారు. ఇందాక నుంచి ఒకటే శబ్దం, నీకు వినిపించిందా?
0: అబ్బా లేదే, ఎవరబ్బా?
2: ఆనందం, ఎందుకు చేశావు ఈ పని?
0: నేనా? ఏ పని?
2: ఆహా, ఏమి నటిస్తున్నావాయ్? గోడకు మేకు కొట్టింది నువ్వే, నాకు తెలుసు.
0: అదే, నేనెక్కడ కొట్టాను సార్? చూపించండి.
2: ఆనందం, నిప్పు లేకుండా పొగ రాదు, శుద్ధి లేకుండా శబ్దం రాదు.
0: కొటేషన్ బాగుంది సార్.
2: కానీ నీ పద్ధతే బాగాలేదు. అదిగో అక్కడ శుద్ధి మేకు కనిపిస్తున్నా కాదని బుకాయిస్తావే.
0: లేదండి, నేను కొట్టలేదు.
2: కొట్టావు.
0: కొట్టలేదు.
2: కొట్టావు.
0: కొట్టలేదు సార్.
2: కొట్టావు.
0: కొట్టలేదు సార్.
3: అబ్బా ఆగండి. కొట్టామండి. అయితే ఏంటట?
2: ఆనందం, ఎవరి అపరిచితుడు?
3: అపరిచితుడిని కాదు, ఈ ఇంటికి వచ్చిన అతిథిని.
2: ఆనందం, నా పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో తలదాచుకుంటున్న ఈ తలకు మాసినోడు మన తగాదాలో తల ఊరుస్తాడా? ఎంత ధైర్యం!
3: ఏం, తలదూర్చడం తప్ప ఇంకా మాట్లాడితే ఈ గోడకు మేకు కొట్టబోయింది కూడా నేనే తెలుసా. అయినా ఈ గోడలు బండరాళ్లతో కట్టించావా, బ్లాక్ మనీతో కట్టించావా బాబు? ఎంత కొట్టినా చిన్న కంత కూడా పడలేదు.
0: అబ్బా, మీరొచ్చారేంటండి? నేను మాట్లాడుతున్నాను కదా, మీరు లోపలికి వెళ్ళండి.
2: ఆనందం, ఏమిటిది ఎంత అందమైన గోడ?
3: మందంగా కూడా ఉంది.
2: అందుకని మేకులు కొడతావా?
3: కొట్టింది మేకులేగా, పిడకలు కాదుగా.
2: ఆనందం,
0: అవతల ఆయన అరుస్తుంటే మాటకు మాట చెప్తారేంటండి మీరు? అదిగో ఆయనకు పోనకం వచ్చేస్తుంది.
3: ఆల్రెడీ ఇక్కడొచ్చేసింది.
2: ఇంత అందమైన కూడా ఒక మేకు కొడితే ఏమవుతుందో తెలుసా?
3: తెలుసు, బొక్క పడుతుంది.
2: ఆ బొక్కను చూస్తే నాకు తిక్కరేగుతుంది.
3: నీకు తిక్కరేగితే నాకు పంబరేగుతుంది.
0: అబ్బా మీరు ఊరుకోండి, ఆయన ఇంటి యజమాని.
3: అయితే ఆయనకేమైనా కొమ్ములున్నాయా?
2: అవ్వా, యజమానికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా?
3: నెల నెల అద్దె ఇస్తున్నాగా, ఇంకా మర్యాద కూడా ఇవ్వాలా?
2: ఆనందం, ఇక మీతో మాట్లాడడం అవసరం. నాకు చెప్పకుండా ఇంట్లోకి అతిథిని ఎలా వచ్చేసినందుకు నీకు 500 పెనాల్టీ. కట్టకపోతే రాత్రికి ఇంట్లో కరెంట్ కట్.
0: ఇదిగోండి.
2: ఇదిగో ఈ అతిథిని ఇంట్లో ఉన్నంత కాలం ఇంటద్ది 5,000 కాదు, 6,000. అర్థమైందా? జాగ్రత్త, మళ్లీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. వస్తా
3: ప్రస్తుతం.

0: Şaba. Ama.
1: అమ్మాయి రమణి, ఏంటమ్మా అలా మూలుగుతున్నావు? ఏమైంది?
0: గంట నుండి ఒకటే తలనొప్పి, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి.
1: అయ్యో పాపం, మాత్రం ఏదన్నా తీసుకురమ్మంటావమ్మా?
0: వద్దు బాబాయ్, ఇంట్లో ఉంది, వేసుకున్నానులే.
1: సరేలే అమ్మా, నువ్వెళ్ళి కాసేపు పడుకో, నా గురించి నువ్వేం బాధపడకు, అన్నం నేనే పెట్టుకు తింటానులే.
0: లేదు బాబాయ్, గ్యాస్ అయిపోతేను, ఈ రోజు ఇంకా వంట చేయలేదు.
1: చేయలేదా? మరి ఆనందం ఏం చేస్తున్నాడు?
0: ఏం చేస్తారు, చేసి పెడితే తింటారు.
1: అంతేగాని వంట చేయడా?
0: ఆయనకు వంట రాదు బాబాయ్.
1: హవ్వా హవ్వా, వంట రాని మగాణ్ణి ఎట్లా పెళ్లి చేసుకున్నావమ్మా? మరీ ఇంత అమాయకురాలువే.
0: పోనీలే బాబాయ్, మీరున్నారుగా, మీరు చెయ్యండి.
1: నేనా ఈ వయసులోనా?
0: తప్పదుగా బాబాయ్.
1: తప్పదా?
0: తప్పదు.
2: ఏమండోయ్, మీకు శుభవార్త అండి.
3: ఏమిటి అది?
2: మా బాబాయ్ జంప్ అండి.
3: అవునా?
2: అవును, అంతా మీరు చెప్పినట్లే చేశాను, అనుకున్నట్లే జరిగింది.
3: వెరీ గుడ్.
2: నాకు ఒంట్లో బాగోలేదని నాటకం ఆడి వంట చేయి బాబాయ్ అని చెప్పానో లేదో, కాసేపటికి బ్యాగుతో సహా బాబాయ్ పరార్.
3: పేడ వదిలిపోయింది, లేకపోతే ఇవాళ్ళుండి రేపు పోతాళ్లేని ఉండనిస్తే నెలల తరబడి తిష్ట వేసుకుని బాధిపారేస్తున్నాడు.
2: పోనీలేండి పాపం, వెళ్లిపోయాడుగా.
3: అయితే మాత్రం చేసిన పనులు మర్చిపోతావా? ఎంత నష్టపెట్టిపోయాడో.
2: అవును.
3: సర్లే, ఈ సంతోషాన్ని మనం ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలి రమా.
0: ఏం చేద్దాం?
3: ఈరోజు సాయంత్రం హోటల్కి వెళ్దాం.
1: సాయంత్రం దాకా ఎందుకు ఆనందం? నేను తీసుకొచ్చానుగా.
2: బాబాయ్ అండి, బాబాయ్ బాబాయ్.
3: వెళ్ళిపో.

0: అన్నావు కదే.
1: అదే నాకు అర్థం కావటం లేదండి.
2: ఏమిటి అలా చూస్తున్నారు? ఓహో ఇవేంటనా, ఇవి బిర్యానీ పొట్లాలమ్మా, ముగ్గురికి మూడు. మళ్ళీ సాయంత్రానికి కూడా ఒకేసారి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. ఆనందం నాయనా, ఆ హోటల్ కుర్రాన్ని బయట నిలబెట్టి వచ్చాను గాని ఓ 1,000 రూపాయలు ఇచ్చి పంపించు బాబు.
0: 1,000?
2: అవునయ్యా 1,000. నువ్వు ఊరికే అలా అనుమానంగా చూడకు. బిల్లు 975, మిగతా 25 టిప్పు.
0: అబ్బో తెచ్చింది అప్పు, దానికి మళ్ళీ ఓ టిప్పు. ఇదిగోండి.
2: మరేం చేయమంటావాయ్? అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో గ్యాస్ లేదు, నీకా వంట రాదు, ఇక నాకు తప్పదుగా మరి.
1: అది సరే బాబాయ్, ఇందాక బ్యాగు తీసుకుని వెళ్ళావు కదా, ఎక్కడికి?
2: అదే సంగతి, బట్టలు ఇస్త్రీకిచ్చాను, బ్యాగు రిపేర్కి ఇచ్చాను.
1: అవునా?
2: మరి వెళ్లిపోయాను అనుకున్నావా? భలేదానివే, చెప్పకుండా ఎలా వెళ్తాను? కుర్రాడికి డబ్బులు ఇచ్చొస్తాను.
0: రామా
1: ఏమండి,
0: ఏమిటో ఇది?
3: అయ్యో దేవుడో, అబ్బా అమ్మా.
4: డాక్టర్ గారు, మీరేం చేస్తారో ఏమో, తొందరగా పోయేటట్టు చేయాలి.
5: డోంట్ వరీ, నేను దేన్ని తేలిగ్గా మర్చిపోను. ఇంతకీ ఏంటి ఈయన జబ్బు?
4: చెప్పాను కదండి, మోషన్స్ అవుతున్నాయని.
5: ఏం తిన్నాడేంటి?
1: 3 బిర్యానీలు.
5: 3 బిర్యానీలా? ఎన్నిసార్లు అయ్యా ఏంటి?
1: 10-15 సార్లు.
5: అయితే కష్టమే.
1: డాక్టర్ గారు బాబాయ్.
5: ఏడోకమ్మా ఏడోకు, ఏం కాదులే, నేనున్నానుగా. అవును, ఇంతకీ పేషెంట్ మీకేమవుతాడు?
4: దూరపు చుట్టం అండి.
5: ఏం లేదు, ఎందుకైనా మంచిది, వీలునామా రాయించుకుంటారేమోనని.
4: ఆయన దగ్గరేముంది బూడిదా? నా డబ్బే ఈయన మొహాన్ పెట్టి నేను అప్పులు పాలయ్యాను.
5: ఉండమ్మా, అయితే లాభం లేదు గాని వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
4: అదేంటి డాక్టర్, ఇంతకు ముందే ఏం కాదని చెప్పారుగా.
5: నిజమే, నువ్వే అప్పులు పాలయ్యానంటున్నావుగా. ట్రీట్మెంట్కు డబ్బులున్నాయో లేవోనని.
4: ఆ భయం ఏం పెట్టుకోకండి సార్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ముందు ఆయన్ని బ్రతికించండి.
1: అవును డాక్టర్ గారు.
4: ఈయన గాని హరి అన్నాడంటే మేం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతాం డాక్టర్ గారు.
5: ఏంటో, ఆయన దగ్గర ఏమీ లేదంటారు, పోతే కష్టాల్లో పడాలంటున్నారు. సర్లే, నా ప్రయత్నం నేను చేస్తాను, ముందు కౌంటర్ లో డబ్బు కట్టండి.
3: బాబు ఆనందం, తొందరగా వెళ్ళవయ్యా. అమ్మా
1: బాబాయ్,
3: రమణి
1: బాబాయ్,
3: పోతున్నానమ్మా.
5: ఆనందం, ఆనందం.
4: రండి కైలాసం గారు, లోపలికి రండి, కూర్చోండి సార్.
5: నేను వచ్చింది కూర్చోడానికి కాదు, నా అద్దె బాకీ ఇస్తే తీసుకుపోవటానికి.
4: ఇస్తాను సార్, ఇవ్వకుండా ఎక్కడికి పోతాను?
5: అంటే ఇప్పుడు కూడా ఇవ్వట్లేదన్నమాట.
4: చీతి కడుతున్నాను సార్, అది పాడుకొని.
5: ఇది మొదటి నెలలో చెప్పావు, ఇంకోటి చెప్పు.
4: లోన్ పెట్టాను సార్, రాగానే ఇస్తాను సార్.
5: ఇది 2 నెలలో చెప్పావుగా, ఇంకోటి చెప్పు.
4: ఫ్రెండ్స్ ని అప్పడిగాను, ఇవ్వగాని ఇచ్చేస్తాను సార్.
5: ఆహా, ఏం చెబుతున్నావయ్యా హరికథలో. చెప్పిన కథ చెప్పకుండా చెబుతున్నావు గాని రూపాయి తీసి నా చేతిలో మాత్రం పెట్టవు.
4: ఉంటే ఇవ్వకుండా ఎలా ఉంటాను సార్?
5: కబుర్లు వద్దు, 2 రోజుల్లో నా బాకీ అయినా తెచ్చు, లేదా ఇల్లు అయినా ఖాళీ చెయ్యి.
4: రమా, నువ్వన్నా ఆయనకి చెప్పవే, నీ ముఖం చూసైనా ఆయన మనసు మారుతుందేమో.
1: కైలాసం గారు, ఒక్కసారి ఒకే ఒక్కసారి నా మొహంలోకి చూడండి.
5: చూడను, పొరపాటును కూడా చూడను.
1: ఏ,
5: ఇంతకు ముందు ఒకసారి మా పని మనిషి ముఖంలోకి చూశా, అంతే. మా ఆవిడ నన్ను 10 రోజులు పస్తు పెట్టింది.
4: పోనీ నా ముఖంలో చూడండి, మీ మనసు మారుతుందేమో.
5: చూడను, చచ్చినా చూడను, కాళ్ళు పట్టుకున్న ఆగను, మళ్ళీ 2 రోజుల్లో వస్తా.
1: ఏమిటండి కైలాసం గారు మరీ ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు?
4: అద్దె బాకీ పెడితే ఎవరు మాత్రం మంచిగా మాట్లాడతారు? అయినా దీనికి అంతటికీ కారణం నువ్వు.
1: ఏమండి,

0: అవునే, ఆ రోజు వద్దని చెప్పినా వినకుండా బాబాయ్ నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు, ఇవాళ రేపు అంటూ చూరు పట్టుకు వేలాడుతున్నాడు, కాని వదిలిపోవడం లేదు. ఆయన నిర్వాకం వల్లే నాకిన్ని కష్టాలు.
1: అంటే ఇందులో మీ తప్పేం లేదంటారా?
0: నేనేం చేశానో?
1: ఆ రోజు బాబాయ్ హోటల్ నుంచి బిర్యానీ తెచ్చినప్పుడు మనం కూడా తిందామండి అంటే విన్నారు? కోపంతో వద్దంటే వద్దన్నారు. తెచ్చింది వేస్ట్ అయిపోతుందనే కక్కుర్తితో మూడు బిర్యానీలు బాబాయే తిన్నాడు. ప్రాణం మీదకు తెచ్చుకొని మనల్ని ఇంకా కష్టాల్లోకి నెట్టారు. అదే మనం తినుంటే

0: ఏనా నిన్ను?
1: ఆగాగు, ఏం చేస్తావు? పెళ్ల మీద చేయి చేసుకుంటావు అంతేగా, అప్పుడు మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? చెల్లెమ్మా, నీకేం భయం లేదు, నేనున్నా. నువ్వు చెయ్యొచ్చు.
0: ఎవరండి మీరు? సరాసరి ఇంట్లోకి వచ్చిందే కాక మా గొడవల్లో తలదూరుస్తారే.
1: ఏ తప్పు జరుగుతున్నప్పుడు తలదూరిస్తే తప్పవుతుందా?
2: అసలు ఎవరండి మీరు?
1: నీకు దేవుడిచ్చిన అన్నయ్యనమ్మా, అంత నన్ను పొగరాయుడు అని పిలుస్తుంటారు. ఇక మీ ఆయనకేమో మా బాబురావు పంపించిన బామ్మద్దిని.
0: అంటే మీరు?
1: ఇంకా అర్థం కాలేదా? నువ్వేదో ఇబ్బందుల్లో ఉన్నావని మా బాబురావును అప్పడిగావటగా వాడే నన్ను డబ్బిచ్చి రమ్మని పంపించాడులే.
0: అవునా? చాలా సంతోషం. అలా నిలబడతారే, రండి కూర్చోండి. ఏది మీ అన్నయ్యకి కాఫీ పట్టుకురావే.
1: అవేమి వద్దు, నాకు పొగ తాగటం తప్ప ఏ అలవాటు లేదు.
0: మరైతే ఆ డబ్బిచ్చేస్తారా?
1: అమ్మో, అంత తేలిగ్గానా? సాక్ష్యం లేకుండా నేనే పని చెయ్యను.
0: నోట్ రాసిమ్మంటారా?
1: ఓహో, అక్కర్లేదు అక్కర్లేదు. మీ ఇద్దరూ కాక మూడో మనిషి ఉంటే చాలు అంతే.
0: ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారబ్బా?
3: అమ్మాయి రమా, అమ్మాయి రమణే.
2: అరిగో బాబాయ్ సమయానికి వచ్చారు, రండి బాబాయ్ రండి.
0: అదేంటండి, రమ్మంటే అడుదిరిగి నిలబడ్డారు, పైగా మొహానికి ఆ ముసుగేంటి?
3: అదే, ఈ రోజు మంచిది కాదు. కొత్త వాళ్ళ ముఖం చూస్తే నాకు చెడు జరుగుతుందట.
2: మీకు చెడు జరిగితే మాకు మంచి జరుగుతుంది, రండి బాబాయ్ రండి.
0: అరే రమ్మంటుంటే రారే.
2: ముందు ముసుగు లాగండి.
3: ఓయ్ ఆనందం, ఉండవయ్యా ఉండు. అరే చెబితే ఏమిటయ్యా, ఉండనే.
1: అరే బుచ్చిగా నువ్వంట్రా, వీడి సాక్ష్యం అయితే అసలే అక్కర్లేదు. ఆనందం గారు ఇటు రండి, ఇదిగోండి మీ డబ్బు తీసుకోండి.
0: ఏమిటి, ఈయన గారు మీకు ముందే తెలుసా?
1: ఎందుకు తెలీదు, వీడిది మా ఊరేగా. ఈ బుచ్చయ్య తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు, బొత్తిగా ఏ పని చేయడు. ఎక్కడ పిండం దొరికితే అక్కడ కాకిలాగా వాళ్తాడు.
0: అమ్మో, మేమెంత మోసపోయాం. 3 నెలల నుండి మా ఇంట్లోనే మకాం పెట్టాడు.
1: అవునా? అయితే బాగానే పడి తినుంటాడు.
0: ఆహా, ఈయన వల్ల ఎప్పుడూ లేనిది అద్దె కూడా బాకీ పడి నానా మాటలు అనిపించుకున్నా.
1: అసలు వీడికి ఒక ఊరేం లేదు, ఒక ఇల్లం లేదు, ఎక్కడ మొఖమాటస్తులు దొరుకుతారా అని దుర్పిణి వేస్తాడు. కనపడగానే కాకిలా వాలి లేని చుట్టాలు అన్ని కలిపి దగ్గర చేరతాడు. వారు చేతులు ఎత్తేదాకా పడి తింటాడు. నిజం తెలియగానే జారుకుంటాడు.
2: ఎవరు చెప్పేది అబద్దమో మాకు తెలుసు, ఇంకా నమ్మటానికి మేమేమన్నా వెర్రివాళ్ళమా?
0: అతిథి ఇంటికొస్తే మళ్లీ మళ్లీ రమ్మనేలా ఉండాలి, కాని పొమ్మనేలా ఉండకూడదు. ఇప్పటిదాకా మా కొంపలో పడి మేసింది చాలు, నడవండి బయటికి.
2: ఆగండి, ఇదిగోండి మీ బ్యాగు.
0: అతిథి గారు, ఇక దయచేయండి.
2: అన్నయ్య గారు, మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము.
0: అవునండి, సమయానికి దేవుళ్ళ వచ్చారు, వాడి బండారం బయట పెట్టారు.
1: బావుంది, నేను మీ ఆవిడికి దేవుడిచ్చిన అన్నయ్యని చెప్పుకుంటే మీరేంటి దేవుళ్ళ వచ్చానంటారు? ఇంతకీ నేనెవర్ని?
2: ఎవరా, దేవుడు పంపించిన దేవుడన్నయ్య మీరు.
1: అవునా?
4: అతిథి గారు దయచేయండి నాటిక మీరింతవరకు విన్నారు.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
6: ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి
7: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి శ్రీ డివి మోహనకృష్ణ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. విలహరి రాగాలాపన తానం పల్లవి సాహిత్యం సరిగా పాలించవే మొరాలించవే నన్ను లాలించవే తల్లి రావే చతురస్ర జాతి త్రిపుట తాళం ఖండనడ

0: మనలో శ్రీ డివి మోహనకృష్ణ గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా ముత్యమంత ముద్దు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి గీతరచన సంగీతం హంసలేఖ.

ముక్కు పుడక చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన, సంగీతం జేవి రాఘవులు.

మధుర స్వప్నము చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది. ఆత్రేయ గీతరచన, సంగీతం సత్యం. జీవన పోరాటం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి గీతరచన, సంగీతం చక్రవర్తి.

0: కళ్యాణ వీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ బృందం పాడిన పాట ఇది. సంగీతం సత్యం, గీతరచన మల్లెమాల. శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:10. మరి కాసేపట్లో 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి.
1: Zero lead, and that's the end of the news bulletin.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి భక్తిగీతాలు రెండవ భాగం, 6:30 వినదగ్గ